0: स्वामिनीति नाम्नि नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नाम्नि नमस्ते सारस्वते देवे
1: गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे हरे राम राम राम हरे हरे। श्री चाणक्य नीति 5వ అధ్యాయం చర్చిస్తున్నాం. 2వ శ్లోకం చర్చించాం మనం. 2వ శ్లోకం యథా చతుర్భిః కనకం పరీక్షతే నికర్షణ ఛేదన తాపతాడనైహి తథా చతుర్భిః పురుషః పరీక్షతే త్యాగేన శీలేన గుణేన కర్మణ అన్నారు. అంటే బంగారాన్ని పరీక్షించడానికి 4 విధానాలు ఉన్నాయి. దాన్ని రుద్దడం, దాన్ని కోయడం, దాన్ని వేడి చేయడం, దాన్ని సుత్తు పెట్టి కొట్టడం. అలాగే ఒక మనిషిని పరీక్షించడానికి కూడా 4 విధానాలు ఉన్నాయి. ఎలా పరీక్షించాలి ఒక మనిషిని అంటే అతడి యొక్క వైరాగ్యాన్ని బట్టి, అతడి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, అతని యొక్క గుణాలను బట్టి, అతను చేసేటువంటి పనులను బట్టి అని చూసాం. దాని యొక్క భాష్యం కూడా చర్చించాం మనం. 3వ శ్లోకం చూద్దాం. తావద్భయేషు భేతవ్యం యావద్ భయమనాగతం ఆగతం తు భయం వీక్ష్య ప్రహర్తవ్యమశంఖయ. తావద్భయేషు భేతవ్యం యావద్ భయం అనాగతం ఆగతం తు భయం వీక్ష్య ప్రహర్తవ్యం అశంఖయ అన్నారు. ఏదైతే భయంకరమైనటువంటిది ఉందో అది దూరంగా ఉన్నంత వరకు దానిని చూసి భయపడుతూ ఉండాలి. ఏమంటున్నారు కదా, ఏదైతే భయంకరమైనది ఉందో అది దూరంగా ఉన్నంతకాలం దాన్ని చూసి భయపడవచ్చు. కానీ ఒకసారి అది మన పై పడిన తర్వాత వెంటనే దానిని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పారు. ఒకసారి మన పై పడిన తర్వాత వెంటనే దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. భాష్యం చూద్దాం. శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీత 2వ అధ్యాయం 40వ శ్లోకాన్ని ఉద్దేశించి ఏమని వ్యాఖ్యానించారంటే, గొప్ప భయం ఏమిటంటే ఒక పశు జన్మలోకి పతనం చెందడం. అంటే మానవ దేహాన్ని విడిచిన తర్వాత మళ్ళీ పశు జన్మలోకి కనుక మనం పతనం అయితే అది చాలా అన్నిటికంటే కూడా గొప్ప భయం అని చెప్పి అంటారు ప్రభుపాదులు. ఎందువల్ల ఆ విధంగా జరుగుతుంది, మానవ జన్మ లభించిన వాడు ఎందుకని పశు జన్మలోకి పతనం చెందుతాడు అంటే ఆధ్యాత్మిక విలువలను విస్మరించడం వలన. ఎందుకంటే మనిషికి పశువుకి ఏమిటి తేడా? ఆధ్యాత్మికత. మరి ఈ గొప్ప భయాన్ని మనం ఏ విధంగా దానికి విరుగుడేమిటి? ఈ గొప్ప భయానికి విరుగుడేమిటంటే ఇప్పుడే ఈ క్షణమే కృష్ణ చైతన్యవంతులు కావడం ద్వారా, తత్క్షణమే కృష్ణ చైతన్యవంతులు కావడం ద్వారా ఈ భయానికి మనం విరుగుడు పొందొచ్చు అనమాట. ఎలాంటి పనులు అయినా సరే ఆలస్యం చేయడం అనేది విజయం సాధించడానికి ఒక గొప్ప అడ్డంకి అని చెప్పుకుంటున్నారు. ప్రొక్రాస్టినేషన్ అంటే సాగదీయడం అనమాట, ఆలస్యం అని చెప్పుంటారు. తమో గుణం యొక్క లక్షణం అనమాట అది. భగవద్గీత 14వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు మనకి తమో గుణంలో ఉన్న వారి యొక్క లక్షణం ఏంటంటే ప్రతిదీ కూడా ఆలస్యం చేయడం అనమాట, సాగదీయడం. ఈ విధంగా సాగదీయడం అనేది ఏ పనిలో విజయం సాధించాలన్నా దానికి ఒక గొప్ప అడ్డంకి అది. ఇక్కడ చెప్పబడినట్టుగా ప్రస్తుతం లాంటి సమయం మరొకటి లేదని చెప్పుకుంటారు. అంటే వర్తమానానికి మించిన సమయం మరొకటి లేదు. ఎందుకని? వర్తమానం మన చేతుల్లో ఉంది. భూత భవిష్యత్ కాలాలు మన చేతుల్లో ఉంటాయా? ఉండవు. వర్తమానమే మన చేతిలో ఉంటుంది కాబట్టి వర్తమానాన్ని మించిన కాలం మరొకటి లేదని చెప్పన్నారు. కాబట్టి కృష్ణ చైతన్యవంతులు అవ్వడానికి ఇదే సమయం. అందుచేత మనల్ని మనం ఏం చేయాలంటే కృష్ణ చైతన్యవంతులు కావడం ద్వారా మళ్ళీ మానవ జన్మ యొక్క అవకాశాన్ని కోల్పోతామేమో అనేటువంటి భయం నుండి మనం విముక్తులు కావచ్చు. ఏ విధంగా? కృష్ణ చైతన్యవంతులు అవ్వడం ద్వారా.

మరి ఇంగిత జ్ఞానము అంటే ఏమిటంటే సరైన పనిని సరైన సమయంలో చేయడం, దానిని ఇంగిత జ్ఞానం అంటారు. కామన్ సెన్స్ అంటే సరైన పనిని సరైన సమయంలో చేయడం అనమాట. కాబట్టి ఈ నీతి శాస్త్రాలు అన్నింటిలో కూడా ఈ విషయం అన్ని నీతి శాస్త్రాల్లో కూడా కనిపిస్తుంది అనమాట, ఇంగిత జ్ఞానానికి సంబంధించిన విషయం. ఎందుకంటే నీతి అంటేనే, నీతి శాస్త్రం అంటేనే మనిషికి ఇంగిత జ్ఞానాన్ని ఇవ్వడం అనమాట, కామన్ సెన్స్ని ఇవ్వడం. అంటే ఏమిటి నీతి శాస్త్రం అంటే, ఎలాంటి సమయంలో ఎలాంటి పని చేయాలి, సరైన సమయంలో సరైన పని చేయడానికి శిక్షణ ఇవ్వడం, అదే నీతి శాస్త్రం యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ దేనికైనా సరే టైమింగ్ అనేది ప్రతిదానికి కూడా చాలా ముఖ్యం అనమాట. సరైన సమయాన్ని సరైన పనిని సరైన కాలంలో చేయడమే సమస్తము కూడా ఒక విధంగా చెప్పాలంటే. ఒక స్త్రీ ఒకసారి శ్రీల ప్రభుపాద వారిని అడిగింది అనమాట, ఏమనంటే మీరు అమెరికాకి ఇంతకు ముందు ఎందుకు రాలేదు, ఇప్పుడు వచ్చారే అని అడిగింది. ఏం 70 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఉన్నారేమిటి, ముందు రావాల్సింది కదా అని అడిగింది. ప్రభుపాద వారు ఏమైనా స్పందించారంటే, మీరు సిద్ధంగా లేరు కాబట్టి నేను రాలేదని చెప్పాను. అర్థమైందా, ఏమన్నారు మీరు సిద్ధంగా లేరు కాబట్టి రాలేదు నేను అన్నారు. ఎవరు సిద్ధంగా లేరు, అమెరికాలో జనం వాళ్ళు సిద్ధంగా లేరు కాబట్టి నేను రాలేదని చెప్పాను. చైతన్య మహాప్రభు భవిష్యవాణి చెప్పారు, ఏమన్నారంటే నా దివ్యనామం ప్రపంచంలోని ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కీర్తించబడుతుంది. ఒకసారి ఇక్కడ చెప్తున్నారు ఎవరు, మన పచిత పావన్ ప్రభు అని ఏమంటున్నారంటే, ఒకసారి భక్తి వినోద ఠాకూర్ల వారు జీవించి ఉన్న కాలంలో, ఒక బ్రిటిష్ మిషనరీ ఒక అతను, అంటే క్రైస్తవ ప్రచారం, బ్రిటిష్ క్రైస్తవ ప్రచారకుడు నవద్వీప ప్రాంతాన్ని సందర్శించారట. ఇప్పుడు 20వ శతాబ్దం ఆరంభంలో ఒక బ్రిటిష్ మిషనరీ ఒక వ్యక్తి భక్తి వినోద ఠాకూర్ల వారి కాలంలో నవద్వీపాన్ని సందర్శించాడు. అతడు రాసినటువంటి ఒక గ్రంథం ఈ రచయితకి దొరికిందట. ఎక్కడో తారసపడింది ఆ గ్రంథం, ఒక పురాతనమైనటువంటి ప్రతి ఒకటి దొరికింది. అయితే ఆ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, గంగానది ఒడ్డున ఉన్నటువంటి బాబాజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మిషనరీకి చెప్పారట. ఏమన్నారంటే, వాళ్ళు ఏమన్నారట ఈ బ్రిటిష్ మిషనరీతో అంటే, మేము క్రైస్తవత్వంలోకి మారడం కంటే, ఎందుకంటే అతను వచ్చింది ఎందుకు మత మార్పు చేయడానికి, మేము క్రైస్తవంలోకి మారడానికి బదులుగా ఈ గౌడీయ వైష్ణవ మతం అది కొద్ది సంవత్సరాల్లోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది అని చెప్పి చెప్పారట ఎవరు, ఆ బాబాజీలు. అర్థమైంది కదా. అయితే ఆ రచయిత వాళ్ళు ఆ విధంగా ఎంత ధైర్యంగా చెప్తున్నారు వీళ్ళు అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయాడు. వీళ్ళు ఎవరు, వీళ్ళు బాబాజీలు, ఎక్కడో నా గంగానది ఒడ్డులో అక్కడ కూర్చొని భజన చేసుకుంటున్నారు వీళ్ళు, వీళ్ళేమిటి ఇలా అంటున్నారు, క్రైస్తవంలోకి మారడం మానేసి క్రైస్తవంలోకి మేము మారడం అది అలా ఉంచు, ప్రపంచం అంతా కూడా గౌడీ వైష్ణవత్వం ప్రచారం అవుతుందని అనేటప్పటికీ ఏంటి వీళ్ళకి ఎంత ధైర్యం, ఇలా ఎలా చెప్పగలుగుతున్నారు అనుకున్నారట. కానీ ఆ మిషనరీ, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఆ పుస్తకాన్ని ప్రచురించినటువంటి ఒక 5-6 దశాబ్దాల తర్వాత, అంటే 50-60 సంవత్సరాలకి, ఒక శుద్ధ భక్తుడు సరైన సమయంలో సరైనటువంటి పని చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా హరే కృష్ణ అనేది ఒక ఇంటి పేరుగా మారిపోయిందని చెప్పారు. అర్థమైంది కదా. ఆ పుస్తకం రాసినటువంటి 50-60 సంవత్సరాలకు ఏమైంది, ప్రపంచవ్యాప్తంగా హరే కృష్ణ అని తెలియనోడు ఎవడలేడు. ఎలా జరిగింది పని అంటే, ఒక శుద్ధ భక్తుడు సరైన పనిని సరైన సమయంలో చేయడం వల్ల, శ్రీల ప్రభుపాదుల వారు ఆ సమయంలో అక్కడికి వెళ్ళడం ద్వారా. శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాకి బయలుదేరక ముందు ఆయన ఎంతోమంది తన యొక్క స్నేహితులను, అలాగే తోటి భక్తులను, అంటే ఈ గౌడీ మఠంలో ఉన్న వాళ్ళందరినీ కూడా, నాతో పాటు మీరు కూడా రండి, నాతో పాటు సహకరించండి, మనం మరి పాశ్చాత్య దేశాల్లో అంటే ఈ గౌడీయ వైష్ణవత్వాన్ని ప్రచారం చేసేటువంటి కార్యంలో తోడ్పడండి అని ఎంతోమందిని వేడుకున్నారు. ఆయన ఇక్కడ చెప్తున్నారు, మూల ప్రకృతి దాసి అనేటువంటి ఒక శ్రీల ప్రభుపాదుల వారి శిష్యురాలు, అంటే పతిత పావన ప్రభు ఎవరైతే రాశారో ఆయనకి గాడ్ సిస్టర్ అవుతుంది ఆమె, మూల ప్రకృతి దాసి. ఆమె ఎంతోమంది శ్రీల ప్రభుపాదుల వారి పాత స్నేహితులను ఆమె ముఖాముఖి కలిసిందనమాట, ఇంటర్వ్యూ చేసింది. దీనికి అంటే శ్రీల ప్రభుపాదుల వారు కలకత్తాని విడిచిపెట్టి బోస్టన్కి వెళ్ళడానికి ముందు, అంటే ఈ జలదూత అనే నౌకలో బోస్టన్కి బయలుదేరక ముందు శ్రీల ప్రభుపాదుల వారి స్నేహితులు ఎవరైతే ఉన్నారో

వారిలో చాలా మందిని మూల ప్రకృతి దాసి అనే ఆమె ముఖాముఖి చేసిందనమాట, ఇంటర్వ్యూ చేసింది. మరి శ్రీమతి మూల ప్రకృతి ఆమె ఏం చేసిందంటే ఈ ఇంటర్వ్యూలన్నింటినీ కూడా ఆమె రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథంలో పొందుపరిచింది. ఆ గ్రంథం పేరు ఏమిటంటే అవర్ శ్రీల ప్రభుపాద ఏ ఫ్రెండ్ టు ఆల్ అనే ఒక గ్రంథం. మన శ్రీల ప్రభుపాద అందరికీ స్నేహితుడు అనేటువంటి గ్రంథంలో పొందుపరిచింది. మరి ఈ సంభాషణల్లో అత్యంత ప్రస్ఫుటమైనటువంటి ఒక విషయం ఏమిటంటే ఎవరెవరినైతే శ్రీల ప్రభుపాదుల వారు ఈ ప్రపంచ జైత్రయాత్ర కోసం ఆహ్వానించారో అందులో చాలా మందిని ఆహ్వానించారట. ప్రభుపాదులు పెద్ద ఎత్తున ఆహ్వానించారు. ఎవరిని గెలిస్తే వాళ్ళు నన్ను రావచ్చు కదా నాతో పాటు వెళ్ళి ప్రచారం చేద్దామని అడిగారు. అయితే అందులో ప్రతి ఒక్కరు చెప్పింది ఏమిటంటే ఆయన అడిగారు కానీ మేము ఏదో ఒక కారణం చెప్పి మేము దాటవేసేవాళ్ళమని చెప్పారట. అందరూ కొంతమంది ఆరోగ్యాన్ని సాకుగా చెప్పారు, కొంతమంది ఇంకా మేము చదువుకుంటాం చదువు పూర్తవ్వాలని చెప్పేవారు, కొంతమంది మాకు కుటుంబం ఉందని చెప్పేవారు, కొంతమంది మాకేమో ఉద్యోగ బాధ్యతలు ఉన్నాయని చెప్పారు, వగేరే వగేరే ఏవేవో చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఎందుకు శ్రీల ప్రభుపాద వారితో కలవలేకపోయామంటే మా ఈ కారణాల వల్ల అని చెప్పారు. అంటే వాళ్ళందరూ కూడా ఆలస్యం చేశారనమాట, దాటవేశారు. మన అదృష్టం కొద్దీ చైతన్య మహాప్రభు యొక్క భవిష్యవాణి ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్త హరే కృష్ణ ఉద్యమం గురించి, అది అదృష్టవశాత్తు ఈ సాగదీసే వాళ్ళ చేతిలో పడకుండా ఏమైంది, అది వాళ్ళ చేతిలో పడకుండా ఉండడం అనేది గొప్ప మన అదృష్టం అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే అలా తాత్సారం చేసే వాళ్ళ యొక్క చేతిలో పడింది అనుకోండి ఏమవుతుంది, అది ఎందుకంటే ఈ విధంగా ఉండేది కాదు. సరైన వ్యక్తి చేతిలో పడింది కాబట్టి ఇది సరిగ్గా ఈ విధంగా జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా గోడ మీద రాసిన దాన్ని చదవలేకపోయారని చెప్పి అంటారు. ఇంగ్లీష్లో ఉందనమాట, హూ కుడ్ నాట్ రీడ్ ద హ్యాండ్ రైటింగ్ ఆన్ ద వాల్ అని చెప్పి ఒక ఇంగ్లీష్లో చెప్తుంటారు అన్నమాట. మరి పరిస్థితి అలా ఉన్నట్లయితే ఒకవేళ నిజంగా అలా తాత్సారం చేసే వాళ్ళ యొక్క చేతిలో పడి ఉంటే ఈనాటికి కూడా ఈ సర్వమంగళప్రదమైనటువంటి సంకీర్తన యజ్ఞం ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉండేది కాదు ఒకవేళ అలాంటి వాళ్ళ చేతిలో పడి ఉంటే. మరి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సమర్థత ఏదైతే ఉందో అంటే సమయాన్ని అంచనా వేయడంలో, పరిస్థితిని అంచనా వేయడంలో, ఆయన యొక్క సమర్థత ఏదైతే ఉందో ఈ సమయాన్ని సందర్భాన్ని అంచనా వేయడం, అదొక్కటే ఈ భగవంతుని యొక్క భవిష్యవాణిని నెరవేర్చడానికి కారణమైంది అని చెప్పి ఉంటున్నారు. అదే కారణం దీనికి అని చెప్పి ఉంటున్నారు. ఆ విధంగా మరి భగవంతుడి యొక్క భవిష్యవాణి నిజం చేయడం వల్ల మరి ఎన్నో ఎంతో లక్షల మంది యొక్క భయానకమైనటువంటి విధి మారిపోయింది అని చెప్పి ఉంటున్నారు. అంతే కదా, విధి మారిపోయినట్టే. నిజంగా చెప్పాలంటే మరి ఈ విధంగా సరైనటువంటి సమయంలో సరైనటువంటి పని ఏం చేయాలి అనేటువంటి నిర్ణయించగలగడం అనేది, అంటే ఆ సమయానికి ఆ సందర్భానికి ఏం చేయాలి ఏం చేయకూడదు అది నిర్ణయించే సామర్థ్యం ఉండడం అనేది అరుదైనటువంటి ఒక వరం అని చెప్పి ఉంటున్నారు. ఎవరికైనా అది తెలిసి ఉన్నట్లయితే అది చాలా అరుదైనటువంటి వరం అని చెప్పి ఉంటున్నారు. ఇది 3వ శ్లోకం గురించి. 4వ శ్లోకం. ఏకోదర సముద్భూత ఏక నక్షత్ర జాతకాః న భవంతి సమాశీలే యథా భదర కంఠకాః. ఏకోదర సముద్భూత ఏక నక్షత్ర జాతకాః న భవంతి సమాశీలే యథా భదర కంఠకాః అని చెప్పన్నారు. చూడండి చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే ఒకే గర్భంలో ఒకే నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు ఒకే విధమైనటువంటి లక్షణాలను పెంపొందించుకోరు. చూడండి, ఒకే గర్భం నుంచి బయటకు వచ్చారు, ఒకే నక్షత్రంలో పుట్టారు, కానీ ఒకే విధమైనటువంటి లక్షణాలను పెంపొందించుకోరు. ఎలాగా అంటే అదే రేగి చెట్టు ముళ్ళు కాస్తుంది పళ్ళు కాస్తుంది అని చెప్పి అంటున్నారు. మనకి రేగి చెట్టు ఉంది ఇక్కడ, బదరి వృక్షం. బదరి అంటే రేగి చెట్టు. అదే రేగి చెట్టు ఎలాగైతే ముళ్ళకు జన్మనిస్తుంది పళ్ళకు జన్మనిస్తుందో అదే తల్లి గర్భంలో అదే నక్షత్రంలో పుట్టినటువంటి ఇద్దరికి ఒకే లక్షణాలు ఉండవు అని చెప్పి అంటారు. భాష్యం చూద్దాం.

మండోదర్ అంటుంది రావణుడి విషయంలో, తార అంటుంది వాలి విషయంలో యుద్ధ భూమిలో. ఆవిడ అంటుంది సుగ్రీవస్య త్వయా భార్య హృతాసచ వివాసితః యత్తత్తస్య త్వయా వృష్టిః త్వయా వృష్టిః ప్రాప్తేయం ప్రవగాధిప. నీవు నీ తమ్ముడైనటువంటి సుగ్రీవుడి భార్యని నీ భార్యగా అనుభవించడం వల్లనే ఈ ప్రమాదాన్ని తెచ్చుకోవడం అయింది. సుగ్రీవుణ్ణి రాజ్యంలోంచి పంపకుండా, సుగ్రీవుడికి యవ్వరాజ్యం ఇచ్చి ఆయన భార్యతో ఆయన ఉండే అవకాశం ఆయనకి ఇచ్చి ఉండి ఉంటే ఎలా ఉండేదో పరిస్థితి. నీ చావుకి కారణం రాముడని నువ్వు అనుకుంటున్నావు, నీ పాపమే కారణము. కాబట్టి ఆ తల్లి, ఆ మహాతల్లి చాలా గొప్పగా అని ఆవిడ ఒక మాట అంది, నువ్వు మరణించావు సరే, నీ పాపం నువ్వు చేసావు, నువ్వు చనిపోయావు, కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి?

ఆలి భార్య అంటారు, రాజ్యం ఉంటుంది, కొడుకు అంగదుడు ఉన్నాడు. రేపొద్దున సుగ్రీవుడు రాజైతే అంగదుడు యువరాజు అవుతాడు. యువరాజు యొక్క తల్లిని నేను. ఇన్నీ ఉన్నా శాస్త్ర పరిజ్ఞానం ఉన్న పండితులు నన్ను ఏమని పిలుస్తారో తెలుసా? అతి హీనాతుయా నారి కామం భవతు పుత్రిణి ధన ధాన్య సమృద్ధాపి విధవే మృత్యతే బుధై విధవే త్యుచ్యతే బుధై. శాస్త్రమిరిగినటువంటి

వంక తిరిగింది. రాముడి వంక తిరిగి రామునిలో ఉన్న తేజస్సు గుర్తించింది. అప్పుడు కూడా ఆవిడ బహుశా పూర్వపుణ్యము యొక్క బలం చేత తార అలా చెప్పగలిగింది తప్ప అన్యులకు అది సాధ్యం కాదు. అలా పసికట్టినా అలా వాక్కులలో ఆవిష్కరించలేరు. అందులో అటువంటి దీనస్థితిలో ఆవిడ అంత గొప్పగా మాట్లాడింది. త్వమప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చోత్తమ ధర్మకశ్చ అక్షీణకీర్తిశ్చ విచక్షణశ్చ క్షితిక్షమావాన్ క్షతజోపమక్ష. నీవు రామ త్వమప్రమేయశ్చ దురాసదశ్చ, నీ యొక్క శక్తిని ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు. భగవంతుడి యొక్క శక్తిని ఎవరు ఊహిస్తారండి? జితేంద్రియశ్చోత్తమ ధర్మకశ్చ, నువ్వు ఇంద్రియములను జయించినటువంటి వాడివి. ఉత్తమ ధార్మికశ్చ, నువ్వు చాలా ఉత్తమమైనటువంటి ధార్మికుడవు. ఇంద్రియములను గెలవడం వేరు, ఇంద్రియములను అణచడం వేరు. మీరు ఈ రెండింటికి తేడాని తెలుసుకోవాలి. ఇంద్రియములను అణిచినటువంటి వాళ్ళు రామాయణంలో ఉంటారు, ఇంద్రియములను గెలిచిన వాళ్ళు రామాయణంలో ఉంటారు. ఇంద్రియములను అణిచినవాడు రావణాసురుడు. ఇంద్రియాలని అణచడం అంటే ఏమిటో తెలుసా అండి? త్రాచుపాము యొక్క తల మీద పాదాన్ని పెట్టి కూర్చోవడం. కానీ లేచాడనుకోండి, పాము కరిచేస్తుంది. ఇంద్రియాలు కొంతసేపు బయట వ్యామోహంతో తిరగకుండా తిప్పి అట్టే పెడతాడు. దానివల్ల బ్రహ్మగారు అనుగ్రహాన్ని పొందాడు, వరాలు పొందాడు. లేచాడు, ఇంద్రియాలన్నీ విజృంభిస్తాయి. కాబట్టి ఇప్పుడు ధర్మం వదిలేస్తాడు. ఇంద్రియాలు ఎటు తిరుగుతున్నాయో అటు తిరగడం మొదలు పెడతాడు. అధార్మికమైన ప్రవర్తన వైపు పెడతాడు. ఇంద్రియాలని గెలవడం అంటే ఏమిటో తెలుసా అండి? తాను ధార్మికంగా అనుభవించకూడదు అన్న సుఖం తన కన్నుల ముందు కనపడి తనని కోరుకున్నా తాను ఆ సుఖాన్ని అనుభవించడు. ఎందుకంటే శాస్త్రం అంగీకరించాలి కదా. ఆయన ఇంద్రియముల ఎందు కాని మనస్సు ఎందు కాని వికారము కలగదు. అలాంటి వాడు ఇంద్రియములను గెలిచినవాడు. కాబట్టి జితేంద్రియశ్చోత్తమ ధార్మికశ్చ, నువ్వు ఇంద్రియములను గెలిచినటువంటి వాడివి, ఉత్తమమైనటువంటి ధార్మికుడివి. అక్షీణ కీర్తిశ్చ విచక్షణశ్చ, నీ కీర్తి క్షీణించదు. తెలియక వాలి ఏదో అన్నాడు, నీ కీర్తి మాసిపోయింది వాల్టితోనని. అక్షీణ కీర్తిశ్చ విచక్షణశ్చ, నీకు యుక్తాయుక్త విచక్షణ బాగా ఉన్నవాడివి. క్షితిక్షమావాన్, భూమికి ఎంత ఓర్పు ఉందో అంత ఓర్పు ఉన్నవాడివి. క్షత జోపమక్ష, ఎరుపు జీరలు తీరి రక్తం ఎలా ఉంటుందో అటువంటి కన్నులు ఉన్నటువంటి వాడివి, అంత అందగాడివి. త్వమాప్త బాణాసన బాణపాణి మహాబల సంహన నోపపన్న మనుష్య దేహాభ్యుదయం విహాయ దివ్యేన దేహాభ్యుదయేన యుక్త. నువ్వు ఆ ధనస్సు పట్టుకుని బాణాల తుణీరం కట్టుకుని ఇలా నిలబడితే తార వచ్చేటప్పటికి ఆయన దాని మీద వాలి ఉన్నాడు ఇలాగా ఆ ధనస్సు మీద. నువ్వు నిలబడితే నీ అవయవ సంఘాతం ఉందే, నీ శరీరంలో అవయవాల యొక్క పొందిక, దాన్ని చూస్తుంటే అది ఒక మనుష్య శరీరానికి ఉండేటటువంటి అవయవముల యొక్క పొందిక కాదు, అది దేవతల యొక్క శరీరపు కాంతులు నీ శరీరపు కాంతులలో కనపడుతున్నాయి. కాబట్టి నువ్వు సాక్షాత్ ఈశ్వరుడవు అని ఆవిడ రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని కీర్తించింది. కీర్తించి ఆమె తాను కూడా సహగమనం చేస్తానని. లోకంలో ఒక పోకడ ఒకటి ఉంటుంది, ఇంత చంపించేసినటువంటి సుగ్రీవుడు అన్నాడు, పాపం నేను ఎప్పుడు కనపడినా మా అన్నయ్య చెట్టు కొమ్మలతో కొట్టి ఇంకెప్పుడు రాకని తరిమేసేవాడు తప్ప చంపలేదు, నేను మాత్రం మా అన్నయ్యని చంపించేశాను. అలాంటి తమ్ముడు లోకంలో ఉండడు. ఇప్పుడు చనిపోతున్నటువంటి అన్నయ్యని చూసిన తరువాత నాకు ఎంత మాత్రము కూడా ఈ రాజ్యాన్ని తీసుకోవాలని లేదు, అందుకని ఋష్యమూక పర్వతం మీదకి వెళ్ళిపోయి కందమూలాలు తింటూ ఉంటాను, అక్కడే ఉంటాను, అంగదుడికి రాజ్యం ఇచ్చేయండి, అన్నయ్యని చంపి పాపం మూట కట్టుకున్నాను, తారావిలాపం చూస్తే నా హృదయం కదిలిపోతోంది అన్నాడు. చిత్రం ఏమిటో తెలుసా అండి? రాముడు ఇచ్చాడు. ఇది రాముడి హృదయం అంటే. అందుకే శ్రీ రఘురామచారు తులసీ దళదామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రక్షత విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక రామ భద్రగిరిదాశరథి కరుణాపయోనిధి అంటాడు రామదాసు గారు. ఆయన మహానుభావుడు, ఎదుటివారి కల్మషాన్ని కడుగుతాడు. తన స్నేహితుడు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నటువంటి ఆ సుగ్రీవుడు అన్నగారు చచ్చిపోయారని ఏడిస్తే ఆ ఏడుపుకి తాను ఇచ్చాడు. ఏడ్చి ఆయన మరణించలేదు, అంగదుణ్ణి సుగ్రీవుడికి అప్పజెప్పాడు. అప్పజెప్పి వీడి తెలిసి తెలియక చిన్నతనం ప్రవర్తిస్తే నువ్వు రక్షించు కాపాడు అని యవరాజ్య పట్టాభిషేకం చెయ్యమని కోరి సుగ్రీవుడితో ఒక మాట అన్నాడు, ఈ మాల నా మెడ

లో ఉన్నంత కాలం నా ప్రాణం పోదు, కాబట్టి ఈ మాల వహిస్తుంది నా యొక్క పరాక్రమాన్ని, తేజస్సుని, ప్రాణాలని, కాబట్టి మాల తీసి నీ మెడలో వేసేస్తాను, దగ్గరికి రమ్మన్నాడు. సుగ్రీవుడు వచ్చిన తర్వాత తన మెడలో ఉన్నటువంటి మాల తీసి సుగ్రీవుడి మెడలో వేసి భయంకరంగా పళ్ళు బయట పెట్టి కనురెప్పలు పెద్దవి చేసి గుడ్లు పైకి పెట్టి మరణించాడు అని రాశారు వాల్మీకి మహర్షి. అంత ఘోరమైనటువంటి చావు చచ్చిపోయాడు. రామ బాణపు దెబ్బ అప్పుడు తెలిసింది ఆ మాల తీసేయగానే. అప్పటి వరకు అది ఓర్చేటట్టు చేసింది. మరణించాడు, ఏడ్చారు, లక్ష్మణమూర్తి ఆదేశించారు, వెళ్ళారు, ఒక పెద్ద శిబిక ఒకటి తీసుకొచ్చారు, అందులోకి ఈ పార్థివ శరీరాన్ని ఎక్కించారు. తారాదులు కూడా వెనకాతలు వెళ్ళారు. వాళ్ళ ఆచారం ప్రకారం రుద్రభూమిలో దాన్ని కట్టెల మీద పడుకోబెట్టి, చందన కాష్టముల యందు పడుకోబెట్టి నీ పోసి సమంత్రకంగా అంగదుడు అగ్నికి ఆహుతి చేసేసాడు వాలి శరీరాన్ని. అక్కడతో వాలి నిహతుడైపోయాడు. కానీ ఇప్పుడు నేను అనుకుంటున్నాను, బహుశా వాలిని వధించడంలో రామచంద్రమూర్తి యొక్క ధర్మం విషయంలో మీకెవ్వరికీ అనుమానం లేని రీతిలోనే రామచంద్రమూర్తి చెప్పిన జవాబుని నేను మీకు కొంత చెప్పగలిగానేమో అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా తెలియక వాలిని రాముడు చాటు నుంచి కొట్టాడంటే రాముడి జవాబుని మీరు నేను కూడా చెప్పవలసి ఉంటాడు. అంటే రాముడి కీర్తిని కాపాడడం, ధర్మం యొక్క కీర్తిని కాపాడడం. ఇప్పుడు ఇది పూర్తయిపోయిన తర్వాత దానికి సంబంధించిన అంత్యేష్టి సంస్కారం అంతా పూర్తయిపోయింది. మీరు శ్రీరామాయణంలో తప్పకుండా గమనించవలసిన విషయం ఇది. ఎప్పుడైనా సరే, ఎంత నీచుడైనా సరే, ఒకసారి చచ్చిపోతే మాత్రం ఆ శరీరాన్ని అలా వదిలేడు రాముడు. నిజంగా రాముడు ఇంత పాపపు నడువడి కలిగిన వాడు అవతల పారాయణ అనొచ్చు, అలా అనడు, అంత్యేష్టి చేయిస్తాడు. ఒక మనిషి చనిపోతే అంత్యేష్టి సంస్కారం చెయ్యడం ఎంత అవసరమో, ఎవరూ లేనటువంటి అనాథగా ఎవరైనా మరణిస్తే అటువంటి శరీరానికి అంత్యేష్టి సంస్కారం చేయడం ఎంత గొప్పదో. కలియుగంలో అశ్వమేధయాగం లేదు, అనాథప్రేత సంస్కారమే అశ్వమేధయాగం. కాబట్టి దాని గొప్పతనం ఏమిటో రామచంద్రమూర్తి ఒకటికి పదిమార్లు రామాయణంలో నిరూపిస్తుంటారు. అందుకే ఆ వాలి యొక్క శరీరానికి కూడా అంత్యేష్టి సంస్కారం చేయించి మళ్ళీ ఆ ప్రశ్రవణ పర్వత శిఖరపు గుహ యందు కూర్చున్నారు. హనుమదాదులు సుగ్రీవుడు వెళ్ళారు ఆయన దగ్గరికి. వెళ్ళి అన్నారు, భవత్ ప్రసాదాత్ సుగ్రీవః పితృ పైతామహం మహత్ వానరాణాం సుదుష్ప్రాప్తం ప్రాప్తో రాజ్యమిదం ప్రభో భవతా సమనుజ్ఞాతః ప్రవిశ్య నగరం శుభం సంవిధాస్యతి కార్యాణి సర్వాణి ససుహృజ్జనః స్నాతోయం వివిధైర్గంధైః ఔషధైశ్చ యథావిధి అర్చయిష్యతి రత్నైశ్చ మాల్యైశ్చ త్వాం విశేషతః ఇమాం గిరిగుహాం రమ్యాం అభిగంతు మితోర్హసి కురుష్వ స్వామి సంబంధం వానరాన్ సంప్రహర్షయన్. హనుమ సుగ్రీవుడు ఇతర వానర ప్రముఖుల్ని తీసుకుని ఆయన కూర్చున్నటువంటి పర్వత గుహ దగ్గరికి వెళ్ళి రాముడితో అన్నారు, వాలి వధ పూర్తయిపోయింది, ఇది తాతముత్తాతల నుంచి సంక్రమిస్తున్నటువంటి వానర రాజ్యపు సింహాసనం కనుక ఇప్పుడు సుగ్రీవుణ్ణి ఆ పట్టాభిషేకం చేసి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాలి, అంగదుడికి యవరాజ్యం ఇవ్వాలి, రామచంద్ర ప్రభో మీరు కూడా బయలుదేరి కిష్కింధానగరంలోకి వచ్చి అంతఃపురంలో ఈ పట్టాభిషేకాన్ని వైభవంగా జరిపించవలసింది అన్నారు. అంటే రామచంద్రమూర్తి అన్నారు, చతుర్దశ సమాహ సౌమ్య గ్రామం వా యదివాపురం న ప్రవేక్ష్యామి హనుమన్ పితుర్నిర్దేశపాలకః. అది పట్టాభిషేకమే కావచ్చు, కానీ మా నాన్నగారు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమన్నారు, అందుకని నేను అది నగరమా జనపదమా నేను దాని లోపలికి మాత్రం రాను, నేను ఊరు బయటే ఉంటాను, అరణ్యంలో నాకు ఈ పర్వత గుహ చాలు, నేను ఈ గుహలో ఉంటాను, కాబట్టి చక్కగా సంతోషంగా మీరు పట్టాభిషేకాన్ని పూర్తి చేసుకోండి. అంటే సుగ్రీవుడు, అయితే మనం వెంటనే సీతాన్వేషణం చేద్దాం అన్నాడు. ఆయన అన్నారు, కాదు, ఇది వర్షాకాలం కాబట్టి వర్షములు పడుతూ ఉంటాయి, ఇప్పుడు అన్వేషణం కూడా చాలా కష్టం, దారులు సరిగా ఉండవు, పైగా నువ్వు ఎంతో కాలంగా భార్యని విడిచిపెట్టి రాజ్యం లేక దీనుడవై తిరిగావు, ఇప్పుడే నీకు రాజ్యం వచ్చింది, భార్యా సుఖం కలిగింది, కాబట్టి నువ్వు సంతోషంగా ఈ వర్షాకాలం అయిపోయేంత వరకు భోగాన్ని అనుభవించు, తదనంతరం శరత్కాలం వచ్చిన తరువాత నువ్వు సీతాన్వేషణం చేద్దువుగానివి. ఇతరుల యొక్క సుఖాన్ని, ఇతరుల యొక్క సౌకర్యాన్ని ముందు ఆలోచిస్తాడు రామచంద్రమూర్తి. ఆ వానలు పడితే ఆవిడకి వెళ్తే లేదు వానరాలు, అవతల సీతం ఏమైపోయిందో ఈయన పని అయిపోయింది కదా అని అలా కాదులే, వెళ్దాం పద బయలుదేరు, ఏం పర్వాలేదు, హనుమ వెళ్ళలేరా నువ్వు వెళ్ళలేవా అందరం.
సంతోషంగా కొంతకాలం గడుపు.

తర్వాత మనం బయలుదేరదామంటారు. ఇతరుల యొక్క సౌఖ్యాన్ని, ఇతరుల యొక్క సుఖం గురించి ఆలోచించగలిగినటువంటి ప్రజ్ఞ, మనం ఆలోచించినట్టే జరగాలనేటటువంటి మౌఢ్యం వదిలిపోవాలంటే రామాయణం చదవాలి. ఎవరో మహానుభావుడు ఎక్కడన్నాడో కానీ, ఎక్కడంటే మంచి మాట మంచి మాటేగా, తనకు తాను సుఖపడితే తప్పు కాకున్నా పది మందిని సుఖపెడితే ధన్యతవో నాన్న కదా. కాబట్టి కార్తికే సమనుప్రాప్తే త్వం రావణ వధేయత ఏషన సమయ సౌమ్య ప్రవిశ్వత్వం సమాలయం. ఈ వర్షాకాలం అయిపోయే వరకు నువ్వు హాయిగా అంతఃపురంలో సంతోషంగా భోగం అనుభవించు అని చెప్పి పంపించేశారు. పంపించేసి రామచంద్రమూర్తి ఒక పర్వత గుహలో ఉంటున్నారు. ఆ పర్వత గుహలో ఉన్నప్పుడు బయట వర్షాకాలం. ఆ వర్షాకాలంలో ఆ వర్ష ఋతువుని వాల్మీకి మహర్షి వర్ణన చేశారు. అనితర సాక్ష్యం అసలు వాల్మీకి మహర్షి ఆ ఋతువుల్ని చూసినటువంటి తీరు, ఆ ప్రకృతి వైభవాన్ని వర్ణించినటువంటి తీరు అనన్య సామాన్యమైనటువంటి ప్రజ్ఞ. ఉత్తరోత్తర ఇతర కవులకు అందరికీ కూడా ఇదే మార్గదర్శకమైంది. ఏదో కథాపరంగా చెప్పి కథ వెళ్ళిపోవడమే కాదు, ఒక్కొక్కసారి మీరు కావ్యపరంగా ఋతువర్ణనలో ఉండేటటువంటి అందాన్ని కూడా ఆస్వాదించవలసి ఉంటుంది. వర్ష ఋతువు గురించి వాల్మీకి మహర్షి చేసిన వర్ణన చూడండి. పర్వత గుహలో ఉన్నటువంటి రాముడు లక్ష్మణుడితో చెప్తున్నాడు ఆ వర్ష ఋతువు యొక్క అందాన్ని. తాను స్వయంగా చెప్పడం కాదు మహర్షి, రామచంద్రమూర్తి కళ్ళల్లోంచి చూస్తారు ఆ అందాన్ని, చూసి చెప్తారు. శక్యం అంబర మారుహ్య మేఘ సోపాన పంక్తిభి కుటజార్జున మాలాభి అలంకర్తుం దివాకరం. లక్ష్మణ, ఈ మేఘాలున్నాయే ఇవి బాగా కిందకి దిగిపోయాయి. నేను ఒకసారి వెంకటాచలం వెళ్ళాను ఏదో సేవ చేయడానికి ఆ శ్రవణ మాసంలో. వెళితే ఆ రోజు వెంకటాచలంలో ఆనందనిలయంలోంచి బయటకు వచ్చేసరికి ఎవరికి ఎవరూ కనపడలేదు ఇంకా. ఎందుచేత అంటే మేఘాలన్నీ దిగిపోయాయి కొండ మీదకి. ఒక్కొక్కసారి అసాధారణంగా అలా జరుగుతూ ఉంటుంది. మేఘాలన్నీ దిగిపోతే నేను యథార్థం చెప్తున్నాను, నా భార్య చెయ్యి పట్టుకుని వెతుక్కుంటూ వెతుక్కుంటూ కళ్ళు చిట్లించి దట్టమైన పొగమంచులో నడుచుకుంటూ వెళ్ళినట్టుగా కాటేసికి వెళ్ళగలిగాం. బస్సులు కార్లు వాహనాలు అన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. కొండ దిగడానికి తిరగట్లేదండి, కార్లు అవి ఏమి అలౌ చేయట్లేదన్నారు. మా అదృష్టం కొద్దీ ఏదో అయితే ఇవాళకి ఈశ్వరుడు కొండ మీద ఉంచేసినట్టే అనుకున్నాం. ఏదో 2-3 గంటలు పోయిన తర్వాత మబ్బులన్నీ మళ్ళీ పైకి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ కొండ దిగగలిగాం. కాబట్టి ఆ పర్వత ఇక్కడ ఇలాంటి ఊళ్ళల్లో అటువంటివి జరగడం కష్టం. బయట అరణ్య ప్రాంతాల్లోనూ కొండల్లోనూ ఆ ప్రకృతి యొక్క వైభవం అలా ఉంటుంది. ఆ మేఘాలన్నీ ఇలా కిందకి దిగితే గుహలోంచి చూసి రాముడు అంటున్నాడు, లక్ష్మణ మన కులదైవం కదా, మన వంశం సూర్యవంశం కదా, సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడూ కూడా కొండమల్లెలతో కూడుకున్నటువంటి తెల్లని పుష్పమాల, ఎర్ర గన్నీరుమాల, తెల్ల పూలు ఎర్ర పూలు కదా సూర్యభగవానుడికి అర్చన, ఈ 2 పుష్పహారములను అసలు మన వంశానికంతటికీ కూడా కులదైవమైనటువంటి సూర్యనారాయణమూర్తికి మనం ఎప్పుడు వేయలేదు. మనం సూర్యవంశ ప్రభువులం, ఎప్పుడు లోపల ఏదో మూర్తికి వేయడమే. ఇవాళ మేఘములనేటటువంటి మెట్లు కట్టి ఈ మెట్లెక్కి సూర్యనారాయణమూర్తి మెళ్ళో కొండమల్లెల దండ గన్నీరు దండ వేయడానికి వీలుగా సూర్యమండలానికి మేఘాలనే మెట్లు నిర్మించి ఈశ్వరుడు తన సేవ చేసుకోమని పిలుస్తున్నట్టు లేదా అని అడిగాడు. ఆ మేఘ పంక్తుల్ని సూర్యమండలం వరకు ఉన్న వాటిని ఆయన అలా అభివర్ణించారు. సంజా రాగోద్ధితై స్తామ్రై అంతేష్వదిక పాండరై స్నిగ్ధై రభ్ర పటచ్ఛేదై బద్ధ వ్రణమివాంబరం. ఆకాశంలో సూర్యబింబం ఉంది, సూర్యాస్తమయం అవుతోంది, ఇంకా ఎర్రగా ఉంటుంది కదండి సాయంకాలం సంధ్యలో సూర్యుడు ఎర్రగా ఉంటాడు. వాల్మీకి మహర్షి ఇలా వర్ణిస్తే తిక్కన గారు ఒకలా వర్ణించారు అస్తమిస్తున్న సూర్యుణ్ణి. పగలు భర్త ఆఫీస్కి వెళ్ళిపోతాడు, సాయంకాలం భర్త ఇంటికి వస్తూ ఉంటే అత్యంత ప్రీతి కలిగినటువంటి భార్య ఆయన వచ్చేస్తారని పని చేసుకుంటూ ఉంటుంది, కిటికీలోంచి చూస్తూ ఉంటుంది. అకస్మాత్తుగా ఆయన వస్తారు కిటికీలోంచి కనపడతారనుకుని ఆవిడేదో చేసుకుంటుంటే ఆయన మెట్లెక్కి పైకి వచ్చేసాడు. వచ్చేసి తలుపు తీసుకుని లోపలికి వచ్చి ఏమాయ్ అన్నాడు. అకస్మాత్తుగా భర్తని చూసేసరికి ఆవిడ లజ్జ పొంది బుగ్గలు ఎర్ర పడితే ఆవిడ ముఖం ఎంత ఎర్రగా ఉంటుందో అలా సూర్యనారాయణమూర్తి సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చేస్తే ఆయన్ని చూసినటువంటి పడమటకాంత బొగ్గలలోని ఎరుపు ఆకాశం మీద అరుణారుణ వర్ణంగా పడిందని తిక్కన గారు వర్ణించారు.
ವಾಲ್ಮೀಕಿ

మహర్షి అంటారు, ఆ మబ్బు సూర్యాస్తమయమవుతున్నటువంటి ఎర్రటి సూర్యుడికి అడ్డంగా వెళ్ళిందో తెల్ల మబ్బు. వెళితే ఇప్పుడు తెల్ల మబ్బు మధ్యలో ఎర్రగా ఉంది, అటు ఇటు అంతేశ్వధిక పాండవయ్యి, అటు ఇటు తెల్లగా ఉంది. ఇది ఎలా ఉందంటేట, ఆకాశం అనేటటువంటి పురుషుడికి ఒక ఎర్రటి పుండు పుడితే, తెల్లటి గాజుగుడ్డ పెట్టి ఒక కట్టు కడితే ఎర్రటి పుండు కనపడుతూ చుట్టూ తెల్లగా కట్టున్నట్టుగా ఉందిట సూర్యబింబానికి అడ్డొచ్చిన మబ్బు. అసలు ఆయన ఊహయల అంటే ఆ రోజుల్లోనే వ్రణములకు కట్టు కట్టడం అన్నది ఉందన్నమాట గాజుగుడ్డతోటి. పోయి ఇన్ని శ్లోకాలండి, నిజంగా ఈ ప్రతి శ్లోకం మీరు చదవడం, కళ్ళు మూసుకుని కాసేపు దాన్ని అనుభవించడం ఆనందంతో. గుహలో రాముడు లక్ష్మణుడికి చెప్తుంటే మీరు కూడా ఆయన పక్కన నుంచి రాముడు ఒక్కొక్కటి చెప్తుంటే మీరు కూడా అటు చూసి ఆనందించి, రామ బాగా చెప్పారు ఇంకోటి చెప్పండి అంటుంటే రాముడు చెప్తున్నట్లు మీరు భావించి ఆనందపడిపోవడమే. అలా ఉంటాయి ఆ శ్లోకాలు. మహర్షి అలా చెప్పారు మహానుభావుడు, కళాభిరిబహైమీభి విద్యుద్భిరివ్యతాడితం అంతః స్థనిత నిర్ఘోషం సవేదన మివాంబరం. ఆకాశంలో నల్లటి మబ్బులు, కళుక్కుని మెరుపులు, పెద్ద పెద్ద పిడుగులు. ఇవి ఎలా ఉందంటేట, ఆకాశం అనేటటువంటి పురుషుణ్ణి ఎవరో మెరుపుల కొరడాలు పట్టుకుని కోట్టుంటే, అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ అని అరుస్తుంటే ఆ అరుపులు ఎలా ఉంటాయో అలా ఉన్నాయట ఆ పెద్ద పెద్ద పిడుగుల ధనులు. కడుపులో ఎంత బాధ ఉందో అన్నట్టుగా ఉన్నాయట మబ్బుల చాటున ఆకాశం. పైకి వ్యక్తం కాని కడుపులోని బాధలా మబ్బుచాటు ఆకాశం. కొడుతున్న కొరడాల తీగలులాగా మెరుపులు, అరుస్తున్న అరుపులులా పిడుగులు ఉన్నాయి అని మహర్షి అంటారు. వర్షాకాలంలో అలా లేదు లక్ష్మణ, పిడుగులు పడుతుంటే మెరుపులు మెరుస్తుంటే ఎవరైనా ఇలా అనగలిగిన వాళ్ళు ఉన్నారండి? ఏమి దర్శనమండి నిజంగా వర్ష ఋతువుని. నీల మేఘాశ్రిత విద్యుత్ స్ఫురంతి ప్రతిభాతిమే స్ఫురంతి రమణస్యాంకే వైదేహీవ తపస్విని. ఆ నల్లటి మబ్బు మధ్యలో తళుక్కని మెరుపు మెరిస్తే లక్ష్మణ, నల్లటి మినువుల పోగులాంటి రావణాసురుడు తన తొడ మీద మీ వదిన్ని కూర్చోబెట్టుకుని వెడుతూ ఉంటే ఏడుస్తూ కదిలిపోతున్న మీ వదినిలా లేదు తళుక్కుమన్న ఆ మెరుపు నల్ల మబ్బు మీద. వర్ష ఋతువులో తన భార్యని చూసుకున్నాడు. అది అది అక్కడి నుంచే కదండి మేఘ సందేశం వచ్చింది. ఈ ఇటువంటి శ్లోకాలలోంచే కాళిదాస మహాకవి యొక్క మేఘ సందేశం పుట్టింది. కాబట్టి రసాకులం షట్పద సన్నికాశం ప్రభుజ్యతే జంబుఫలం ప్రకామం అనేకవర్ణం పవనావధూతం భూమౌపతత్యామ్రఫలం విపక్వం. నేరేడు చెట్లు ఎక్కడ చూసినా నల్లగా రసం కారిపోతున్నాయా అన్నట్టుగా ఉన్నటువంటి నల్లటి నేరేడు పళ్ళు గుత్తులు గుత్తులుగా కాసేసాయట. వాటి నిండా గండు తుమ్మెదలు నల్ల తుమ్మెదలు తిరుగుతున్నాయట. మామిడి కాయ అప్పటి వరకు చెట్టుని గట్టిగా పట్టుకున్నది చెట్టునే బాగా ముగ్గిపోయి పండైపోయి తొక్క కూడా ఇంకా వృద్ధుడైపోయినటువంటి వాడి చర్మం ఎలా ఉంటుందో మామిడి పండు మీద ఉన్న తొక్క అలా ముడతలు పడిపోయి లోపల ఉన్నటువంటి పండు రసం ఎర్రగా ఉన్నది కనపడేటట్టుగా ఉంటుంది మామిడి పండు బాగా ముగ్గితే. మీరు చూడండి అటువంటి దాన్ని శివలింగం మీద అభిషేకం చేయడం తేలిక, ఇలా అని ఇలా అంటే చాలు గుడుక్కిన గుజ్జంతా శివలింగం మీద పడిపోతుంది. అలా ఆ అభిషేకం మీద వెళ్ళిపోతుంది దృష్టి. అదేంటి మామిడి పండు బాగా ముగ్గిపోయి మామిడి చెట్టు నుంచి విడివిడి కింద పడిపోతే దాన్ని తీసుకుని తినడం ఎంత సంతోషంగా ఉంటుందో. అబ్బా చెట్టును ముగ్గిన పండు అంటారు. అందున మామిడి పండు చెట్టును ముగ్గిపోతే అసలు ఇంకా దాని రుచి భాషతో చెప్పడం కష్టం. అంత అందంగా అంత రుచికరంగా ఉంటుంది అది. కాబట్టి అలా ముగ్గిపోయిన మామిడి పండు, అందులో ప్రత్యేకించి మా జిల్లాలో కొత్తపల్లి కొబ్బరి అలా ముగ్గిపోతే అబ్బోదాన సాధ్యం కూడా ఎంత రుచో, దాని తొక్క అలా ఉంటుంది ఆ కొత్తపల్లి కొబ్బరి అలా పలచనైపోతుంది. ఏమిటో మరి ఈశ్వర సృష్టి దాని ఎందు. కాబట్టి ఆ నేరేడు పళ్ళు అలా ఉన్నాయి, ఆ కింద పడిన మామిడి పళ్ళు అలా ఉన్నాయి. ఈ గుత్తులు గుత్తులు నేరేడు పళ్ళ కోసం, ఈ మామిడి పళ్ళ కోసం ప్రజలు తిరుగుతూ ఉండడం నీకు కనపట్టలా వర్షాకాలంలో? ఏంటి లక్ష్మణ అంటారు, విద్యుత్ పతాకాహ సభ సబలాకమాలాహ శైలేంద్రకూటాకృతి సన్నికాశాహ గజ్జంతి మేఘాహ సముదీర్ణనాద మత్తా గజేంద్ర ఇవ సంయుగస్థాహ. యుద్ధంలో ఏనుగులు ప్రముఖంగా పాల్గొంటాయి భద్రగజాలు. అవి పాల్గొనే

పంపించేటప్పుడు వాటినే మామూలుగా యుద్ధానికి పంపించరు, గుర్రాన్ని ఇంకో దాన్ని పంపించినట్టు పంపించరు. ఏనుగుని పంపించాలంటే దానికి ఒక పెద్ద గురువాయూరు ఏనుగులకు కడుతుంటారే, అలా దాని కుంభస్థలం అంతా ఓ పెద్ద అలంకారం ఉంటుంది, దాని మీద ఒక పెద్ద ఆసనం, ఆసనం మీద ఓ గొడుగు, దాని మీద మళ్ళీ ఓ పతాక ఉంటుంది, దాని ఒక గజాన్ని అధిరోహించాడు అంటే మహావీరుడని గుర్తు. కాబట్టి ఆ ఏనుగు మీద కూర్చున్నటువంటి వాడు ఎవరో ఆ మహానుభావునికి సంబంధించినటువంటి పతాక ఎగురుతుంటుంది. కాంచనమయ వేదిక కనకేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు అంటారు తిక్కన గారు విరాట భ్రమంలో. అలా ఒక్కొక్క పతాకం చూస్తే ఒక్కొక్క మహావీరుడు స్ఫురిస్తాడు. రామచంద్రమూర్తి అంటున్నారు, మేఘాన్ని చూపించి, లక్ష్మణ విద్యుత్ పతాకాహ, చూసావా ఆ మేఘం మెరుపు తీగతో ఉంది, ఆ మెరుపు తీగతో ఉన్నటువంటి మేఘం పతాకం పెట్టుకున్నటువంటి ఏనుగుల, ఆ మెరుపు తీగ పతాకంలా, ఆ నల్లటి మబ్బు మీద కొంగలు ఎగరడంలో ఒక చిత్రం ఉంటుంది. మిగిలిన పక్షులు ఏదో గుంపు కిందో ఏదో అలా ఇలా ఎగురుతాయి, కొంగ అలా ఎగరదు. ఎందుకో కానీ కొంగలు బారులు బారులు అని బారులు కిందే ఎగురుతాయి. అది అనుభవించిన వాడి నోటి వెంట ఆమ్రేడితో అవుతుంది, అది మామూలుగా వెళ్ళదు, బారులు బారులుగా పెడతాయి అవి. కాబట్టి అవి వెళ్ళేటప్పుడు కూడా చాలా చమత్కారంగా పెడతాయి. మీరు ఎప్పుడైనా మీరు చూసి ఉంటారు, నేనే వెర్రివాడిని మీరు చూడలేదనుకుని అలా చెప్తూ ఉంటాను, కానీ మీరు కొంగలు బారుగా ఆకాశంలో వెళ్తున్నప్పుడు దాని అందం చూడాలి. ఒకసారి ఇలా నిటారుగా పెడతాయి, ఒకసారి అర్ధచంద్రాకారం అయిపోతాయి, ఒకసారి ఒక మణితో కూడిన హారంలా ఇలా అవుతాయి. అన్ని ఒక్కలా కదిలేదో పెరేడ్ చేస్తున్నటువంటి సైనికులు కదిలినట్టు ఒక హారం విడుతున్నట్టు విడుతుంటాయి. లక్ష్మణ నల్ల మబ్బు మీద ఇవన్నీ అలా విడుతుంటే శైలేంద్ర కూటాకృతి సన్నికాశాహ సబలాకమాలాహ, ఇవి ఈ కొంగల బారులు ఏనుగు మెడలో వేసినటువంటి పూలదండల, నల్లమబ్బు ఏనుగుల, మెరుపు తీగ దాని మీద పెట్టినటువంటి పతాకంలా, ఆ మేఘంలోంచి వచ్చేటటువంటి ఉరుము యుద్ధానికి వెడుతున్నటువంటి ఏనుగు చేసిన ఘీంకారంలా, యుద్ధ భూమిలో ఏనుగులా కనపట్టాలా నీకు ఆ మబ్బు? ఒక క్షత్రియుడికి ఎలా కనపడాలో అలా కనపడింది ఆయనకి. అంటే లక్ష్మణుడు అవునన్నయ్యా అవునన్నయ్యా అని ఎంతో సంతోషంగా ఆ మబ్బుల వంక చూస్తున్నాడు. అబ్బో ఏమి వర్ణన చేశారండి మహానుభావుడు. బాలేంద్ర గోపాంతర చిత్రితేన విభాతి భూమిర్నవశాద్వలేన గాత్రానువృత్తేన శుభప్రభేణ నారీవలాక్షోక్షిత కంబళేన. వర్షాలు పడ్డం వల్ల ఆకుపచ్చటి గడ్డి పెరిగింది బాగాను. ఎక్కడ పెరుగుతుంది గడ్డి? భూకాంత భూమి మీద పెరుగుతుంది. ఈ బాగా పెరిగినటువంటి పచ్చగడ్డి మీద ఆర్ద్ర పురుగులని ఎర్రగా ఉంటాయి. ఎర్రగా ఉన్న ఆర్ద్ర పురుగులు అక్కడక్కడక్కడక్కడక్కడ పాకుతున్నాయి. వర్షాలు పడేటప్పటికి ఈ పురుగులు పుట్టేస్తాయి, పాకుతున్నాయి. ఆ గుహలోంచి, పర్వత శిఖరపు గుహలోంచి కిందకి చూశారు రాముడు. చూసి, చూసావా ఎలా ఉందో, చిలకపచ్చు చీర మీద ఎర్ర ఎర్రని చుక్కలున్న చీర ఒక ఆడది కప్పుకు చలికి కూర్చుంటే ఎలా ఉంటుందో, అలా భూకాంత పచ్చటి గడ్డి మీద ఆర్ద్ర పురుగులతో కూడినటువంటి ఈ స్థితిలో ఆకుపచ్చ చీర ఎర్ర చుక్కలది కప్పుకు కూర్చున్నట్టు లేదు భూకాంత? చూసావా వర్షాకాలంలో భూమి ఎలా ఉందో, రెక్కలన్నీ తడిసిపోయి టపటప శబ్దాలు చేస్తూ కడుపు నిండా నీళ్లు తాగి ఆ పక్షుల అందం చూసావా లక్ష్మణ ఎలా ఉన్నాయో అని ఆయన అంటారు. నిద్రాశనై కేశవమభ్యుపైతి ధృతం నదీనాం సాగరమభ్యుపైతి హృష్టాబలాకా ఘనమభ్యుపైతి కాంతాసకామా ప్రియమభ్యుపైతి. మళ్ళీ అంత్యానుప్రాస, అదో అందం రామాయణంలో మళ్ళీ కావ్యపరమైనటువంటి అందాలు. కాబట్టి నిద్రాశనై కేశవమభ్యుపైతి, కేశవుణ్ణి నిద్ర సమీపిస్తుంటే ఎలా ఉందో అలా ఉంది. అదేమిటండి అని మీకు అనుమానం వచ్చా, అది చెప్తాను నేను ఒక్క నిమిషంలో, అది చెప్పకపోతే ఏదో అసంపూర్ణం అవుతుంది. ధృతం నదీ సాగరమభ్యుపైతి, నది సాగరం దగ్గరికి వెళ్ళిపోతుంటే ఎలా ఉందో అలా ఉంది. నేను ఎన్ని శ్లోకాలు చెప్తానని వదిలేను, కానీ ఒక శ్లోకంలో మహర్షి అంటారు, ప్రియ సమాగమానికి భర్త దగ్గరికి సంతోషంగా వెళ్ళేటటువంటి భార్య చక్కటి విశాల హృదయంతో, సంస్కారవంతమైన హృదయంతో అనుభవించాలి తప్ప లీకి మనస్తత్వంతో కావ్యాల్ని వినకూడదు. మీరు దాన్ని సుసంపన్నమైన మనస్సుతో వినండి. భార్య ఎప్పటికప్పుడు చక్కగా తనని తాను అలంకరించుకుని ప్రియమా

భక్త కోగిలిలోకి చేరినట్లు. ఆ నది వర్షాకాలంలో మంచి వేగంతో ఒడ్లనన్నింటినీ కూడా ఉరుసుకుంటూ సాగర సంగమానికి వెళ్ళిపోయేటప్పుడట తన మీద వాలినటువంటి చక్రవాక పక్షుల్ని తీసుకొచ్చేస్తోంది. ఇది ఎలా ఉందంటేట, భర్తకి కొత్త కొత్త బహుమానాలు పట్టుకుని భర్త కోగిలిలోకి చేరిపోతున్నటువంటి కాంతలా ఉందిట సముద్రంలో చేరుతున్న నది. మహర్షి వర్షాకాలపు నదిని వర్ణిస్తారు. అలాగే నిద్రాశనై కేశవమభ్యుపైతి ధృతం నదీ సాగరమభ్యుపైతి, నది సముద్రం వైపుకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే బాగా వేగంగా వెళ్ళిపోతాయి ఆ కాలంలో. హృష్టాబలాకా ఘనమభ్యుపైతి, కొంగ మేఘం వైపుకి ఎగిరిపోతుంది. కాంతాసకామా ప్రియమభ్యుపైతి, కాంతలు వర్షం పడుతోంది కాబట్టి ఆ వాతావరణంలో సంతోషంగా తమ ప్రియుల యొక్క కోగిళ్లలోకి చేరిపోతున్నారు. నిద్రాశనై కేశవమభ్యుపైతి, వర్షాకాలపు అందాన్ని మహర్షి వర్ణించారు అందులో.

0: నీళ్లలో మునిగిపోయి పూర్తిగా దెబ్బతిన్నది.
1: మేము నాట్లు వేసినప్పుడు వరదలొస్తే మొలకలు మునిగిపోయి పాడైపోతాయి కాబట్టి నాట్లు వేయం, ఏడాదికి ఒక పంటనే వేస్తాం.
2: లోతట్టు ప్రాంతాల్లో చేసే వరి సాగుకి పంటను నాశనం చేయగల వరదలొచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. వాయువ్య బంగ్లాదేశ్ కు చెందిన అక్బర్ అలీ కొన్ని సంవత్సరాలుగా వరదలు మారిన తీరు గురించి చెప్తున్నది విందాం.
0: 20-30 సంవత్సరాల క్రితం వరదలు చాలా తరచుగా వచ్చేవి, కానీ నీళ్లు ఎక్కువ కాలం నిలిచేవి కావు. ఇప్పుడు వరదలు తక్కువే వస్తున్నా నీళ్లు ఎక్కువ కాలం నిలుస్తున్నాయి. ఎందుకో నాకు తెలియదు, బహుశా డ్రైనేజ్ సరిగా లేకపోవడం వల్లనేమో. వరద నీళ్లు ఎక్కువ కాలం నిలుస్తుంటే వరి మొక్కలు దెబ్బతింటున్నాయి.
2: వరద నీళ్లలో పూర్తిగా మునిగిపోయిన మొలకలకు ఎండ తగలదు కాబట్టి అవి ఎక్కువ కాలం బతకలేవు. తరచుగా వరద నీళ్లు తగ్గిన తర్వాతే రైతులు నాట్లు వేయాల్సి వస్తుంది. వాళ్ళు మార్కెట్ నుంచి మళ్లీ కొత్త నాట్లు కొనాల్సి వస్తుంది. చాలాసార్లు అవి ఏ రకమో వాళ్ళకి తెలియదు, ఒక్కోసారి నాట్లు దొరకకపోవచ్చు కూడా. చాలా మంది రైతులకి తమ భూములని బీడుగా వదిలేసి తర్వాతి సీజన్ కోసం ఎదురు చూడడం తప్ప వేరే మార్గం ఉండదు. మరి వరద ముంపుకి గురయ్యే ప్రాంతాలకు పరిష్కారమేమిటి? సమాధానం, వరదలను తట్టుకునే వరి. ఈ వీడియోలో ఈ క్రింది విషయాలని మనం నిశితంగా పరిశీలించబోతున్నాం. తగిన వరి రకాలను ఎంచుకోవడం, నాణ్యమైన వడ్లను వాడడం, ఆరోగ్యంగా బలంగా ఉండే మొలకలను పెంచడం, వరదలు తీసేసిన తర్వాత మీ పొలాన్ని నిర్వహించడం, ముందు కొన్ని కొత్త రకాల వరి వంగడాలు 2 వారాల వరకు వరదలను తట్టుకోగలవని మీరు తెలుసుకోవాలి. మీ స్థానిక డీలర్ వద్ద గాని, రైతు క్షేత్ర పాఠశాల నుంచి గాని, పరిశోధనా సంస్థ నుంచి గాని వరదలను తట్టుకునే వరి రకాలు దొరుకుతాయేమో కనుక్కోవాలి. బినతరి గ్రామంలో రైతు క్షేత్ర పాఠశాల నుంచి రహీమా, ఆమె తోటివారు వరదలను తట్టుకునే కొత్త వరి వంగడాన్ని వాడిచూశారు.
1: వరద నీళ్లలో మునిగిపోతే పంట కుళ్ళి పాడైపోతుందని మా అందరికీ దిగులుగా అనిపించింది. నాట్లు వేశామే, అవి పాడవుతాయేమో అని మదనపడ్డాం. నీళ్లు తగ్గిన తర్వాత మా పొలాలకు వెళ్లి చూస్తే పంట బురద ఆకులతో కనిపించింది, కాని పంటలు కోలుకున్నాయి. అందరం సంతోషించాం, మా వరి పంట బాగా పండింది.
2: రెండోది, వరదలను తట్టుకునే వరి రకాల్లో పురుగు పట్టిన తెగుళ్లు లేని మిశ్రమం కాని నాణ్యమైన వడ్లని వాడండి. సూత్రాపూర్ గ్రామానికి చెందిన మాణిక్ మియా 2008 నుంచి నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాడు.
0: కోతల తర్వాత వడ్లను ఎండలో ఆరబెట్టి శుభ్రం చేసి పాలిథిన్ సంచిలో పోసి దాన్ని గోనె సంచిలో ఉంచి నిల్వ చేస్తాను. నా స్వంత వాడకానికి వడ్లని మా ఇంట్లోనే దాస్తాను. కొంత మా చుట్టాలకిచ్చి కొంత బజార్లో అమ్ముతాను. కొందరు రైతులు మా ఇంటికే వచ్చి కొంటారు. ఈ సంవత్సరం 8 టన్నుల వడ్లని కిలో 30 టాకాల చొప్పున రీటైలర్లకు అమ్మాను.
2: మూడోది, బలమైన శక్తివంతమైన మొలకలను పెంచడం. ఎక్కువ వడ్లను వాడితే మొలకలు సన్నగా బలహీనంగా వస్తాయి. నాట్లు వేసిన తర్వాత వరదలొస్తే అవి తేలికగా దెబ్బతింటాయి. కాబట్టి బలమైన మొలకలు రావాలంటే పొందడానికి మీ నారుమడిలో తక్కువ వడ్లని వాడాలి. 3 వారాల నారు కంటే 4 వారాల వయసున్నవి బలంగా ఉంటాయి. కాబట్టి వరద ముంపు రాగల ప్రాంతాల్లో కాస్త ఎక్కువ వయసున్న మొక్కలను నాటుకోవడం మంచిది. వరదలను తట్టుకునే వరి రకం నాట్లు వేయడానికి మహమ్మద్ నూరుజ్మాన్ బలమైన మొలకలను ఎలా పెంచుతున్నాడో తెలుసుకుందాం.
0: ఇదివరకు 10 చదరపు మీటర్లకు 2.5 కిలోల వడ్లని వాడాం. వాటి మొలకలు సన్నగా బలహీనంగా వచ్చాయి. అవి 10-15 రోజుల పాటు నీళ్లలో మునిగి ఉండేసరికి పాడైపోయాయి. ఇప్పుడు మేము వడ్లని తక్కువ మోతాదులో వాడుతున్నాం. అంతే విస్తీర్ణంలో 1/2 కిలో వడ్లనే వాడుతున్నాం. ఇప్పుడు మొలకలు బలంగా వస్తున్నాయి. 10-15 రోజుల పాటు వరదల్లో మునిగి ఉన్నా ఈ మొక్కలకు ఏమీ కాదు.
2: నాలుగోది, వరద నీళ్లు తగ్గాకనే మీ పొలాన్ని నిర్వహించడం. వరద నీళ్లలో ఎక్కువ బురద ఉంటే అది ఆకులను అంటుకుంటుంది. ఆకులు ఊపిరి పీల్చుకోవడానికి, మొక్కలు పెరగడానికి అవసరమైన ఎండ తాకకుండా ఈ బురద అడ్డుకుంటుంది. ఆకుల మీది బురదను జాగ్రత్తగా కడగాలి. వరద నీరు తగ్గిపోయిన వారం తర్వాత వరద నీళ్లతో వచ్చిన కలుపు మొక్కలని, చెత్తని తొలగించండి. మనం నేర్చుకున్నదేమిటి? వరద పరిస్థితులను తట్టుకోగల వరి రకాలను ఎంచుకోవాలి. దెబ్బతినని, మిశ్రమాలు లేని నాణ్యమైన వడ్లను వాడాలి. నాణ్యమైన విత్తనం వల్ల బలమైన మొలకలు వస్తాయి. బలమైన మొలకలను పెంచాలి. బలమైన మొలకలు రావాలంటే మీ నారుమడిలో తక్కువ వడ్లని వాడాలి. కొద్దిగా పాతబడిన మొలకలని నాటాలి. అవి కొత్త మొలకల కన్నా వరదలను బాగా ఎదుర్కొంటాయి. వరద తీసేసిన తర్వాత నీళ్లలోని చెత్త, కలుపు మొక్కలను తొలగించండి. అవసరమైతే ఆకులకి అంటిన బురదను జాగ్రత్తగా కడగాలి.
0: వడ్లు తెచ్చిన తర్వాత మొలకలను పెంచాను. 12 రోజులు పూర్తిగా వరద నీళ్లలో మునిగి ఉన్నా మొక్కలు దెబ్బతినలేదు.
2: వరదలను తట్టుకునే వరి రకాలను వాడితే వరదలొచ్చే ప్రాంతాల్లో మంచి పంటను పండవచ్చు. మీరు వరదలను ఆపలేకపోవచ్చు, కానీ అవి వరి పొలాలకి చేసే నష్టాన్ని తగ్గించుకోగలరు.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి బంధనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరెస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: మీకు తెలుసా, భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
1: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలి పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను నిర్మించాం.
3: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
2: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: विष्णु FM 90.4
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: హెల్లో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో అల్సర్ల గురించి తెలుసుకోబోతున్నామండి. గొంతులోకి ఆహారం తన్నుకు రావటం, ఛాతీలో మంట, పుల్లటి త్రేపులు లాంటి యాసిడిటీ లక్షణాలు కనిపిస్తే చేతికి అందిన యాంటాసిడ్ మింగేస్తూ ఉంటాం. కానీ సమస్యను తాత్కాలికంగా దూరం చేసే ఈ మందుల మీదే ఆధారపడుతూ ఉంటే సమస్య మరింత ముదిరి కడుపులో అల్సర్లు తయారవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ విషయాల్లో

వస్తే తిన్న ఆహారం జీర్ణం కావడానికి కడుపులో ఒక ఏర్పాటు ఉంటుంది. అదే హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ ఆమ్లం నుంచి రక్షణ కోసం జీర్ణాశయం లోపల పల్చని పొర ఉంటుంది. అయితే ఈ యాసిడ్ అవసరానికి మించి ఉత్పత్తి అయినా జీర్ణాశయం లోపలి రక్షణ పొర బలహీనపడినా సమస్యలు మొదలవుతాయట. అరుదుగా కొందరిలో అసలు లక్షణాలే కనిపించవటండి. అయితే యాసిడిటీ నుంచి తప్పించుకోవడం కోసం

మూల కారణాన్ని కనిపెట్టి తగిన చికిత్సను అందించాలి. ఒకవేళ పూర్తిగా యాంటాసిడ్ల మీదే ఆధారపడుతూ కాలం గడిపేస్తూ ఉంటే కొంతకాలానికి సమస్య మరింత ముదిరి జీర్ణాశయం లోపలి గోడలు దెబ్బతిని పరిస్థితి సర్జరీకి దారితీయొచ్చటండి. మరి అల్సర్లలో చాలా రకాలున్నాయట. ఆ రకాల విషయానికొస్తే సాధారణంగా అల్సర్లు జీర్ణాశయం చిన్న పేగు మొదటి భాగమైన డియోడినంలో తలెత్తుతాయి. అల్సర్లు తలెత్తటానికి ఎన్నో కారణాలుంటాయి. శరీరంలో రక్షణ వ్యవస్థ మందగించటం వల్ల జీర్ణాశయం లోపలి పొర బలహీనమైతే అందుకు కారణాలను కనిపెట్టి వాటిని చక్కదిద్దాలి. ఒకవేళ ఆమ్లం అవసరానికి మించి ఉత్పత్తి అవుతుంటే దానికి మూల కారణాన్ని వెతికి దాన్ని సరిచేయడంతో పాటు స్రావం ఉత్పత్తిని నియంత్రించాలి. అలాగే అల్సరు రకం, తీవ్రత, మందులకు స్పందించే విధానం ఆధారంగా చికిత్సనందించాలి. అల్సర్లలో కూడా రకాలుంటాయి. అవేంటంటే అవసరానికి మించిన ఆమ్లస్రావం వల్ల అల్సర్లు తలెత్తుతాయి. కలుషిత నీటి ద్వారా హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా పొట్టలోకి చేరి అల్సర్లు తయారవుతాయట. ఈ అల్సర్లన్నీ నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్గా కూడా మారతాయి. క్యాన్సర్తో కూడిన అల్సర్లు కూడా తయారవుతాయి. మరి అల్సర్లకు ప్రధాన కారణాలేంటంటే అస్తవ్యస్త జీవన విధానం, ఆహార నియమాలు పాటించకపోవటం, ఎక్కువ మసాలాలు, కారం ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవటం, ఒత్తిడి, ఆందోళన, నొప్పి తగ్గించే మందులు, యాంటీబయాటిక్ మందుల్ని విచక్షణరహితంగా వాడటం, మద్యపానం, ధూమపానం, పొగాకు నమలటం, కాఫీలు ఎక్కువగా తాగటం, హెచ్ పైలోరీ బ్యాక్టీరియా జీర్ణాశయంలోకి చేరటం, క్యాన్సర్ మొదలైన కారణాల వల్ల అల్సర్లు తయారవుతాయట. మరి అల్సర్ల గురించి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట అయితే ప్లే అవబోతుంది లిజనర్స్, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి అల్సర్లకు లక్షణాలు ఈ విధంగా ఉంటాయట. ఆ విషయాలకొస్తే ఛాతి ఎముక, నాభికి మధ్య, పక్కటెముకల కింద, వీపులో నొప్పి అల్సర్ ప్రధాన లక్షణాలట. సాధారణంగా ఈ లక్షణాలు ఆహారం తీసుకున్న కొన్ని గంటల తర్వాత మొదలవుతూ ఉంటాయి. అంటే భోజనానికి భోజనానికి మధ్య ఖాళీ సమయంలో రాత్రి వేళ విడవకుండా నొప్పి ఉంటుంది. అలాగే ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే నొప్పి తగ్గిపోతూ ఉంటుంది. కొందరిలో వాంతి, ఉబ్బరం లక్షణాలు కూడా ఉంటాయి. ఇవన్నీ అల్సర్ ప్రారంభ లక్షణాలు. అల్సర్ మరింత ముదిరినప్పుడు జీర్ణాశయం రక్తనాళాలు చిట్లి రక్తస్రావం అవుతుంది. రక్తస్రావం ఎక్కువగా ఉంటే రక్తం, యాసిడ్ కలిసి కాఫీ రంగులో వాంతులవుతాయి. ఈ సమస్య మరింత ముదిరితే జీర్ణాశయంలో రంధ్రం పడి తిన్న ఆహారం పేగులు, పొట్ట మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలోకి వెళ్లిపోతుందట. అప్పుడు ఎంతో ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది. ఈ స్థితికి చేరుకున్న రోగి ప్రాణాలను కాపాడటం కష్టం. కొందరిలో డియోడినంలో పదే పదే అల్సర్లు తయారవుతూ వాటంతటవే మాన్తూ ఆ ప్రదేశంలో మచ్చలా తయారవుతుంది. ఈ మచ్చ వల్ల చిన్న పేగు మార్గం మూసుకుపోయి సమస్య తలెత్తుతుంది. దాంతో తిన్న ఆహారం వెంటనే వాంతి అయిపోతూ ఉంటుంది. మరి అల్సర్ల గురించి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవబోతుంది లిజనర్స్. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: పన్నెండు సంవత్సరాల
0: విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ అల్సర్లకి యాంటాసిడ్స్ వాడొచ్చా వాడకూడదా అన్న విషయాలకొస్తే, యాంటాసిడ్లు ప్రభావవంతమైనవి కావు. అవి కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందించగలుగుతాయి. ఎందుకంటే ఏ రకమైన యాంటాసిడ్ అయినా పొట్టలోని ఆమ్లాన్ని స్థిరం చేయగలుగుతుందే తప్ప దాని ఉత్పత్తిని తగ్గించలేదు. ఆమ్లం ఉత్పత్తి కారణంగా తలెత్తే అల్సర్లకైతే యాంటాసిడ్లను వాడినా పర్వాలేదు. అల్సర్కు కారణం బ్యాక్టీరియా, క్యాన్సర్లు అయిన పక్షంలో యాంటాసిడ్లు వాడుతూ పోతే సమస్య మరింత ముదిరి ప్రాణాలకే ప్రమాదం తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఏ రకమైన అల్సరో తెలుసుకోకుండా తక్షణ ఉపశమనం కోసం యాంటాసిడ్లను వాడుతూ కూర్చోకూడదు. అల్సర్ లక్షణాలు అడపాదడప అందరిలో ఏదో ఒక సందర్భంలో కనిపిస్తాయి. అయితే ఎప్పుడైనా భారీ భోజనం తిని అల్సర్ లక్షణాలు కనిపించినప్పుడు యాంటాసిడ్ వాడి ఉపశమనం పొందటం మంచిదే. అయితే ఈ అవసరం ఎంత తరచుగా వస్తుందో గమనించాలి. ఒకవేళ వారంలో 4-5 రోజులు అల్సర్ లక్షణాలు కనిపించినా పదే పదే యాంటాసిడ్ వాడాల్సిన అవసరం పడుతూ ఉన్నా ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. యాంటాసిడ్లకు దుష్ప్రభావాలు కూడా ఉంటాయండి. మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనే

రెండు రకాల యాంటాసిడ్లలో వేరువేరు సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. అల్యూమినియం హైడ్రాక్సైడ్ కలిగిన యాంటాసిడ్ వల్ల మలబద్ధకం, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కలిగిన యాంటాసిడ్ వల్ల డయేరియా వస్తుంది. మనంతటా మనం యాంటాసిడ్లను ఎంపిక చేసుకుంటే ఈ దుష్ప్రభావాలను బలవంతంగా భరించాల్సి ఉంటుంది. అలా కాకుండా వైద్యుల పర్యవేక్షణలో వాడితే ఆ సైడ్ ఎఫెక్ట్స్ను వైద్యుల దృష్టికి తీసుకెళ్తాం కాబట్టి వైద్యులు వేరే మందులను లేదా కాంబినేషన్ డ్రగ్స్ను సూచిస్తారు. మరి ఈ అల్సర్లు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా అవసరమండి. ఆ జాగ్రత్తల విషయానికి వస్తే సమయానికి ఆహారం తీసుకోవాలి. మసాలాలు, కారం, కొవ్వులు, పుల్లటి పదార్థాలు, వీటిలో వేటి వల్ల మంట తెలెత్తుతుందో కనిపెట్టి వాటికి దూరంగా ఉండాలి. కలుషిత నీరు తాగకూడదు. పరిశుభ్రత పాటించాలి. నొప్పి తగ్గించే మందులు పరిమితంగా వాడాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధూమపానం, మద్యపానం మానేయాలి. ఇదండి మరి ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమం. అల్సర్ల గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు కదా. మరి ఈ అల్సర్లు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. మరలా రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొత్త విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మీ ఆర్జే అఫ్రీన్.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
1: పన్నెండేళ్లు
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.

0: FM 90.4.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క భావాలను తెలుసుకుందాం.

0: కాసులో కొంత, తూచడంలో కొంత, మానంలో కొంత, ఒట్లు పెట్టుకుని కొంత, ఇలాగే కొంచెం కొంచెంగానే కాజేసి చివరికి ఏమీ మిగలకుండా చేసే వ్యాపారిని మించిన ద్రోహి మరొకడుండడు.
1: యాజీ.

శక్తి కల్పించని భూమిని, ప్రమాదములతో కూడిన వృత్తిని, కృపణుడైన రాజును, మోసకార్యగు బంధువును వదిలిపెట్టవలను.

0: ధన్యవాదం.
1: మనుజుడు దారిద్ర్యము వలన లజ్జ నొందుతున్నాడు. లజ్జ నొందినవాడు శక్తిహీనుడవుతున్నాడు. శక్తిహీనుడు పరిభవమును పొంది తన్మూలమున నిర్వేదము నొందుతున్నాడు. నిర్విణ్ణుడు శోకమును పొందుతున్నాడు. శోకనిహితునికి బుద్ధిభ్రంశము కలిగి దానివల్ల నశించుతున్నాడు. ఆహా, దారిద్ర్యమే సర్వాపదలకు మూలమగుతున్నది కదా.

0: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీ కండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదసిలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: మా శ్రోతలు వింటున్నారు సూక్తి సుధా కార్యక్రమాన్ని. లిసనర్స్, ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలను తెలుసుకుందాం.

జితేంద్రియత్వము వలన వినయవంతుడగును, వినయము వలన సద్గుణ ప్రకర్ష గలవాడగును, గుణాధిక్యత జనానురాగమునకు కారణమగును. జనానురాగ పాత్రునికి సర్వ సంపదలు సుకరములగుచున్నవి కదా.

కార్యక్రమాలకు పనులకు మిత్రులను సంపాదించుటకు ఇష్టులైన స్త్రీల విషయంలోనూ ధనహీనులైన బంధువుల నిమిత్తము క్రతువులకు వివాహాదులకు కష్ట నివారణకు శత్రువులను నీరసింపచేయడానికి ఈ ఎనిమిది పనులకున్నో అగు ధన వ్యయం బుద్ధిమంతులగు వారు లెక్కించరు.

నేల మీద చిందర వందరగా వెదజల్లబడిన ధాన్యాదులను చీపురు కట్ట శుభ్రముగా తుడిచి ప్రోగు చేసినట్లు మూఢుడు ధనమును ప్రోగు చేస్తున్నాడు. అటువంటి ధనాన్ని దానము చేయువాడు అనుభవించువాడు వేరుకదా. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధ కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తులతో కలుసుకుందాం. నమస్కారాలు.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మీకు తెలుసా, ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
2: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
3: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: FM 90.4.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్ లోని భూమి నిర్మాణం, వాటి పొరలు అనే పాఠం వింటారు.
3: పిల్లలు, మనం రోజు మన చుట్టూ ఉన్న రకరకాల పక్షులు, జంతువులు, అలాగే రకరకాల మనుషులను చూస్తున్నాం. ఇంకా కొండలు, సముద్రాలు, అందమైన దృశ్యాలను ఎన్నో మనం చూస్తున్నాం. ఇవన్నీ భూమి మీదకు ఎలా వచ్చాయి? అసలు భూమి ఎలా ఏర్పడింది? భూమి మీదకు మనం ఎలా వచ్చాము?

0: భూమి లోపల ఏముంది, ఇవన్నీ ఎంతో ఆసక్తిని రేకెత్తించే విషయాలు. పిల్లలు, ఈరోజు మనం ఈ విషయాల గురించి, అంటే భూమి గురించి, భూమి ఎలా ఏర్పడింది, భూ అంతర్భాగాల గురించి తెలుసుకుందాం.
1: టీచర్ గారు, భూమి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఆధారంగా ఏర్పడిందని మేము 6వ తరగతిలో నేర్చుకున్నామండి.
0: అవును, విశ్వం ప్రారంభానికి ఒక మహాప్రేలుడు నాంది అని,

0: విశ్వం విస్తరిస్తూనే ఉందని, ఆ క్రమంలోనే అంతులేని నక్షత్ర వీధులు, గెలాక్సీలు ఏర్పడ్డాయని, అందులోనే మన పాలపుంత గెలాక్సీ ఒకటని మనం నేర్చుకున్నాం. అలాగే ఈ పాలపుంతలోనే మన సౌర కుటుంబం ఉందన్న విషయం మీకు గుర్తుంది కదా
1: టీచర్? సౌర కుటుంబం అంటే సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే 9 గ్రహాలు కదా?
0: అవునమ్మా. అయితే 2వ శతాబ్దంలో గ్రీకు శాస్త్రవేత్త టాలమీ ప్రతిపాదించిన భూకేంద్ర సిద్ధాంతం ప్రకారం విశ్వానికి భూమి కేంద్ర స్థానంలో ఉంది. దీని ఆధారంగా సూర్యుడు, ఇతర గ్రహాలు పరిభ్రమిస్తాయి. దాదాపు 16వ శతాబ్దం వరకు చాలామంది శాస్త్రవేత్తలు దీన్నే నమ్మారు. 16వ శతాబ్దంలో పోలాండ్ దేశానికి చెందిన నికోలస్ కోపర్నికస్ టాలమీ సిద్ధాంతాన్ని ఖండించి సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని అతను చెప్పాడు. 17వ శతాబ్దంలో గెలీలియో దూరదర్శిని నిర్మించిన తరువాత దాని సహాయంతో సూర్యకేంద్ర సిద్ధాంతం బలపరచబడింది. అంటే సౌర కుటుంబంలోని 9 గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని స్పష్టమయ్యింది.
1: సౌర కుటుంబంలో భూమి కూడా ఒక గ్రహమే కదా టీచర్?
0: ఈ సౌర కుటుంబంలో ఒక విలక్షణమైన గ్రహం ఉంది, అదే మనం నివసిస్తున్న భూమి. ఇంతకు భూమి ఎలా ఏర్పడిందో తెలుసా? సౌర కుటుంబం ఏర్పడిన మొదట్లో భూమి ఒక అగ్నిగోళంగా ఉండేది. అది అలాగే వేడి గోళాకార వస్తువుగా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండేది. అనేక 100 సంవత్సరాల తర్వాత భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూనే సూర్యునికి దూరంగా జరగడం మొదలుపెట్టింది. ఇలా మండుతూ ఉండడం వల్ల క్రమంగా అది ధూళి వాయుగోళంగా మారింది. ఈ ధూళిగణాలు ఘనీభవించి రాతి పదార్థంగా మారాయి. ఇందులో నీటి ఆవిరి, వాయువులు కూడా ఉండేవి. భూమి మరింతగా ఘనీభవించే కొలది దాని ఉష్ణోగ్రత పెరిగింది. మొదట్లో భూమి ఉపరితలంపై నుండి ఉష్ణోగ్రత శూన్యంలోకి వెళ్లేది. కాని ఎప్పుడైతే భూమి మరింతగా ఘనీభవించిందో అప్పుడు ఆ ఉష్ణోగ్రత భూగర్భంలోనికి కేంద్రీకృతమైంది. అంతేకాక రేడియోధార్మిక పదార్థాల విఘటనం కారణంగా కూడా భూ ఉష్ణోగ్రత పెరిగింది. ఈ విపరీతమైన వేడికి భూమి లోపలి భాగంలో ఘనద్రవ స్థితిలోని పదార్థం ఏర్పడింది. ఈ స్థితి దాదాపు 800 మిలియన్ల సంవత్సరాలు కొనసాగింది. గురుత్వాకర్షణ ప్రభావం వల్ల కరిగిన భారమైన ఇనుప బిందువులు కేంద్రం వైపు ప్రయాణిస్తే తేలికైన ఇతర పదార్థాలు పైభాగానికి చేరాయి. అంటే పదార్థ సాంద్రత ప్రకారం భూమి పొరలుగా ఏర్పడింది. ఈ విధంగా భూమి పొరలుగా ఏర్పడడాన్నే డిఫరెన్సియేషన్ అంటారు.
1: మరైతే భూమిపై నీళ్లు ఎలా వచ్చాయండి?
0: అదే చెప్తున్నా. భూమి ఘనీభవించే క్రమంలో దాని చుట్టూ ఉన్న మేఘాలు 100 సంవత్సరాలు వర్షించడం వల్ల క్రమంగా భూమి చల్లబడింది. అలాగే సముద్రాలు, నదులు ఏర్పడ్డాయి. అంటే భూమి చుట్టూ వాతావరణం ఏర్పడింది. భూగర్భ శాస్త్రవేత్తలు రేడియోధార్మిక విఘటనం ఆధారంగా భూమి వయస్సు సుమారుగా 4.5 బిలియన్ల సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండవచ్చని అంచనా వేశారు.
1: టీచర్, మరి భూమి లోపల ఏముంటుంది?
0: మనం నివసించే భూమి పైపొర వివిధ రకాలైన నేలలతో, నీటితో ఆవరింపబడి ఉండడం చూస్తున్నాం కదా. మరి భూమి లోపలికి వెళ్లే కొద్దీ భూమి ఏ విధంగా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? మనం నివసిస్తున్న ఈ భూమిని గురించి అర్థం చేసుకోవడానికి పైపొర నుండి కేంద్రానికి మధ్య ఉన్న ప్రాంతాన్ని ముఖ్యంగా 3 భాగాలుగా విభజించారు. ఇవి భూ లోపలి భాగాలు కాబట్టి భూ అంతర్భాగాలు అంటారు. అవి భూపటలం, భూప్రావారం, కేంద్రమండలం.
1: భూపటలం అంటే మనం ఉండేదేనా టీచర్?
0: అవునమ్మా. మనం ఉంటున్న పట్టణాలు, పల్లెలు, నగరాలు, సముద్రాలు, అరణ్యాలు, లోయలు, పీఠభూములు, వీటన్నింటికీ ఆశ్రయమిచ్చేది ఈ పొరే. అయితే దీని మందం అన్ని చోట్ల ఒకే విధంగా లేదు. దాదాపు సముద్రాల కింద 5 నుండి 12 కిలోమీటర్లు ఉంది. భూభాగాల క్రింద సుమారు 35 కిలోమీటర్ల నుండి 60 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ భూపటలంలో మరో 2 ఉపపొరలుంటాయి. అవే సియాల్, సిమ లేక మాగ్మా. సియాల్ అంటే భూపటలంలోని పైపొర. దీనిలోనే సిలికాన్, అల్యూమినియం మిశ్రమాలు ఎక్కువగా లభిస్తాయి. అందుకే దీన్ని సియాల్ అంటారు. ఈ పొర ఘనస్థితిలో ఉంటుంది. ఈ పొరలో సెడిమెంటరీ గ్రానైట్ శిలలుంటాయి. భూపటంలో జియాల్ తరువాత

0: తర్వాత ఉండే రెండో పొరే మాగ్మా లేదా సిమ. ఈ పొరలో సిలికాన్, మెగ్నీషియం మిశ్రమాలు ఎక్కువగా ఉంటాయి. ఘనస్థితిలో ఉండే ఈ ప్రాంతంలో సుమారు 1400 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ పొరలో ఉండే పదార్థాలు ఘనస్థితిలోనూ, కొన్ని సందర్భాల్లో ద్రవస్థితిలో కూడా ఉంటాయి.
1: మరి రెండో పొర భూప్రభారం ఎలా ఉంటుంది టీచర్?
0: ఇది భూపొరలన్నింటికన్నా మందమైన పొర. ఈ భూ అంతర్భాగం సుమారు 2900 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత సుమారు 3000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. ఇంకా ఉష్ణోగ్రత పెరిగితే, అంటే అధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద మాంటిల్లోని శిలలు కరిగిపోయి ఒక రకమైన ప్లాస్టిక్ ద్రవ రూపంలోనికి మారతాయి. అయితే ఈ ద్రవం నిశ్చలంగా ఉండదు. బరువైన పదార్థాలు కేంద్రంలోనికి, తేలికైన పదార్థాలు మాంటిల్ పైభాగానికి చెలిస్తూ ఉంటాయి. కానీ ఈ చలనం చాలా నెమ్మదిగా జరుగుతుంది. కొన్ని 100 కోట్ల సంవత్సరాల నుండి ఇలా జరుగుతూ బరువైన పదార్థాలు భూకేంద్రంలోనికి దిగుతూ ఉంటాయి. ఈ చలనాల మూలంగా భూమి పైపొరలో కదలికలు ఏర్పడతాయి.
1: ఇక మూడో భాగం భూకేంద్ర మండలం కదా టీచర్?
0: అవును, ఈ మూడో భాగం భూకేంద్ర మండలం. భూమిలోని కేంద్ర భాగమైన కేంద్ర మండలం రెండు పొరలను కలిగి ఉంటుంది. మొదటిది బాహ్య కేంద్ర మండలం, రెండవది అంతర్కేంద్ర మండలం. మొదట బాహ్య కేంద్ర మండలం గురించి తెలుసుకుందాం. ఇది సుమారు 2080 కిలోమీటర్ల మందంతో భూప్రావారం కింద ఉంటుంది. భూలోతికి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత పీడనాలు పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉష్ణోగ్రత సుమారు 3900 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. భార లోహ మిశ్రమాలతో పాటు నికిల్, ఇనుము, సల్ఫర్ వంటి మూలకాలు ఉంటాయి. ఇనుము ఈ పొరలో ద్రవస్థితిలో ఉంటుంది. అంటే ఎంత ఉష్ణోగ్రత ఉంటుందో ఊహించుకోండి. అంతర్కేంద్ర మండలం మందం సుమారుగా 1370 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఉష్ణోగ్రత సుమారు 4000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. పీడనం భూమి పైపీడనం కన్నా 3.7 మిలియన్ల రెట్లు అధికంగా ఉంటుంది. అత్యంత ఉష్ణోగ్రత పీడనాల వల్ల అంతర్కేంద్ర మండలం ఘనస్థితిలోనే ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇనుము చాలా ఎక్కువగా, స్వల్పంగా నికిల్, సిలికాన్లు ఉండడం వల్ల సాంద్రత అధికంగా ఉంటుంది. అంతర్కేంద్ర మండలంలోని అధిక ఉష్ణోగ్రత పీడనాల వల్లనే భూకంపాలు, అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. వీటి కారణంగా భూపటలంపై ఉన్న ఖండాలు జరుగుతున్నాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. అంతేకాదు, నిజం కూడా.
1: అదిలా టీచర్, భూఖండాలు కదులుతుంటాయా?
0: అంతే కదా మరి.
1: మరి వాటితో పాటు మనం కూడా కదులుతామా?
0: అవునమ్మా, కానీ ఈ మార్పులు 1 గంట 1 రోజులో ఏర్పడేవి కావు. మార్పు ప్రారంభమై అంతమవ్వడానికి 1 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. ఈలోగా 1 తరాలంతరిస్తాయి. శిలలలో లభ్యమైన శిలాజాల వయసులను లెక్కగట్టి శాస్త్రజ్ఞులు ఖండాలు కదిలి దూరంగా జరిగాయని నిర్ధారించారు. అందులో భాగమే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. మొదటి దశ ట్రైసిస్ దశ. దాదాపు 260 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రధాన ఖండాలైన లొరేషియా, గోండ్వానాల్యాండ్, అంగర్ల్వాన్ కలిసి పెద్ద మహాఖండం పాంజియాగా ఏర్పడ్డాయి. అయితే మహాసముద్ర భూభాగాలచే నెట్టబడడం వల్ల పాంజియా ముక్కలైంది. రెండో దశ జురాసిక్ దశ. 170 మిలియన్ సంవత్సరాల క్రితం సముద్ర భూభాగాలచే నెట్టబడడం వల్ల పాంజియా ముక్కలై లొరేషియా ఉత్తరార్ధగోళం వైపు, గోండ్వానా దక్షిణార్ధగోళం వైపు వెళ్లాయి. మూడో దశ క్రిటాషియస్ దశ. దాదాపు 65 మిలియన్ సంవత్సరాల క్రితం అట్లాంటిక్ సముద్రం వ్యాపించడం వల్ల ఇండో ఆస్ట్రేలియన్ ఖండాంతర పలక ఉత్తరార్ధం వైపు కదిలితే ఆస్ట్రేలియా, అంటార్కిటికా మాత్రం కలిసే ఉండేవి. చివరి దశ టెర్షియన్ దశ. దాదాపు 20 మిలియన్ సంవత్సరాల క్రితం మన భారత ఉపఖండం దాదాపు నేడున్న రూపాన్ని కలిగి ఉంది.
1: టీచర్, హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయి?
0: ఇండియా ఉపఖండం క్రమంగా ఉత్తరం వైపు జరుగుతూ ఆసియా ఖండాన్ని ఢీకొంది. ఈ ఘాతం వల్ల భూగర్భంలో ఉన్న పర్వత శ్రేణి పైకి నెట్టబడింది. ఫలితంగా ప్రపంచంలోనే అతి తక్కువ వయసున్న, అతి ఎత్తైన హిమాలయాలనే ముడత పర్వతాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా ఖండాలు జరగడాన్ని భూఖండాల కదలిక లేదా కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటారు. అంటే భూపటలం తరచూ ముక్కలవుతూ తిరిగి

0: కొత్త ఖండాలు, మహాసముద్రాలు ఏర్పరుస్తూనే ఉంది. ఉష్ణోగ్రత పీడనాలలో వ్యత్యాసాలు, అగ్నిపర్వతాల క్రియాశీలత, భూకంపాలు, వాయు జల క్షయీకరణ శక్తుల వల్ల భూమిపై మార్పులు వస్తూనే ఉన్నాయి. పర్వతాలు ఏర్పడి కొంతకాలానికి తరిగిపోతున్నాయి. లోయలు పైకెత్తబడి పర్వతాలవుతున్నాయి. ఒకప్పటి భూభాగాలు నీటిచే ఆవరించబడుతున్నాయి. సముద్ర భూభాగాల్లో కొత్త ఖండాలు ఏర్పడ్డాయి. కొన్ని మార్పులు నెమ్మదిగా జరిగితే మరికొన్ని మార్పులు అతి త్వరగా సంభవిస్తున్నాయి. అంటే భూకంపాలు, అగ్నిపర్వతాలు చాలా అకస్మాత్తుగా సంభవించాయి. ఖండాల కదలికలు చాలా నిదానంగా జరుగుతాయి.
1: టీచర్, శిలాజాలు అన్నారు కదా, అంటే ఏంటి?
0: చెప్తాను. భూమి వయసు లెక్క కట్టడంలో శిలాజాలు ఉపయోగపడతాయని చెప్పాను కదా. ఏదైనా ఒక ప్రాణి సహజంగానో లేక ప్రకృతిలో సంభవించే ప్రమాదాల వల్ల మరణించినప్పుడు భూగర్భంలో కూరుకుపోతాయి. ఈ విధంగా కూరుకుపోయిన ప్రాణి భౌతిక శరీరంపై పనిచేసే పీడన బలాలు భౌతిక శరీరాన్ని శిలగా మారుస్తాయి. ఈ విధంగా ఏర్పడిన శిలలను సాధారణంగా శిలాజాలు అంటారు. మనం ఏవైనా త్రవ్వకాలు జరిపినప్పుడు లేదా భూకంపాలు వచ్చినప్పుడు ఈ శిలాజాలు బయటపడతాయి. అలా బయటపడ్డ శిలాజాలను బట్టి అవి ఏ కాలం నాటివి అన్న విషయం, ఇంకా ఆ కాలం నాటి పరిస్థితులను గురించి శాస్త్రవేత్తలు అంచనా వేస్తారు. ఆఫ్రికా ఖండంలో 2 మిలియన్ల సంవత్సరాల క్రితం నాటి మానవ శిలాజాలని కనుగొన్నారు. అటువంటి శిలాజాలని అధ్యయనం చేయడం ద్వారా ఆనాటి మనుషుల అలవాట్లు, వాతావరణ పరిస్థితులు ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. సరే పిల్లలు, ఇంతవరకు మనం నేర్చుకున్న విషయాలను మరొక్కసారి గుర్తు తెచ్చుకుందాం. మధురిమ, డిఫరెన్సియేషన్ అంటే ఏమిటి చెప్పు.
1: భూమి పొరలుగా ఏర్పడడాన్ని డిఫరెన్సియేషన్ అంటారు టీచర్.
0: సరే హర్షిత్, భూ అంతర్భాగాలు ఎన్ని, అవి ఏంటి?
2: భూ అంతర్భాగాలు 3. అవి భూపటలం, భూప్రావరం, కేంద్ర మండలం.
0: బాగా చెప్పావు నాన్న. మధురిమ, మరి ఈ భూఖండాల కదలిక అంటే ఏమిటో చెప్పు.
1: ఖండాలు కదిలి దూరంగా జరగడమే భూఖండాల కదలిక అంటారు టీచర్.
0: బాగా చెప్పావు నాన్న. సరే పిల్లలు, ఈరోజు మనం భూమిలోని పొరల గురించి నేర్చుకున్నాం కదా. మళ్లీ కలిసినప్పుడు మరిన్ని కొత్త విషయాల గురించి తెలుసుకుందాం, సరేనా?
1: సరే టీచర్.
3: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్ లోని భూమి నిర్మాణం, వాటి పొరలు అనే పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్ లోని అయస్కాంత ధర్మాలు, వాటి లక్షణాలు అనే పాఠం వింటారు.
4: ఇవాళ కొత్త రకం బొమ్మ కొనుక్కొస్తానన్నారు కదా.
5: తెచ్చాను కృష్ణ, నీ హోంవర్క్ అయిన తర్వాత ఇస్తాను, ఆడుకుందువు గాని.
4: అలాగే నాన్న. నాన్న నాన్న, హోంవర్క్ చేయడం అయిపోయింది.
5: గుడ్, ఇదిగో నీకోసం తెచ్చిన బొమ్మ, ఇక వెళ్ళి ఆడుకో.
4: థ్యాంక్ యూ నాన్న. ఇదేమిటి నాన్న?
5: దీనితో దొంగ పోలీసు ఆట ఆడుకోవచ్చు. ఇదిగో ఈ దొంగ బొమ్మ ముందుకు వెళుతుంటే ఆ దొంగను పట్టుకోవడానికి పోలీసు దాని వెనుకే వెళుతుంటాడనమాట. ఏది, ఇక ఆడు చూస్తాను.
4: నాన్న ఇదేమిటి, నేను ఎంత ప్రయత్నించినా దొంగను పట్టుకోలేకపోతున్నాను.
5: అదే నాకు అర్థం కావడం లేదు, కారణం ఏమై ఉండొచ్చబ్బా.
4: సరే నాన్న, మా సైన్స్ టీచర్ను అడుగుతాను, ఆమె ఇలాంటి విషయాలు బాగా అర్థమయ్యేటట్లు చెప్తారు.
5: ఆ పని చేయి కృష్ణ, నీకు చాలా విషయాలు తెలుస్తాయి.
6: గుడ్ మార్నింగ్ టీచర్.
0: గుడ్ మార్నింగ్ పిల్లలు. కూర్చోండి కూర్చోండి. కృష్ణ, నువ్వేదో అడగాలనుకుంటున్నట్టున్నావు.
4: అవును టీచర్, నిన్న మా నాన్నగారు నాకు ఒక బొమ్మను తీసుకువచ్చారు, దానితో దొంగ పోలీస్ ఆట ఆడుకోవచ్చు. పోలీసు దొంగను పట్టుకోవడమే ఆట, కానీ ఎంత ప్రయత్నించినా దొంగను పోలీసు పట్టుకోవడం లేదు. ఎందుకో అసలు అర్థం కావడం లేదు.
0: అదా కృష్ణ, ఆ ఆట నాకు తెలుసు. దానికి గల కారణాలు తెలుసుకునే ముందు మరో ఆట ఆడుకుందాం.
6: అలాగే టీచర్.
0: మనం ఇప్పుడు చేపలు పట్టబోతున్నాం, సరేనా?
6: అలాగే టీచర్.
0: ఇదిగో చూడండి, ఈ నీరు గల తొట్టిలో నేనేం వేస్తున్నాను?
7: చార్ట్ కాగితంతో చేసిన చేప బొమ్మలు వేస్తున్నారు.

0: ఇది చూడండి, ఒక కర్రకు అయస్కాంతాన్ని కట్టి గాలంలాగా తయారు చేశాను. దీంతో చేపలు పడదామా? ఎవరు పడతారు?
1: నేను పడతాను టీచర్. అయ్యో, ఇదేంటి టీచర్, అన్ని చేపలు పట్టుకోలేకపోతున్నాను.
2: ఏది, నేను ప్రయత్నిస్తాను. అయ్యో, నేను కూడా పట్టుకోలేకపోతున్నాను టీచర్.
0: ఇంతకుముందు కృష్ణ ఆడిన ఆటలో దొంగను పోలీసు పట్టుకోలేకపోయాడు. ఇప్పుడేమో కొన్ని చేపలు పట్టుకోలేకపోయాం. ఇలా ఎందుకు జరుగుతోందని తెలుసా మీకు? చేపల్ని బయటికి తీసి వాటి ముక్కులను ఒకసారి పరిశీలించండి.
2: ఈ చేపల్లో కొన్ని చేపల ముక్కులకు చిన్న చిన్న రింగులున్నాయి. అవి మాత్రమే ఈ అయస్కాంతానికి ఆకర్షింపబడినాయి.
3: అంటే అయస్కాంతము ఈ ఇనుప రింగులను ఆకర్షించడం వలన వాటిని పట్టుకోగలిగాము. మిగిలిన చేపలకు ఇనుప రింగులు లేవు కనుక వాటిని పట్టుకోలేకపోయాం. అంతేనా టీచర్?
0: అవును లక్ష్మి.
4: అందుకే కాబోలు, చిన్నప్పుడు ఈ అయస్కాంతాన్ని ఇసుకలో దొర్లించి ఆడుకుంటుంటే అది చిన్న చిన్న బ్లేడు ముక్కల్ని, ఇనుపరజను వంటి వాటిని ఆకర్షించేది.
2: అంటే అయస్కాంతము ఇనుప ముక్కల వంటి వాటిని ఆకర్షిస్తుందన్నమాట.
1: అయితే దొంగ పోలీస్ ఆటలో కూడా ఈ బొమ్మలలో అయస్కాంతాలుండి ఉంటాయి. ఇంటికి వెళ్ళి చూడాలి.
0: అవును కృష్ణ, దానిలో కూడా అయస్కాంతాలుంటాయి. కానీ అవి ఎందుకలా ఒకదానికొకటి ఆకర్షించుకోలేదో అయస్కాంత ధర్మాలు వివరించేటప్పుడు చెప్తాను. మరి అయస్కాంతానికి ఆ పేరు ఎలా వచ్చిందన్న విషయానికి సంబంధించి ఓ కథ ప్రచారంలో ఉంది, అదిప్పుడు వినిపిస్తాను.
5: పురాతన గ్రీకు దేశంలో మ్యాగ్నస్ అనే పేరుగల అబ్బాయి ఉండేవాడు. అతడు రోజు గొర్రెల్ని, మేకల్ని దగ్గర్లోని ఇడా పర్వత ప్రాంతం వద్దకు తీసుకుని వెళ్లేవాడు. అతడు మందను సరిగా మేపడానికి ఒక కర్రను తనతో తీసుకుని వెళ్లేవాడు. ఆ కర్రకు చివర ఒక చిన్న ఇనుప ముక్క బిగించబడి ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం భోజనం చేసి కర్రను దగ్గర్లో ఉన్న ఒక నల్లని రాయిపై పెట్టి నిద్రపోయాడు. నిద్రలేచి కర్రను తీయబోతే ఎంత ప్రయత్నించినా రాలేదు. ఆ రాయి కర్రకు బాగా అతుక్కుపోయింది. ఆ అబ్బాయికి చాలా భయం వేసి అందర్నీ పిలుచుకువచ్చాడు. వారు కూడా తమ వద్దనున్న కర్రల్ని దానిపై పెడితే కొన్ని అతుక్కున్నాయి, కొన్ని అతుక్కోలేదు. వాళ్లకి ఇంకా ఆశ్చర్యం వేసింది. అప్పుడొక తెలివైన పిల్లాడు ఇనుప ముక్కలున్న కర్రలు మాత్రమే ఆ రాయికి అతుక్కుంటున్నాయని గమనించాడు. దానితో ఆ రాయికి ఇనుమును ఆకర్షించే శక్తి ఉందని అందరూ తెలుసుకున్నారు. ఆ గొర్రెల్ని మేపే అబ్బాయి పేరు మీదుగా ఆ రాయికి మ్యాగ్నెట్ అనే పేరు వచ్చిందని కొందరంటారు. నిజానికి ఆ రాయి మ్యాగ్నటైట్ అనబడే ఇనుప ఖనిజం. మెగ్నీషియం ప్రాంతంలో కనుగొనబడింది కాబట్టి దానికా పేరు వచ్చిందని ఇంకొందరంటారు. మ్యాగ్నటైట్ అనబడే ఈ ఇనుప ఖనిజం యొక్క రసాయనిక ఫార్ములా ఫెర్రిక్ ఆక్సైడ్. దీన్ని Fe3O4 అని రాస్తారు. ముదురు నలుపు రంగులో ఉండే ఈ ఖనిజాన్ని నల్లరాయి అని, లోడ్ స్టోన్ అని, లేదా లీడింగ్ స్టోన్ అని, లేదా కిస్సింగ్ స్టోన్ అని కూడా అంటారు.
0: పిల్లలు, కథ విన్నారు కదా? బాగా అర్థమైందనుకుంటాను. మరిప్పుడు ఈ అయస్కాంతాలు ప్రకృతిలో సహజంగా లభించినవి కాబట్టి మరి వీటినేమంటారు?
1: సహజ అయస్కాంతాలు.
0: గుడ్. ఇది కాకుండా వివిధ ఆకారాల్లో మనం కొన్ని అయస్కాంతాల్ని కృత్రిమంగా తయారు చేసుకోవచ్చు. మరి వాటినేమనొచ్చు?
4: కృత్రిమ అయస్కాంతాలు.
0: ఈ కృత్రిమ అయస్కాంతాలు కొన్ని దండాకారంలోనూ, కొన్ని స్థూపాకారంలోనూ, కొన్ని గోళాకారంలోనూ, కొన్ని వృత్తాకారంలోనూ, కొన్ని గుర్రపునాడ ఆకారంలోనూ, మరికొన్ని సూచి ఆకారంలోనూ ఉండడం మనం గమనించాం కదా. మరి వీటినేమనొచ్చు?
1: దండాకారంలో ఉంటే దండాకార అయస్కాంతమని, స్థూపాకారంలో ఉంటే స్థూపాకార అయస్కాంతమని, గోళాకారంలో ఉంటే గోళాకార అయస్కాంతమని అనవచ్చు.
3: వృత్తాకారంలో ఉంటే వృత్తాకార అయస్కాంతమని, గుర్రపునాడ ఆకారంలో ఉంటే గుర్రపునాడ అయస్కాంతమని, సూచి ఆకారంలో ఉంటే సూచి అయస్కాంతమని అంటారు.
0: మరొక ప్రయోగం చేసి చూద్దామా ఇప్పుడు? ఈ రాగి తీగ చివరలు దేనికి కలుపుతున్నాను?
1: రాగి తీగ చివరలు బ్యాటరీ యొక్క ధన రుణ ధృవాలకు కలుపుతున్నారు.
0: ఇప్పుడు ఒక చిన్న సూదిని రాగి తీగ చుట్టబడిన ఈ కడ్డీ వద్దకు తెచ్చినప్పుడు ఏమైంది?

0: కడ్డీ సూదిని ఆకర్షించింది. అంటే రాగి తీగలు చుట్టబడిన కడ్డీ దేనిగా మారింది?
1: అయస్కాంతముగా మారింది.
0: తీగను బ్యాటరీ నుండి తీసివేసినప్పుడు ఏం జరిగింది?
2: దానికున్న సూది పడిపోయింది. అంటే రాగితీగ చుట్టబడిన కడ్డీ అయస్కాంత స్వభావాన్ని కోల్పోతుందా టీచర్?
0: మంచి ప్రశ్న వేశావు. కనుక రాగితీగ చుట్టబడిన ఇనుప కడ్డీలో విద్యుత్ ప్రవహించినంతసేపు మాత్రమే అది అయస్కాంతంలాగా ప్రవర్తించిందన్నమాట. తాత్కాలికంగా మాత్రమే అయస్కాంతం వలె ప్రవర్తించింది కాబట్టి దీన్నేమనొచ్చు?
3: తాత్కాలిక అయస్కాంతం అంటారా టీచర్?
0: అవును. కానీ మనం ఇంతకుముందు మరికొన్ని కృత్రిమ అయస్కాంతాల గురించి మాట్లాడుకున్నాం కదా.
1: అవును టీచర్. గుర్రపునాడ, దండాకార, స్థూపాకార, సూచి, వృత్తాకార, గోళాకార అయస్కాంతాలే కదా.
0: కరెక్ట్గా చెప్పావు కృష్ణ. మరి వీటికి అయస్కాంత స్వభావం శాశ్వతంగా ఉంటుంది కాబట్టి వీటినేమనొచ్చు?
3: వాటిని శాశ్వత అయస్కాంతాలు అంటారా టీచర్?
0: అవును. ఈ అయస్కాంతాల్ని ఏ ఏ పదార్థాలతో తయారు చేస్తారో తెలుసా మీకు? గట్టి ఉక్కు, అల్యూమినియం, నికెల్, కోబాల్టు ఇనుముల మిశ్రమ లోహం మరియు అల్యూమినియం, టైటానియం ఇనుముల మిశ్రమ లోహాలతో శాశ్వత అయస్కాంతాన్ని తయారు చేస్తారు.
2: మరి తాత్కాలిక అయస్కాంతాలు తయారు చేయడానికి దేనిని వాడతారు?
0: మెత్తని ఇనుమును తాత్కాలిక అయస్కాంతాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కానీ తాత్కాలిక అయస్కాంతాలకు అయస్కాంత బలం ఎక్కువగాను, శాశ్వత అయస్కాంతాలకు అయస్కాంత బలం తక్కువగాను ఉంటుంది.
4: ఇనుము, కోబాల్ట్, నికెల్ మరియు ఉక్కును ఫెర్రో మ్యాగ్నెటిక్ పదార్థాలు అంటారు. ఇనుము యొక్క లాటిన్ పేరైన ఫెరం నుండి ఫెరో అనే పదం వచ్చింది. అయస్కాంత ధర్మాలకు సంబంధించినంత వరకు ఇనుము వలె ప్రవర్తించే పదార్థాల్ని ఫెరో మ్యాగ్నెటిక్ పదార్థాలు అంటారు. ఫెరిక్ ఆక్సైడ్ మరియు చేరియా ఆక్సైడ్ల మిశ్రమం బలమైన అయస్కాంతం వలె ప్రవర్తిస్తుంది. దాన్ని సాధారణంగా ఫెరైట్ అని పిలుస్తారు. రేడియోల్లో, ట్రాన్సిస్టర్లలో వాడే బలమైన అయస్కాంతాల్ని తయారు చేయడానికి ఈ ఫెరైట్లను ఉపయోగిస్తారు.
0: విన్నారు కదా? మనం ఇప్పుడు ఇంకో ఆట ఆడుకుందామా? ఈ బొమ్మను చూసారా మీరు? ఇది చాలా తెలివైంది. ఈ బొమ్మ తనకిష్టమైన వస్తువులను మాత్రమే తీసుకుంటుంది. మరి ఈ బొమ్మకు ఇష్టమైన పదార్థాలేంటో చూద్దామా ఇప్పుడు. ఈ బొమ్మకి ఎదురుగా ఏ ఏ పదార్థాలు ఉంచాను నేను?
1: కాగితము, బ్లేడు, స్టీల్ ప్లేటు, కొయ్య ముక్క, చిన్న ఇత్తడి గంట.
0: ఈ బొమ్మ దగ్గర ఎదురుగా ఈ పదార్థాలనుంచినప్పుడు వేటిని తీసుకుంది, వేటిని తీసుకోలేదు?
1: కాగితము, కొయ్య ముక్క, ఇత్తడి గంట తీసుకోలేదు, బ్లేడు, స్టీల్ ప్లేట్లను తీసుకుంది.
0: ఇది చూడండి, ఇందులో ఒకటి కెనడియన్ 5 సెంట్ల నాణ్యం, మరోటి అమెరికా వాళ్ళ 5 సెంట్ల నాణ్యం. వీటిల్లో దేన్ని తీసుకుంటుందో దేన్ని తీసుకోదో చూద్దాం.
3: కెనడియన్ 5 సెంట్ల నాణాన్ని మాత్రమే తీసుకుంది.
0: ఎందుకో తెలుసా? కెనడియన్ 5 సెంట్ల నాణ్యంలో కొంత నికెల్ ఉంది, అందుకే దాన్ని తీసుకుంది.
1: ఇలా ఎందుకు జరిగింది టీచర్?
0: బొమ్మ ఇనుము, ఉక్కు, నికెల్తో చేసిన వాటిని మాత్రమే తీసుకుంది, మిగిలిన వాటిని తీసుకోలేదు. ఎందుకంటే ఈ బొమ్మ యొక్క ఒక చేతికి అయస్కాంతాన్ని అతికించి అది కనిపించకుండా గౌన్ తొడిగారు. అంటే అయస్కాంతం ఇనుము, ఉక్కు, నికెల్తో చేసిన పదార్థాలను మాత్రమే ఆకర్షించిందన్నమాట. అయస్కాంతానికి గల ఈ స్వభావాన్ని అయస్కాంత తత్వం అంటారు.
5: అయస్కాంతము కాగితము, కొయ్య, ఇత్తడి, అల్యూమినియంలను ఆకర్షించదు, అవునా టీచర్?
0: కరెక్ట్గా చెప్పావు లక్ష్మి. అయస్కాంతం ఆకర్షించే పదార్థాలను అయస్కాంత పదార్థాలని, అయస్కాంతము ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలని అంటారు.
3: వెనుక అయస్కాంతం అంటించి ఉన్న దేవుని బొమ్మల వంటి వాటిని ఇనుప బీరువాల మీద, ఫ్రిడ్జ్ తలుపుల మీద అంటించినప్పుడు అవి అంటుకోవడానికి కారణం ఇదేనా టీచర్?
0: అవును. పిన్బాక్స్ మూత సరిగ్గా లేకపోయినా పిన్నులు పడిపోకుండా ఉండడానికి కారణం కూడా ఇదే. ఆ పిన్బాక్స్ మధ్యలో ఒక అయస్కాంతాన్ని ఉంచడం వలన ఆ అయస్కాంతం పిన్నులను ఆకర్షిస్తుంది, అందువలన ఆ పిన్నులు పడిపోవు. మరిప్పుడు అయస్కాంత, అనయస్కాంత పదార్థాలకు కొన్ని ఉదాహరణలు చెప్పండి చూద్దాం.
2: ఐరన్ బంతి, సూది, మేక్,

0: కత్తెర మొదలైనవి అయస్కాంత పదార్థాలు. ప్లాస్టిక్ స్కేలు, దువ్వెన, పుస్తకం, రబ్బరు బంతి మొదలైనవి అనయస్కాంత పదార్థాలు.
1: గుడ్. ఇప్పుడు మీకు అయస్కాంత తత్వం, అయస్కాంత అనయస్కాంత పదార్థాలు ఏంటో తెలిసాయి కదా?
2: బాగా అర్థమైంది టీచర్. థ్యాంక్ యూ టీచర్.
3: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని భూమి నిర్మాణం, వాటి పొరలు మరియు సైన్స్లోని అయస్కాంత ధర్మాలు, వాటి లక్షణాలు అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
4: ఒక విషయం తెలుసా మీకు? సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యగర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
5: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశమే ఆ గయా.
4: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
4: నేను మీ విజయ. లిజినెస్, మరి ఈరోజు ముచ్చట్లలో జూన్ 17వ తేదీ ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుంటూ, అంతర్జాతీయంగా మానవ మనుగడకు, పర్యావరణ పరిరక్షణకు అత్యంత కీలకమైన ఒక అంతర్జాతీయ అవగాహన దినోత్సవం ఈరోజు. పెరుగుతున్న జనాభా, మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల భూమి ఎడారీకరణగా మారకుండా కాపాడుకోవలసిన బాధ్యతను ప్రపంచానికి గుర్తు చేసే రోజు ఇదే.
3: పర్యావరణ సమతుల్యతకి ఇదొక ముఖ్యమైన రోజమ్మా. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకి ప్రతి సంవత్సరం జూన్ 17న ప్రపంచ ఎడారీకరణ మరియు కరువు నివారణ దినోత్సవంగా పాటి

0: ఆలోచిస్తూ ఉన్నారు. ఇక అంతర్జాతీయ చారిత్రక కట్టడాల విషయానికొస్తే 1885 జూన్ 17న ఫ్రాన్స్ దేశం అమెరికాకి స్నేహపూర్వక కానుకగా అందించిన ప్రసిద్ధ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం న్యూయార్క్ వాడరేవ్కి చేరుకుంది. ఇది ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛకి ప్రజాస్వామ్యానికి ఒక గొప్ప చిహ్నంగా నిలిచింది.
1: అవునన్నయ్య, ఇక వైద్య శాస్త్ర మరియు ఆవిష్కరణల చరిత్రలోకి వెళితే 1947 జూన్ 17న అమెరికాలో మొట్టమొదటిసారిగా శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. ఇది వైద్య చరిత్రలోనే ఒక సరికొత్త విప్లవానికి నాంది పలికింది. అలానే అంతరిక్ష పరిశోధనల విషయానికొస్తే 2021 జూన్ 17న చైనా తన సొంత అంతరిక్ష కేంద్రానికి షెంజౌ 12 అనే వ్యోమనౌక ద్వారా 3 వ్యోమగాములను విజయవంతంగా పంపించి అంతరిక్ష రంగంలో తన సరికొత్త ఆధిపత్యాన్ని నిరూపించుకుంది.
0: అవునమ్మా, ఇక అంతర్జాతీయ రాజకీయాల మార్పుల విషయానికొస్తే 1944 జూన్ 17న ఐస్లాండ్ దేశం డెన్మార్క్ పాలన నుండి పూర్తిగా విముక్తి పొంది అధికారికంగా స్వతంత్ర రిపబ్లిక్గా అవతరించింది. అలాగే ఆధునిక సాంకేతిక విప్లవాన్ని గమనిస్తే 1980 జూన్ 17న ప్రసిద్ధ అటారీ కంపెనీ మొట్టమొదటిసారిగా కాయిన్ ఆపరేటెడ్ మిసైల్స్ కమాండ్ అనే వీడియో గేమ్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది ప్రపంచ గేమింగ్ రంగాన్ని ఒక ఊపు ఊపింది.
1: ఇక అలాని మన తెలుగు జాతి గర్వించదగ్గ ఒక గొప్ప బాహుభాషావేత్త పండితుడి పుట్టినరోజు ఈ రోజు. మరి తెలుగు అక్షర సంపదను చరిత్రను సుసంపన్నం చేసిన గొప్ప రచయిత సంపాదకుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు తిరుమల రామచంద్ర గారు 1913 జూన్ 17న జన్మించారు. ఆయన కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళం, సంస్కృతం మరియు ప్రాకృతం లాంటి ఎన్నో ప్రాచీన భాషల్లో అపారమైన పాండిత్యం సంపాదించిన అరుదైన విద్వాంసుడు.
0: అవునమ్మా, తిరుమల రామచంద్ర గారి కల రచనలు తెలుగు భాష సాహిత్య పరిశోధనలో ఎంతో ప్రాముఖ్యమైనవి. పత్రికా రంగంలో సంపాదకుడుగా విలువైన సేవలు అందిస్తూనే అటు దేశ స్వాతంత్ర్యం కోసం సాగిన పోరాటంలో పాల్గొని జైలు శిక్షను కూడా అనుభవించిన గొప్ప దేశభక్తుడైన భాషలపై ఆయనకున్న పట్టు, ప్రాచీన లిపులను చదవడంలో ఆయన చూపిన నైపుణ్యం మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంలో ఎంతో కీలక పాత్ర పోషించాయి.
1: ఇక అంతర్జాతీయ క్రీడారంగంలో భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎగురవేసిన ఒక గొప్ప క్రీడాకారుడి పుట్టినరోజు ఈరోజు. మరి భారత టెన్నిస్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఆటగాడిగా నిలిచిన లియాండర్ పేస్ 1973 జూన్ 17న జన్మించారు. ఇక టెన్నిస్ కోర్టులో ఆయన చూపించే అద్భుతమైన చురుకుదనం, దేశం కోసం ఆడేటప్పుడు ఆయన కనబరిచే అంకిత భావం ప్రతి ఒక్కరికి కూడా ఎంతో స్ఫూర్తినిస్తాయి.
0: లియాండర్ పేస్ భారత క్రీడారంగానికి చేసిన సేవలు అజరామరావు అని చెప్పుకోవాలి. ముఖ్యంగా 1996 అట్లాంటా ఒలింపిక్స్లో టెన్నిస్ సింగిల్స్ విభాగంలో ఆయన సాధించిన కాంస్య పథకం ఒలింపిక్ చరిత్రలోనే భారతదేశానికి ఒక పెద్ద మైలురాయిగా నిలిచిపోయింది. కేవలం సింగిల్స్ మాత్రమే కాకుండా డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో ఎన్నో గ్రాండ్ స్లమ్ టైటిల్స్ను కూడా గెలుచుకుని సుదీర్ఘ కాలం పాటు టెన్నిస్ ప్రపంచాన్ని శాసించిన ఈ క్రీడా దిగ్గజాన్ని భారత ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో ఘనంగా సత్కరించింది.
1: ఇక చరిత్రలోని అత్యంత వీరోచితమైన, సాహసోపేతమైన ఒక చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది. మరి భారతదేశ ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో ఆంగ్లేయుల గుండెల్లో నిద్రపోయి మాతృభూమి విముక్తికై వీరమరణం పొందిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 1858 జూన్ 17న గ్వాలియర్ యుద్ధభూమిలో శత్రువులతో పోరాడుతూ అమరురాలయ్యారు. ఇక తన దత్తపుత్రుణ్ణి వీపున కట్టుకుని చేత ఖడ్గం పట్టి గుర్రపు స్వారీ చేస్తూ ఆమె సాగించిన సమర శంకారావం భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలోని ఒక అద్భుతమైన సువర్ణ అధ్యాయం.
0: కరెక్ట్ అమ్మా, లక్ష్మీబాయి గారి ధైర్య సాహసాలు, దేశభక్తి తరతరాల భారతీయులకి ఎప్పటికీ అలుపెరుగని స్ఫూర్తినిస్తూ ఉంటాయి. బ్రిటిష్ సైన్యాధిపతి సర్ హ్యూ రోజ్ సైతం ఆమె వీరత్వాన్ని చూసి తిరుగుబాటుదారులలో అత్యంత ప్రమాదకరమైన శౌర్య పరాక్రమాలు కలిగిన ఏకైక పురుషుడు ఆమె అని కొనియాడక తప్పలేదు. మాతృభూమి రక్షణ కోసం, ఆత్మగౌరవం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి కేవలం 29 చిన్న వయసులోనే వీర స్వర్గం అలంకరించిన ఝాన్సీ లక్ష్మీబాయి గారి త్యాగం జూన్ 17వ తేదీన చరిత్ర పుటల్లో ఎప్పటికీ అమరంగా నిలిచిపోతుంది.
1: ఇక తెలుగు సాహిత్య చారిత్రక శిఖరం, ఆధునిక ఆంధ్ర సాహిత్యోద్యమ రూపశిల్పి చిలకమర్తి లక్ష్మీ నరసం గారిని మనం తప్పక స్మరించుకోవాలి. ప్రసిద్ధ కవి, నాటకకర్త, నవల రచయిత అయిన చిలకమర్తి వారు 1946 జూన్ 17న భౌతికంగా మనకు దూరమయ్యారు. దృష్టిలోపం

0: అప్పటికీ తన అద్భుతమైన ప్రతిభతో గయోపాఖ్యానం, ప్రసన్న యాదవం వంటి నాటకాలు, రామచంద్ర విజయం వంటి నవలలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహనీయుడు ఆయన.
1: కరెక్ట్ అమ్మా. ఆయన కలం నుంచి జాలువారిన భరతఖండంబు చక్కని పాడియావు అనే పద్యం ప్రతి భారతీయుడి గుండెల్లో స్వదేశీ భక్తిని రగిలించింది. సాంఘిక సంస్కరణల పట్ల ఆయనకున్న మక్కువతో కందుకూరి వీరేశలింగం గారి అడుగుజాడల్లో నడుస్తూ సమాజం మార్పు కోసం ఎంతో కృషి చేశారు. ఆంధ్రా స్కాట్ అని పిలువబడే చిలకమర్తివారు చమత్కారానికి, హాస్యానికి పెట్టింది పేరు. అక్షర రూపంలో ఆయన మనకి అందించిన సాహిత్య సంపద జూన్17వ తేదీన చరిత్ర పుటల్లో ఎప్పటికీ చిరస్థాయిగానే నిలిచిపోతుంది.
0: ఇక అలానే ఈ జూన్17వ తేదీన జన్మించిన మన తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించిన ఇద్దరు ప్రముఖ కథానాయికల చారిత్రక విశేషాలు కూడా ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. మరొకప్పుడు వెండి తెరపై తన అద్భుతమైన నృత్యాలతో, యాక్షన్ నటనతో సంచలనం సృష్టించిన ప్రముఖ నటి నిర్మాత విజయలలిత గారు 1949 జూన్17న జన్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించిన ఆమె కేవలం శృంగార నాట్య తారగానే కాకుండా రౌడీ రాణి వంటి చిత్రాల్లో లేడీ జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ పాత్రలు పోషించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.
1: అవునమ్మా, ఆ రోజుల్లో ఆమె చిత్రాలకి థియేటర్లలో విపరీతమైన క్రేజ్ ఉండేది. ఇక ఇదే రోజున జన్మించిన మరో విశిష్ట నటి విషయానికొస్తే, 1950-60ల కాలంలో తెలుగు తెరపై ఎంతో పద్ధతిగల పాత్రల్లో కనిపించి మెప్పించిన వక్కలంక పద్మగారు 1959 జూన్17న జన్మించారు. ఆమె కేవలం వెండి తెరకే పరిమితం కాకుండా ఆ తర్వాత కాలంలో చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అంతర్జాతీయ జర్నలిస్టుగా మారి విదేశాల్లో కూడా మన తెలుగువారి ప్రతిభని చాటి చెప్పడం నిజంగా ఎంతో అభినందనీయం.
0: అవునన్నయ్య, అలానే ఈ జూన్17వ తేదీన జన్మించిన మన దక్షిణ భారత చలనచిత్ర రంగానికి సంబంధించిన మరో ప్రముఖ నటి చారిత్రక విశేషాన్ని కూడా ఇప్పుడు మనం ముచ్చరించుకుందాం. మరి తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుప్రచిత్రాలైనటువంటి సింధూ మీనాన్ 1985 జూన్17న జన్మించారు. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత కాలంలో తెలుగు, కన్నడ, తమిళ మరియు మలయాళ భాషా చిత్రాల్లో కథానాయికగా నటించి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
1: అవునమ్మా, మన తెలుగులో హిట్ చిత్రం చందమామలో ఆమె పోషించిన అమాయకమైన పల్లెటూరు అమ్మాయి పాత్ర ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా భద్రాచలం, వైశాలి వంటి చిత్రాల్లో వైవిధ్యభరితమైన, అదేవిధంగా నటనకి ప్రాధాన్యతున్న పాత్రల్లో కనిపించి మెప్పించిన సింధూ మీనన్ గారు బుల్లి తెరపై కూడా పలు విజయవంతమైన షోలకి యాంకర్గా వ్యవహరించి బుల్లి తెర ప్రేక్షకుల్ని సైతం అలరించారు.
0: మరి జూన్17వ తేదీ వెనుక ఉన్న ఆసక్తికరమైన విశేషాలు, అంతరిక్ష చరిత్రలు, మరి వాలెంటీనా తెరిష్కోవా ప్రయాణం లాంటి గొప్ప సంఘటనల గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు మన టాపిక్లోకి వెళ్లే ముందు మరి శ్రోతలందరినీ అలరించి ఒక అద్భుతమైన పాటను విందాం.
1: తప్పకుండానమ్మా. సో లిజనర్స్, మీరందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఇప్పుడు ప్రసారం చేస్తామండి, విని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ సెల్ నంబర్ 6304327391
1: మీకు తెలుసా ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం అలాగే సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది
2: दिल्ली के भी पास है
1: 12 సంవత్సరాల విశ్వాసం అభివృద్ధి ప్రజా సంక్షేమం
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి
4: ఆత ఆల్బమ్స్ తెరిస్తే చాలు మన చిన్ననాటి లీలలన్నీ బయటపడతాయి ముఖ్యంగా ఆల్బమ్ మొదట్లో మన 7 వయసులో ఉన్నప్పుడు బోర్లా పొడి కెమెరా వైపు వింతగా చూస్తున్న ఫోటోలైతే ఖచ్చితంగా ఉండి తీరుతాయి
5: కరెక్ట్ అమ్మా అది ప్రతి ఇంట్లో ఒక నేషనల్ ఫోటో అన్నమాట ఇక పెళ్లిళ్ల ఫోటోల సంగతి చెప్పక్కర్లేదు ఎవరో ఒక చుట్టం ఇంట్లో పెళ్లి ఫోటోలు తీసుకుంటే మనం ప్లేట్ నిండా బిర్యానీ పెట్టుకున్నాం లేదంటే నోరు పెద్దగా తెరిచి ముద్ద లోపల పెడుతున్నప్పుడు క్లిక్ మని ఫోటో పడేది ఆ ఫోటోలో మన ఎక్స్ప్రెషన్ చూస్తే ఇప్పుడు నవ్వు ఆపుకోవడం మన వల్ల కాదనుకో అసలు ఆ ఫోటోని ఆల్బంలో ఎందుకు పెట్టారా అని ఇప్పుడు అమ్మని అడుగుతుంటే నువ్వు ఆ ముద్ద

0: వింటుంటే ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా అని అమ్మ మనల్ని ఇంకా అటు పట్టిస్తూ ఉంటుంది.
1: కానీ మరి అప్పట్లో రీల్ కెమెరా, మరి ఇప్పుడులా 100 ఫోటోలు తీసి నచ్చింది ఉంచుకునే సౌకర్యం లేదు. ఒక రీల్లో 36 ఫోటోలు మాత్రమే వచ్చేవి. అందుకే కెమెరామెన్ రెడీ అనగానే కళ్ళార్పకుండా ఊపిరి బిగబెట్టి మరీ స్టాచ్యూలో నిలబడేవాళ్ళం. ఒక్క ఫోటో వేస్ట్ అయినా ఇంట్లో నాన్న తిడతారనే భయం. మరి ఆ 32 ఫోటోలు కడిగించి స్టూడియో నుంచి వచ్చే వరకు ఉండే ఆ ఆతృత ఇప్పుడు ఎక్కడుందంటావు?
0: కరెక్ట్ అమ్మా, ఈరోజు మన చేతిలో ఉన్న ఫోన్ మెమరీ నిండా రోజుకి 100 సెల్ఫీలు తీస్తూ ఉన్నాం. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వేల ఫోటోలు క్లిక్ అంటూ ఉన్నాయి. కానీ ఒక్క ఫోటోనైనా మనం మనసారా నిమిషం సేపు చూస్తున్నామంటే సందేహమే. 128 GB మెమరీ నిండా ఫోటోలు ఉంటున్నాయి, కానీ గుండెల్లో దాచుకునే జ్ఞాపకాలు మాత్రం తగ్గిపోతున్నాయి.
1: అవునన్నయ్య, ఆనాడు కడిగించిన ఆ 32 ఫోటోల ఆల్బమ్ ఇచ్చినంత ఆనందం ఈనాటి వేల జీబీల ఫోన్ మెమరీ ఇవ్వలేకపోతుంది అనేది పచ్చి నిజం. ఆ పాత ఆల్బమ్ పేజీలు తిప్పుతుంటే ఆ కాగితపు వాసన, ఆ ఫోటో మీదున్న మనుషుల ఆత్మీయత మనల్ని ఆ కాలంలోకి తీసుకెళ్తాయి. మరి ఫోన్లో ఫోటోలు డిలీట్ అయిపోవచ్చు, కానీ ఆ ఆల్బంలోని జ్ఞాపకాలు మాత్రం శాశ్వతంగా ఉండిపోతాయి. టెక్నాలజీ మనిషిని అప్డేట్ చేసింది, కానీ అనుభూతులను మాత్రం కాస్తంత దూరం చేసిందేమో అనిపిస్తూ ఉంటుంది.
0: కరెక్ట్ అమ్మా, అసలు ఆ రోజుల్లో ఫోటోగ్రాఫర్ని ఇంటికి పిలిపించి ఫోటోలు తీయించుకోవడం అంటే అదో పెద్ద ఫంక్షన్ లాంటిది. ఇప్పుడంటే జేబులోంచి ఫోన్ తీసి ఎక్కడ పడితే అక్కడ క్లిక్ అనిపించేస్తున్నాం, కానీ అప్పట్లో ఫోటోగ్రాఫర్ ఒక సెలబ్రిటీ. ఆయన ఎప్పుడు వస్తాడా అని పొద్దున్నే లేచి ఇల్లంతా ఒకటే హడావుడనుకో. అందరూ కొత్త బట్టలు వేసుకుని, తలలు దువ్వుకుని, మొహానికి పౌడర్లు దట్టించి మరీ సిద్ధంగా కూర్చునేవాళ్ళం.
1: అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మేనేజ్మెంట్ గుర్తిస్తే ఇప్పుడు నవ్వాపుకులం. మరి ఇంట్లో గోడలు సరిగ్గా లేకపోయినా, సున్నాలు వెలసిపోయినా అసలు కంగారు పడేవాళ్లే కాదు. మరి వెంటనే అమ్మ బీరువాల నుంచి ఒక మంచి డిజైన్ ఉన్న కొత్త బెడ్షీటు లేదంటే పూల దుప్పటి బయట తీసేది. దాని రెండు వైపులా గోడలకు లేక తలుపులకు తాడుకట్టి మరి పర్ఫెక్ట్ స్టూడియో సెట్టింగ్లా మార్చేసేవాళ్ళు. ఇక ఆ దుప్పటి ముందు కూర్చుని మనం ఇచ్చే ఆ స్టిల్స్ గుర్తుకు తెచ్చుకుంటే నిజంగా భలే ముచ్చటేస్తుందనుకో.
0: ఆ దుప్పటి వెనుకున్న ఇల్లు కనిపించకుండా మనం సరిగ్గా ఆ దుప్పటి సరిహద్దుల్లోనే ఇరుక్కుని కూర్చోవాలి. మళ్ళీ ఫోటోగ్రాఫర్ కెమెరా స్టాండ్ వేసి ఆ నల్లటి గుడ్డ వెనక్కి దూరి అందరూ ఇటు చూడండి, కదలొద్దు, 1 2 3 అని అనేసరికి అందరం శ్వాస కూడా తీసుకోకుండా బిగుసుకుపోయేవాళ్ళం. ఆ క్షణంలో ఇంట్లో ఉండే ఆ నిశ్శబ్దం, ఆ ఆనందం మాటల్లో చెప్పలేం.
1: ఇక దుప్పట్లు కట్టి తీయించుకున్న ఫోటోల వెనుక ఎన్నో ఇళ్ల పేదరికం దాగుండొచ్చు, లేదా మధ్యతరగతి సర్దుబాట్లు ఉండొచ్చు, కానీ ఆ ఫోటోల్లో ఉన్న మనుషుల నవ్వుల్లో మాత్రం ఎలాంటి కల్మషం ఉండేది కాదు. ఈరోజు లక్షల రూపాయలు పెట్టి ప్రీ వెడ్డింగ్ షూట్లు, గ్రాండ్ సెట్టింగ్లు వేసి ఫోటోలు తీయించుకుంటున్నాం, కానీ ఆనాడు ఆ ఒక్క కాటన్ దుప్పటి వెనుక దాగున్న ఆత్మీయత, ఆ మధ్యతరగతి సంబరం ఈరోజు ఎంత వెతికినా దొరకదు. మనం నిజంగా ఆ అందమైన రోజుల్ని, ఆ అద్భుతమైన సందడిని చాలా మిస్ అయిపోయాం. ఆ దుప్పటి బ్యాక్గ్రౌండ్ ఫోటోలే ఈరోజు మన పాత ఆల్బమ్స్లో అమూల్యమైన రత్నాల్లా మెరుస్తున్నాయి.
0: అసలు ఆ ఫోటోగ్రాఫర్ వెళ్ళిపోయిన తర్వాతే ఇంట్లో అసలైన చర్చ మొదలయ్యేది. నేను సరిగ్గా కళ్ళు మూసుకున్నానేమో, అమ్మో ఆ యాంగిల్లో నా పొట్ట కనిపిస్తుందేమో, తమ్ముడు సరిగ్గా నవ్వలేదు కదా అంటూ వింత వింత ఫోజుల్ని గుర్తు చేసుకుని అందరం ఒకటే నవ్వుకునేవాళ్ళం కదా.
1: ఇక ఆయనైతే నా తల కాస్త పక్కకు తిప్పమన్నాడు, అది ఫోటోలో ఎలా వచ్చిందో ఏంటో అని ఒకరంటే నేను గాలి పీల్చుకుని బిగుసుకుని కూర్చున్నా, నా ముఖం ఉబ్బినట్లు వస్తుందేమో అని ఇంకొకరు. ఇలా ఆ ఫోటోల హడావిడిని పదే పదే తలుచుకుంటూ ఆ రోజంతా కూడా ఎంతో సందడిగా గడిచిపోయేది. కానీ అసలైన పరీక్ష ఆ తర్వాతే మొదలయ్యేది, అది ఆతృత.
0: ఆ ఫోటోలు ఎప్పుడొస్తాయా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడడం. ఫోటోగ్రాఫర్ వారం పడుతుంది బాబు నెగిటివ్స్ కడిగించి ప్రింట్లు వేయాలని చెప్పి వెళ్ళేవారు, కానీ మనకి మాత్రం మరుసటి రోజు నుంచే ఎదురు చూపులు మొదలైపోయేవి. వీధిలో ఏ మోటార్ సైకిల్ ఆగినా ఆయనే వచ్చాడనుకుని గుమ్మం దగ్గరికి పరుగులు తీసేవాళ్ళం.
1: ఇక ఎదురు చూపుల్లో కూడా ఒక అందమైన నిరీక్షణ ఉండేది. మరి ఇప్పుడు ఫోన్లో ఫోటో తీయగానే రివ్యూ చూసుకుంటున్నాం, నచ్చకపోతే వెంటనే డిలీట్ చేస్తున్నాం. కానీ అప్పట్లో ఆ ఫోటో ఎలా వచ్చిందో తెలియకపోయినా అది వస్తుందని నమ్మకంతో గడిపి ఆ 7 రోజులున్నాయి చూడు, ఆ మజాయే వేరు. ఆఖరికి ఆ ఫోటోలున్న కవర్ చేతికి రాగానే అందరం చుట్టూ చేరి మరి ఒక్కో ఫోటోని నిదానంగా తీసి చూస్తూ అబ్బా బాలే వచ్చింది కదా అని మురిసిపోతూ ఉంటే ఆ ఆనందమే వేరు.
0: అవునమ్మా, ఆనాడు ఆ 36 ఫోటోల కోసం మనం చూపించిన ఆతృత, ఆ నిరీక్షణే ఆ ఫోటోలకి అంత విలువనిచ్చాయి. ఈరోజు వేల ఫోటోలు మన వేలి చివరనున్న ఆనాటి ఒక్క ఫోటో ఇచ్చినంత సంతృప్తిని ఇవ్వలేకపోతున్నాయి. నిజంగా మనం ఆ ఆత్మీయతని, ఆ ఎదురుచూపుల్లోని మధురానుభూతిని చాలా మిస్ అయ్యాం.
1: అసలు ఫోటో ఆల్బమ్స్ గురించి మాట్లాడుకుంటూ మరి పెళ్లి ఆల్బమ్ గురించి ప్రస్తావించకపోతే మరి ముచ్చట అసంపూర్ణంగా మిగిలిపోయినట్లే. మరి అప్పట్లో పెళ్లి ఆల్బమ్ అంటే ఇప్పుడు వచ్చి

0: కాఫీ టేబుల్ బుక్స్ లాగా స్లిమ్గా ఉండేవి కావు. అదొక పెద్ద సైజు పుస్తకం. మరి బరువు కూడా 1 కిలో పైనే ఉండేది. ఆల్బమ్ కవర్ పైన దేవుడి బొమ్మ లేదంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బొమ్మ వెల్వెట్ క్లాత్ తో మెరుస్తూ ఉండేది.
1: అసలు ఆ పెళ్లి ఆల్బమ్ లో కేవలం పెళ్లి ఫోటోలు మాత్రమే ఉండేవి కావు. ఆ పెళ్లికి వెళ్ళడానికి మనం పడ్డ సందడంతా ఆ పేజీలు తిప్పుతుంటే కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. అప్పట్లో చుట్టాల పెళ్ళంటే 1 నెల రోజుల ముందే హడావుడి మొదలయ్యేది కదా. బట్టల షాపింగ్లు, ఊరికి వెళ్ళడానికి ట్రైన్ టికెట్ల రిజర్వేషన్లు, ఆఖరికి పెళ్లి ఊరు వెళ్ళాక అందరం ఒకే పెద్ద హాల్లో చాపలేసుకుని పడుకోవడం, తెల్లవారుజామునే లేచి బాత్రూంల కోసం లైన్లలో నిలబడడం, అబ్బో ఆ సందడే వేరు కదా.
0: ఇక ఆల్బమ్ ఓపెన్ చేయగానే మొదటి పేజీల్లో ఆ పెళ్లి హడావిడి ఫోటోలే ఉండేవి. మరి పెళ్లి మండపం దగ్గర వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ ఫోకస్ లైట్లు వేస్తుంటే ఆ లైట్ల వెలుతురులో మనం కూడా పడాలని వాళ్ళ వెనకాలే పిల్లలమంతా కూడా గుంపులుగా తిరిగేవాళ్ళం. మరి కెమెరామెన్ ఎటు తిరిగితే అటే పరిగెత్తేవాళ్ళం. తీరా ఆల్బమ్ వచ్చాక చూస్తే పెళ్లి కొడుకు వెనకాలే నిలబడి కెమెరా వైపు సీరియస్గా చూస్తున్న మన ఫోటో ఖచ్చితంగా ఉండేది. ఇంకొక విచిత్రం ఏంటంటే ఆల్బమ్ మధ్యలోకి వచ్చేసరికి మరి భోజనాల దగ్గర దిగిన ఫోటోలుంటాయి. మరి విస్తరాకు ముందు కూర్చుని పప్పు నెయ్యి వడ్డించుకుంటున్నప్పుడు లేదంటే లడ్డూని నోట్లో పెట్టుకోబోతుండగాను ఫోటోగ్రాఫర్ క్లిక్ అనిపించేవాడు. మరి ఆ ఫోటోలు చూసి అబ్బా నేను తింటున్నప్పుడే తీయాలా, ఇంకొంచెం ఆగి తీయకూడదా అని ఆల్బమ్ చూస్తున్నప్పుడల్లా వాళ్ళని తిట్టుకునేవాళ్ళం.
1: కానీ ఆ పెద్ద పెళ్లి ఆల్బమ్ ఇంటికి వచ్చినప్పుడు చుట్టాలు పక్కింటి వాళ్ళు అందరూ వచ్చి హాల్లో కూర్చుని ఆల్బమ్ మధ్యలో ఉంచి పేజీలు తిప్పుతూ ఇదిగో వీడు చూడు ఎలా ఉన్నాడు, ఆ రోజు కూరబలే కుదిరింది కదా అంటూ గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళు. ఆల్బమ్ కేవలం ఒక పెళ్లి రికార్డు కాదమ్మా, అది కుటుంబాల కలయికకి ఆత్మీయతలకి ఒక సజీవ సాక్ష్యం.
0: 100% నిజం చెప్పావు. ఈ రోజు పెళ్లి ఫోటోలన్నీ కూడా మరి డిజిటల్ లింక్స్ రూపంలో వాట్సాప్ లో వచ్చేస్తున్నాయి. మరి ఫోన్ లో చూసి బాగున్నాయి అని ఒక చిన్న మెసేజ్ పెట్టేసి వదిలేస్తున్నాం. కానీ ఆనాడు అందరూ కలిసి కూర్చుని ఆ బరువైన ఆల్బమ్ పేజీలు తిరగేస్తూ పంచుకున్న ఆ నవ్వులు, ఆ సంతోషాలు ఈ డిజిటల్ యుగంలో ఎంత వెతికినా దొరకో. ఆ పాత పెళ్లి ఆల్బమ్స్ మనకు నేర్పేది ఒక్కటే, మనుషులు బంధాలు ఎప్పటికీ అమూల్యమైనవి అని.
1: కరెక్ట్గా చెప్పావమ్మా. మరి మన ఈ పాత ఆల్బమ్ విశేషాలు మరిన్ని మాట్లాడుకోబోయే ముందు మన శ్రోతలందరికీ ఒక మంచి పాట వినిపిద్దాం.
0: తప్పకుండా అన్నయ్య. లిసినర్స్ మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ ఆల్బమ్స్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఈలోగా మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
2: ఒక విషయం తెలుసా మీకు? సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యఘర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
3: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
2: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.
4: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. పెళ్లి ఆల్బమ్స్ తిరిగేస్తుంటే కనిపించే అతి పెద్ద వింత వినోదం ఒకటి ఉందమ్మా. అదేంటంటే, మన చుట్టాల్లోనూ లేదంటే ఊళ్ళోనూ ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళకి ఈ పెళ్లిలో ఏ ఫోటో దిగినా అందులో నేను ఉండి తీరాల్సిందే అనే ఒక బలమైన కోరిక, తాపత్రయం ఉంటుంది.
5: వాళ్ళని ఫోటో బాంబర్స్ అనలేము. మనం ఆల్బమ్ ఓపెన్ చేసి ఏ పేజీ తిప్పినా మొదటి పేజీలో పెళ్లి కొడుకు కాళ్ళు కడుగుతుంటే వెనకాల వీళ్లే ఉంటారు. ఇక మధ్యలో జీలకర్ర బెల్లం పెడుతుంటే తలకాయ వంచి మరీ కెమెరా వైపు చూస్తూ వీళ్లే ఉంటారు. ఆఖరికి పెళ్లి కూతురు అప్పగింతలప్పుడు కూడా ఏడుస్తూ ఉంటే పక్కన నిలబడి వీళ్లే సీరియస్గా చూస్తూ ఉంటారు. అసలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కంటే ఎక్కువ ఫోటోల్లో వీళ్లే దర్శనమిస్తూ ఉంటారు.
4: కరెక్ట్ అమ్మా. ఒక్కోసారి ఫోటోగ్రాఫర్ కేవలం పెళ్లి కూతురు ఫ్రెండ్స్ ని మాత్రమే గ్రూప్ ఫోటోలు తీస్తుంటే ఈ చుట్టం ఎక్కడి నుంచి వస్తారో తెలీదు, చటుక్కనొచ్చి ఆ అమ్మాయిల మధ్యలో దూరడం లేదంటే వెనకాల నిలబడి తల ఇలా పక్కకి తిప్పి మరీ స్మైల్ ఇవ్వడం చేస్తారు. పాపం ఆ ఫోటోగ్రాఫర్ కూడా, సార్ కాస్త పక్కకు తప్పుకోండి అని చెప్పలేక లైట్ ఫోకస్ మారిపోతుందేమో అని కంగారు పడుతూనే క్లిక్ వినిపించేసేవాడు.
5: అవును, తీరా పెళ్ళైపోయి ఆ ఆల్బమ్ ఇంటికొచ్చాక మరి నాన్న ఆల్బమ్ చూస్తూ, ఒరే అసలు ఈ సుబ్బారావు మనకేమవుతాడురా, ప్రతి ఫోటోలోనూ వీడే ఉన్నాడు, వీడికేమైనా స్పెషల్ పారితోషికం ఇచ్చి పిలిపించామా ఏంటి అని తలగొక్కునేవాడు. కానీ ఇప్పుడు నవ్వుకుంటున్నాం. కానీ ఆనాడు ఆ ఫోటోల్లో ఎలాగైనా పడాలని ఆ తాపత్రయం వెనుక ఒక అమాయకత్వం, ఆ సంబరంలో నేను కూడా ఒక భాగస్వామిని కావాలని ఒక స్వచ్ఛమైన ఆనందం ఉండేది.
4: అందులో ఎలాంటి కల్మషం లేదమ్మా. ఈ రోజుల్లో అయితే పెళ్లిళ్ళకి వెళ్ళి ఎవరికి వాళ్లే మూల నిలబడి సెల్ఫీలు తీసుకుని ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టుకుంటూ ఉన్నారు. కానీ ఆనాడు అందరితోనూ కలిసి ఆ కెమెరా ఫోకస్ లైట్ వెలుతురులో మెరిసిపోవాలనే ఆ ముచ్చటే వేరనుకో. ఆల్బమ్ చూసినప్పుడల్లా వాళ్ళని గుర్తు చేసుకుని నవ్వుకునే ఆ క్షణాలు మనకి ఆనాటి మనుషుల్ని మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటాయి.
5: ఇప్పటి వరకు మనం ఎంతో సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకున్నాం. కానీ అదే ఆల్బమ్ పేజీలు తిరిగేస్తున్నప్పుడు కొన్ని పేజీల దగ్గరకు వచ్చేసరికి గుండె బరివెక్కిపోతుంది. కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు తిరుగుతాయి. మరి ఎందుకంటే ఆ ఫోటోల్లో మనకెంతో ఇష్టమైన వాళ్ళు, మనల్ని ప్రాణంగా ప్రేమించిన తాతయ్యో, అమ్మమ్మో, నానమ్మో లేదా మరెవరో కనిపిస్తారు. వాళ్ళు ఈరోజు భౌతికంగా మన మధ్య లేరు, ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు అనే నిజాన్ని మన మనసు అస్సలు నమ్మదు.
4: అవునమ్మా, ఆ ఫోటో వైపు అలా చూస్తూ ఉండిపోతాం. అందులో వాళ్ళు అచ్చు మన వైపే చూస్తూ అదే పాత చిరునవ్వుతో నిశ్శబ్దంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ క్షణంలో వాళ్ళు మనల్ని వదిలి ఎక్కడికో వెళ్ళిపోలేదు, ఇప్పటికీ మన మధ్యే

0: శాశ్వతంగా ఉండిపోతాయి.
1: అవునమ్మా, ఆ ఫోటోల్ని చూసినప్పుడల్లా కలిగే బాధ వెనుక వాళ్ళని మళ్ళీ ఒక్కసారైనా చూడలేమేమో అనే ఒక తీరని వెలుతు కూడా ఉంటుంది. కానీ అదే సమయంలో వాళ్ళు మన జీవితంలో భాగమైనందుకు, మనకి అంతటి మధురమైన జ్ఞాపకాలని అందించినందుకు మనసులో ఒక కృతజ్ఞతా భావం కూడా కలుగుతుంది. అందుకే ఆ పాత ఫోటో ఆల్బమ్స్ కేవలం చిత్రాల సమాహారం కాదు, అవి మన భావోద్వేగాల నిధి, మన మూలాలకి సజీవ సాక్ష్యాలు.
0: ఇక మన సినిమాల్లో ఈ పెళ్లి ఆల్బమ్ల చుట్టూ జరిగే కామెడీ చమత్కారాలు గుర్తు చేసుకుంటే మాత్రం మళ్లీ ముఖంలో నవ్వు రాకుండా ఉండదు. అసలు మన తెలుగు సినిమాల్లో పెళ్లి ఆల్బమ్ అనేది కేవలం ఫోటోల పుస్తకం కాదు, అదొక పెద్ద ట్విస్ట్ ల్యాండ్, కథను మలుపు తిప్పే ఒక అద్భుతమైన ఆయుధం.
1: కరెక్ట్ అమ్మా, సినిమాల్లో హీరోనో హీరోయిన్ ఫ్రెండో సరదాగా సోఫాలో కూర్చుని ఆ పెళ్లి ఆల్బమ్ పేజీలు తిరిగేస్తూ ఉంటారు. సరిగ్గా గ్రూప్ ఉన్న పేజీ రాగానే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న విలనో లేదంటే పాత ప్రేమికుడో క్లోజ్అప్ లో కనిపిస్తాడు. అంతే, బ్యాక్గ్రౌండ్ లో ఒక పెద్ద ఢూమ్ ఢూమ్ అన్న మ్యూజిక్ పడుతుంది, ఆల్బమ్ చేతిలోంచి కింద పడిపోతుంది. రియల్ లైఫ్ లో మనం ఆల్బమ్ చూస్తూ సుబ్బారావు ఎక్కడున్నాడా అని వెతికితే సినిమాల్లో మాత్రం అస్సలు సంబంధం లేని విలన్ దొరుకుతాడు మనకి.
0: ఇక సినిమాల్లో మరి పెళ్లి కూతురిని చూడటానికి పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చినప్పుడు మన పెద్దవాళ్ళు కాఫీ కప్పులతో పాటు ఒక చేతిలో ఈ పెళ్లి ఆల్బమ్ ని కూడా పట్టుకొచ్చి వాళ్ళ ముందు పెడతారు. ఇక ఆ పెళ్లి కొడుకు పక్కనే ఉన్న వాళ్ళ బావో తమ్ముడు ఆ ఆల్బమ్ ఓపెన్ చేసి, అబ్బో పెళ్లి భలే గ్రాండ్ గా చేశారే, ఇంతకీ మీ చిన్నమ్మాయి ఫోటో ఏది అని అడగటానికి హీరోయిన్ ఎంట్రీ ఇవ్వడానికి ఈ ఆల్బమే కదా మెయిన్ సోర్స్.
1: కరెక్ట్ గా చెప్పావమ్మా. ఇంకొన్ని కామెడీ సినిమాల్లో అయితే పెళ్లి ఆల్బమ్స్ లో ఫోటోగ్రాఫర్ టైమింగ్ ని భలే వాడుకుంటాడు. పెళ్లి కొడుకు తుమ్మినప్పుడు లేదంటే పక్కనున్న బంధువులు తాంబూలాలు గుంచుకుంటున్నప్పుడు దిగిన ఫోటోల్ని చూపిస్తూ, చూసారా మీ నాన్నగారు పెళ్లి కూతురు వైపు ఎలా చూస్తున్నారు అంటూ ఆల్బమ్ సాక్షిగా ఇళ్లల్లో గొడవలు పెట్టే సీన్లు ఎంతో నవ్వు తెప్పిస్తాయి కదా.
0: అవునన్నయ్య, ఇక అలానే సినిమాల్లో చూపించినట్లే రియల్ లైఫ్ లో కూడా ఆల్బమ్ చూస్తూ, మరప్పట్లో ఈయనకెంత జుట్టుందో చూడు, ఇప్పుడు మొత్తం ఊడిపోయింది అని భర్తల్ని ఏడిపించే భార్యలు, మను అప్పట్లో కాస్త సన్నగా ఉన్నావు అని కౌంటర్లు వేసే భర్తలు, ఇలా పెళ్లి ఆల్బమ్ చుట్టూ నడిచే ఇళ్లల్లోని డ్రామా కూడా ఏ సినిమాకి తక్కువ కాదు. మొత్తానికి సినిమా వాళ్ళు ఈ ఆల్బమ్ ని ఒక పర్ఫెక్ట్ సెంటిమెంట్ గా కామెడీగా భలే క్యాష్ చేసుకున్నారు. రియల్ లైఫ్ అయినా రియల్ లైఫ్ అయినా ఆల్బమ్ ఇచ్చే కిక్కే వేరనుకో.
1: కరెక్ట్ అమ్మా, సినిమాలు మనకి వినోదాన్ని పంచచ్చు, కానీ ఆ పాత ఆల్బమ్స్ మనకి పంచేది మాత్రం ఒక వెలకట్టలేని ఆత్మీయ అనుబంధం. ఈ రోజుల్లో ఫోన్ మెమరీ కార్డు నిండితే ఫోటోలు డిలీట్ చేసేస్తాం, కానీ ఆల్బంలో పేజీ నిండితే మాత్రం మరో కొత్త ఆల్బమ్ తెచ్చుకుంటాం తప్ప ఉన్న జ్ఞాపకాలని మాత్రం చెరిపేసుకోలేం. ఆల్బమ్ చివరి పేజీని మూసేటప్పుడు వచ్చే ఆ శబ్దం ఆ అందమైన ప్రయాణాన్ని ముగించి మళ్ళీ వర్తమానంలోకి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది.
0: టెక్నాలజీ ప్రపంచంలో మనం ఎంత వేగంగా దూసుకుపోతున్నా అప్పుడప్పుడు వెనక్కి తిరిగి మన మూలాలను చూసుకోవడం ఎంత అవసరం. ఆ పాత ఆల్బంలోని ఫోటోలు మనకి నేర్పించేది ఒక్కటే, రూపం మారచ్చు, కాలం గడిచిపోవచ్చు, కానీ మనం పంచుకున్న ప్రేమ ఆ నవ్వులు మాత్రం వెండి తెరపై మెరిసే నక్షత్రాల్లా ఆ కాగితంపై శాశ్వతంగా మిగిలిపోతాయి. అవి మనకి నిజమైన ఆస్తి. అందుకే ఈరోజు రాత్రి పడుకునే ముందు ఆ అల్మారా మూలన ఉన్న ఆ పాత ఆల్బంని ఒక్కసారి బయటకు తీయండి, దుమ్ము దులపండి, మీ చిన్ననాటి స్నేహితుల్ని పెద్దల్ని ఒక్కసారి కళ్లారా చూసుకోండి, ఆ నిశ్శబ్ద జ్ఞాపకాలు మీతో మాట్లాడే మాటల్ని మనసారా వినండి, ఆ అనుభూతే వేరు. మళ్ళీ రేపు ప్రసారమయ్యే ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో సరికొత్త విశేషాలతో మీ ముందుకొస్తాం. అంతవరకు వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
2: कि पिछले एक दशक में हमारी सेनाएं तेजी से आत्मनिर्भरता की ओर कदम बढ़ा रही है.
1: 12 संवत्सराला विश्वासम, अभिवृद्धि, प्रजा संक्षेमम.

0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: గహనె యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार.
3: Everybody listen.

0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
3: Bob Clearmount mixed with attitude, funky drums from hell.
4: Mala peta, malak peta, nado peta, peta rap. Peta rap.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 1993.
3: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11

0: కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
1: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను
1: నిర్మించాం. ఆత్మసమ్మాన్ బడ్ జాతా వో అప్నా వర్తమాన్ సుధారనే కే సాథ్ హీ బెహతర్ భవిష్య కే బారే మే సోచనే లగ్తా.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
4: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజనర్స్, మరి ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, ధైర్యంగా వేసి ప్రతి అడుగులోనూ భయపెట్టి విమర్శలు వస్తూ ఉంటాయి. మరి వింటూ ఆగిపోవడమా, లేకుండా లేక వినకుండా సాగిపోవడమా అనేది మీరేసే అడుగులోనే ఉంటుంది కదండి. అంటే మనం ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ కూడా భయపెట్టే విమర్శలు అనేవి వస్తూ ఉంటాయి. మరి అవి వింటూ ఆగిపోవడమా, లేక వినకుండా సాగిపోవడమా అనేది మన యొక్క అడుగులోనే ఉంటుందన్నమాట. ఏమంటారు ఓకే లిజనర్స్? మరి ఈనాటి మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు నంద్యాల జిల్లా భానుముక్కల గ్రామం నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి స్నేహితులు త్రిమతులు గుప్తా గారి కోసం, బ్రహ్మయ్య గారి కోసం, మరి జీవన పోరాటం చిత్రం నుండి మరచిపో నీస్తమా అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటారు. అలానే ఒక చక్కని కొటేషన్ కూడా పంపించారండి. మరి జీవితం అంటే మరిచిపోయే మాట కాదు, మరిచిపోలేని జ్ఞాపకం. నవ్వులు, కన్నీళ్లు, గెలుపులు, ఓటములు కలిసిన ప్రయాణం. సుఖదుఖాలు ముద్రలతో మన హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయి ఒక అమూల్యమైన అనుభూతి అంటున్నారు. సూపర్ బండి. మరి అలానే మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక్కడ నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి వైశాఖ మాసం వెళ్ళిపోయింది, అధిక జ్యేష్ఠ మాసం వెళ్ళిపోయింది, నిజ జ్యేష్ఠ మాసంలోకి వచ్చేసాం కదండి. మరి ఈ మాసంలో ప్రత్యేకత గురించి తెలుసుకుందామండి, అంటే జ్యేష్ఠ మాసం యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. మరి జ్యేష్ఠాన్ని శ్రేష్టం అని చెప్పి అంటూ ఉంటారు కదా, అంటే సంవత్సరం పొడవునా మనకి ఎన్నో పర్వదినాలు ఉంటూ ఉంటాయి. మరి జ్యేష్ఠ మాసంలోనూ అలానే పలు విశేష సందర్భాలున్నాయి. మరి ఏడాది అధిక మాసం తర్వాత నిజ జ్యేష్ఠం ప్రారంభమైంది. మరి జ్యేష్ఠ నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు. ఈ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు పౌర్ణమి ఏర్పడే మాసం కాబట్టి ఇది జ్యేష్ఠమైంది. మరి జ్యేష్ఠ శుక్ల పాడ్యమి నాడు మహిళలు సౌభాగ్యం కోసం కరవీర వ్రతం చేస్తూ ఉంటారు, అంటే గన్నేరు పూలతో అమ్మవారిని పూజిస్తారు. మరి కొందరు భద్ర చతుష్టయ వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు. ఇక తరువాత విదియ నాడు శ్రేద్ధ కర్మలు ఆచరించి పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు. ఈ రోజుకు సోమపదము అని చెప్పి పేరుంది, సోప పదము అన్న పేరు కూడా ఉందన్నమాట. ఇక తర్వాత రంభా తృతీయగా పేర్కొనే తదియ రోజున రంభావ్రతం చేస్తారు. రంభ అంటే అరటి. పార్వతీదేవి స్వర్ణ ప్రతిమను అరటి చెట్టు కింద ఉంచి పూజించి వస్త్రదానం చేయడం ఆనవాయితీ. ఇక తర్వాత శుద్ధ చవితి, మరి పార్వతీదేవి ఉమాదేవిగా అవతరించిన పర్వదినం అని చెప్పి బ్రహ్మపురాణం చెప్తోంది. ఈ రోజున శుక్లాదేవిని పూజిస్తారు. ఇక శుద్ధ పంచమి కూడా పితృదేవతలకు ప్రీతికరమైన రోజు. ఇక శుద్ధ షష్ఠి నాడు అరణ్యక గౌరీవ్రతం, వింధ్యవాసిని వ్రతం చేస్తారు. దీనికే స్కంద షష్ఠి అన్న పేరు కూడా ఉంది. ఇక సప్తమి నాడు ద్వాదశి సప్తమి వ్రతం, వరుణ పూజ చేస్తారన్నది చతుర్వర్గ చింతామణి కథనం. ఇక శుద్ధ అష్టమిని దుర్గాష్టమి అంటే త్రిలోచనాష్టమి అని పిలుస్తూ ఉంటారు. ఈ రోజున శుక్లాదేవి రూపంలో అవతరించిన అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. ఇక నవమి నాడు ఉపవాసం ఉండి బ్రహ్మణీదేవిని పూజిస్తూ ఉంటారు. ఇక దశమికి దశపాపహర దశమి అన్న పేరు కూడా ఉంది, అంటే 10 పాపాలను పోగొట్టే గొప్ప పర్వదినం అని చెప్పి దీనికి పేరు అనమాట. మరి ఇది గంగావతరణ పుణ్యదినం అని కూడా స్మృతి కౌస్తవం చెప్తోంది. ఇక శుద్ధ ఏకాదశికి నిర్జల ఏకాదశి అన్న పేరు కూడా ఉంది. ఈ రోజున నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. ఏమాత్రం ఆకలికి తట్టుకోలేని భీముడు పట్టుదలతో ఈ ఒక్క రోజున ఉపవాసం చేసి 24 ఏకాదశుల ఉపవాస పుణ్య ఫలితం పొందాడు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక తరువాత చంపక ద్వాదశిగా ప్రసిద్ధి పొందిన జ్యేష్ఠ శుక్ల ద్వాదశి నాడు త్రివిక్రమమూర్తిని అర్చిస్తారు. ఆదిశంకరుల కైలాసయాత్ర ఈ రోజునే జరిగింది అంటారు. ఇక జ్యేష్ఠ పౌర్ణమి రోజున వట సావిత్రి వ్రతం ఆచరిస్తారు. మరి వటవృక్షం శ్రీ మహావిష్ణు స్వరూపం. యముడితో పోరాడి భర్త సత్యవంతుణ్ణి సజీవంగా వెంట తీసుకొచ్చిన సావిత్రి ఈ రోజున పూజలందుకుంటుంది. మరి ఈ పుణ్యదినాన్ని ఏరువాక పున్నమిగా కూడా రైతుల పండుగగా జరుపుకుంటూ ఉంటారు.

ఇక కృష్ణ యజుర్వేదంలో ఈ పర్వదినం గురించి సవివరంగా ఉంది. మరి బహుళ అష్టమి రోజున త్రిలోచన పూజ, తిందుకాష్టమి వ్రతం, శీతలాష్టమి వ్రతం ఆచరిస్తారు. బహుళ ఏకాదశిని అపర ఏకాదశిగా, యోగిని ఏకాదశిగా పేర్కొంటారు. మరి శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించిన బహుళ ద్వాదశి కూర్మ జయంతిగా ప్రసిద్ధి చెందింది. మరి పౌర్ణమి నాడు వటసావిత్రి వ్రతం చేయలేని వారు అమావాస్య నాడైనా చేయవచ్చు అని వ్రత విధానం చెప్తోంది. మరి ఇన్ని పర్వదినాలు ఉండటం వలనే జ్యేష్టం అత్యంత శ్రేష్టం అన్నమాట జన వ్యవహారంలో స్థిరపడిపోయింది. లిజినెస్, మరి జ్యేష్ఠమాసం యొక్క ప్రాముఖ్యత గురించి చాలా చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నా కదండి. ఇకలని ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి బెంగళూరు నుండి సంజయ్, స్వాతి, భరత్ అలానే వారి ఫ్రెండ్స్ మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ మార్నింగ్.

కార్యక్రమానికి. మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయి ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి భరతుడు రాముణ్ణి కలుసుకోవడానికి అడవికి వెళితే గుహుడు కనపడి రాముడి గురించి లక్ష్మణుడి గురించి చెప్తుంటే ఎంతో శ్రద్ధగా విన్నాడట. అయినా తోడబుట్టిన వాళ్ళ గురించి భరతుడు అంటే తోడబుట్టిన వాళ్ళ గురించి భరతుడికి ఎక్కువ తెలుసా, వారితో ఒక్క రాత్రి గడిపిన గుహుడికి ఎక్కువ తెలుసా? అయినా గుహుడు చెప్పిందంతా ఎంతో ఆసక్తిగా విన్నాడు. వినడం చాలా గొప్ప లక్షణం, అది రమ్మంటే వచ్చేది కాదు. మరి జీవితంలో ఏదైనా సరే బాగా వినాలి. అందుకే బద్దెన గారు ఏమంటున్నారంటే, వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ అంటారు. అంటే వినినంతని అంటే కింద మంటను పరిశీలిస్తూ ఉండకపోతే పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోతాయి. అలా ఏదైనా విన్నప్పుడు, విన్న వాటిని మనం పరిశీలించినప్పుడు చెప్పేవాడు పదే పదే చెబుతూ ఉంటే మనం ఉద్వేగపడిపోయి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే నష్టపోతాం. అందుకే సావధానంగా విని విన్న వాటిలోని నిజానిజాల గురించి క్షుణ్ణంగా ఆలోచించాలి. మరి ఆయన గురించి ఈయన ఇలా చెప్పాడేంటి, అలా ఆయన నేను ఎప్పుడు చూడలేదే, ఆయన ఎప్పుడు అలా తప్పుగా ప్రవర్తించలేదే, మరి ఈయన ఇలా ఎందుకు చెప్తున్నట్లు మనం ఒకసారి పరిశీలిద్దాం. మరి ఇది నిజమైతే ఆయన మళ్ళీ తప్పు మార్గంలోకి వెళ్లకుండా మనం ఏదైనా చేయగలిగిందుంటే ప్రయత్నిద్దాం. ఒకవేళ ఆయన గురించి ఈయన చెప్పింది అబద్ధమని తేలితే ఈయన మాటల విషయంలో ఇక మీదట జాగ్రత్తగా ఉందాం. చాడీలు కట్టుకథలు చెప్పకుండా కట్టడి చేద్దాం. అలా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయించుకోవాలి. మరి ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ముఖ్యంగా యువకులకు పిల్లలకు మున్ముందు జీవితంలో పెద్ద పెద్ద పదవులు అధికారాల్లోకి వెళ్ళినప్పుడు ఈ సూత్రాలు అమలుపరిచే నైపుణ్యం లేకపోతే, నిజాలు చెబుతున్న వారిని వదిలించుకుని ఎవరేది చెప్తే దాన్ని విని ముందు వెనుక ఆలోచించకుండా నమ్మి నిర్ణయాలు తీసుకోవడమని బలహీనతకు లోనైతే చాలా చాలా అనర్థాలు వారికే కాదు ఆ అంశంతో ముడిపడి ఉన్న పలువురి జీవితాలు కూడా దారుణంగా దెబ్బతింటాయి. మరి దీనికి సుమతి శతకారుడు చెప్తున్న పరిష్కారం ఏంటి అంటే, కనికల్ల నిజము తెలిసిన మనుజడైపో నీతిపరుడు మహిళ సుమతి అంటున్నారు. అంటే కని అంటే చూసి, బాగా విచారించి లోతుగా పరీక్షించి చూడాలి, ఏది అబద్ధం ఏది నిజం తెలుసుకోగలగాలి. అలా తెలుసుకుని ఎవరు ప్రవర్తిస్తారో వాడు నీతిపరుడు, జీవితంలో వృత్తిలోకి వస్తాడు. అటువంటి వాడిని ఆశ్రయించిన వారు కూడా క్షేమంగా ఉంటారు. మరి పద్యాల రూపంలో మనం నేర్చుకున్న నీతి సూత్రాలను ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉండాలి. అవి జీవితంలో అవసరమైనప్పుడు మనకి పనికొస్తాయి. ఇంట్లో కర్రుంది, వీధిలో కుక్కొచ్చి మీద పడింది, మరి కర్ర వచ్చి కాపాడదు కదా. కర్ర చేతిలో ఉంటే కుక్క మీద పడదు, పడిన ఆత్మరక్షణ చేసుకోగలం, ప్రమాదం నుండి సునాయాసంగా బయటపడగలం. అలానే నీతి సూత్రాలు ఎప్పుడూ ధారణలో ఉండాలి. అప్పుడే మనం వాటిని జీవితంలో అన్వయించుకుని అనేక అనేక సమస్యల చిక్కుముడుల నుండి కాపాడుకోగలుగుతాం. అమ్మ అన్నం వండి అక్కడ పెట్టింది, మరి ఆకలి తీరాలంటే దానిని తినాలి. అందుకే అందరూ నీతి శతకాలు ఎప్పుడూ చదువుకుంటూ మననం చేసుకుంటూ ఉండాలి. మరి మీరు ఆచరిస్తూ ఉండండి, మరో నలుగురికి కూడా గుర్తు చేస్తూ ఉండండి. ఏమంటారు ఒక లిజినెస్? మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇక అలా ఈ నాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, కడప నుండి గణేష్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి గణేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మరి పులి బండయ్య గారికి మరి రేడియో విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సుస్వాగతం మూవీ నుంచి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న పులి బండయ్య గారికి మీ తరపు నుండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుండి, రేడియో 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు. మరి బండయ్య గారు, మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి శ్రీకృష్ణుని యొక్క అష్ట మహిషులు 8 మంది భార్యల లేక విశ్వాన్ని నడిపించే అష్ట ప్రకృతి సైన్సా తెలుసుకుందాం. మరి పురాణాల్లో శ్రీకృష్ణునికి 8 మంది ప్రధాన భార్యలు అంటే అష్ట మహిషులు అని చెప్తూ ఉంటారు. మరి దీన్ని కేవలం లౌకిక వివాహాలుగా చూస్తే అసలు రహస్యం అర్థం కాదు. మరి భగవద్గీతలోని సాంఖ్య శాస్త్రం, ఆధునిక క్వాంటం, అలానే ఫిజిక్స్ మరియు ఖగోళ శాస్త్ర నియమాలను ముడిపెడుతూ సాగే ఈ లోతైన తార్కిక విశ్లేషణ మరి తెలుసుకుందామా? అష్ట మహిషులంటే ఎవరు? భాగవత దశమ స్కందంలో శ్రీకృష్ణుని యొక్క 8 మంది ప్రధాన రాణులైన రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది

మిత్రవింద, నాగ్నజితి, భద్ర మరియు లక్ష్మణుల వివాహ ఘట్టాలు ఎంతో వైభవంగా వివరించబడ్డాయి. అయితే భగవద్గీత 7వ అధ్యాయంలోని 4వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు. భూమి రాపోనలో వాయు కం మనో ఉత్తిరేవచ అహంకార ఇది యమ్మి భిన్న ప్రకృతి రష్టదహ అంటాడు. అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, పంచభూతాలు మరియు మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ 8 శక్తులే నా యొక్క అష్ట ప్రకృతి. విశ్వ చైతన్యమైన శ్రీకృష్ణుడితో ఈ 8 ప్రకృతి శక్తులు ఎలా అనుసంధానమై ఈ సృష్టిని నడిపిస్తున్నాయో తెలిపే పక్క సైన్స్ రూపకమే అష్ట మహిషుల సిద్ధాంతం అన్నమాట. మరి ముందుగా మనం రుక్మిణీదేవి గురించి తెలుసుకుందాం. రుక్మిణీదేవి మూల ప్రకృతి మరియు గురుత్వాకర్షణ శక్తి. ఇక పురాణ రూపం విషయానికి వస్తే లక్ష్మీదేవి అవతారం, శ్రీకృష్ణుడి యొక్క మొదటి భార్య. కృష్ణుణ్ణి అమితంగా ప్రేమించి అతని వైపు ఆకర్షితురాలైంది. ఇక తార్కిక సైన్స్ విషయానికి వస్తే రుక్మిణి అంటే మూల ప్రకృతి లేదా విశ్వంలోని అత్యంత బలమైన గురుత్వాకర్షణ శక్తి. మరి బిగ్ బ్యాంగ్ తర్వాత పదార్థాలన్నీ కూడా ఒకదానితో ఒకటి బంధించబడి ఒక క్రమ పద్ధతిలో ఉండటానికి గురుత్వాకర్షణ శక్తి అవసరం. మరి విశ్వాన్ని నియంత్రించే కేంద్రక శక్తి, మరి శ్రీకృష్ణుని వైపు విశ్వ పదార్థాన్ని లాగి ఉంచే ప్రక్రియ రుక్మిణీ కళ్యాణం. ఇక 2 సత్యభామ, భూమి మరియు భూగర్భ వనరులు. ఇక పురాణ రూపం విషయానికి వస్తే భూదేవి అవతారం, మరి నరకాసురుణ్ణి అంటే నరకాసురుణ్ణి వధించడంలో శ్రీకృష్ణుడికి సహాయపడిన వీరనారి. ఇక తార్కిక సైన్స్ విషయానికి వస్తే సత్యభామ అంటే మనం జీవిస్తున్న భూమి. మరి నరకాసురుడు అనే మానవ స్వార్థం భూమిని, దాని వనరులను దోచుకుంటున్నప్పుడు ప్రకృతి మాతే అంటే సత్యభామ తిరగబడి మరి విశ్వశక్తితో శ్రీకృష్ణుడితో కలిసి పర్యావరణాన్ని రక్షించింది. భూమిలోని ఘన పదార్థాల చైతన్యానికి, భౌగోళిక శక్తులకు ఈమె ప్రతీక. ఇక 3, జాంబవతీ దేవి, వాయువు మరియు శ్వాస వ్యవస్థ. ఇక పురాణ రూపం విషయానికి వస్తే త్రేతాయుగం నాటి జాంబవంతుని కుమార్తె. శమంతకమణి కోసం ఒక గుహలో సుదీర్ఘకాలం పాటు జరిగిన యుద్ధం తర్వాత కృష్ణుడికి భార్య అయ్యింది. ఇక తార్కిక సైన్స్ విషయానికి వస్తే జాంబవతి అంటే వాయువు లేదా జీవకోటికి ఆధారమైన ప్రాణవాయువు. మరి వాయువు ఎల్లప్పుడూ చలిస్తూ నిరంతరం ఒత్తిడిని కలిగిస్తూ ఉంటుంది. మరి కృష్ణుడు జాంబవతినితో 28 రోజులు గుహలో యుద్ధం చేయడం, అంటే నిగూఢ ప్రదేశంలో యుద్ధం చేయడం అంటే వాయువును నియంత్రించి పీడనాన్ని సమతుల్యం చేసే భౌతిక శాస్త్ర ప్రక్రియకు అది రూపకం. ఇక 4, కాళిందీదేవి, జల వనరులు మరియు ప్రవాహం. ఇక పురాణ రూపం విషయానికి వస్తే సూర్యభగవాను యొక్క కుమార్తె, యమునా నదికి మరొక పేరు, కృష్ణుడి కోసం తపస్సు చేసింది. ఇక తార్కిక సైన్స్ విషయానికి వస్తే కాళింది అంటే జలం. జీవ పరిణామ క్రమంలో నీరు ఎంత ముఖ్యమో మనకు తెలుసు. ఇక సూర్యుని వేడి వల్ల నీరు ఆవిరై మళ్లీ నదులుగా మారి సముద్రంలో కలవడానికి నిరంతరం తపన పడుతుంది. ఈ నిరంతర జలచక్రాన్ని మరియు సూర్యశక్తికి జలానికి ఉన్న రసాయనిక బంధాన్ని ఇవి సూచిస్తుంది. ఇక తర్వాత మిత్రవిందాదేవి, అగ్ని మరియు ఉష్ణగతి శాస్త్రం. ఇక పురాణ రూపం విషయానికి వస్తే అవంతిదేశ రాజకుమారి, మరి కృష్ణుణ్ణి ఎంతగానో ప్రేమించి స్వయంవరంలో అతన్ని వరించింది. ఇక తార్కిక సైన్స్ విషయానికి వస్తే మిత్రవింద అంటే అగ్ని లేదా ఉష్ణోగ్రత. మరి విశ్వంలో నక్షత్రాలు మండటానికి, గ్రహాల గర్భంలో వేడి పుట్టడానికి, జీవుల్లో జీర్ణక్రియ జరగడానికి ఉష్ణశక్తి అవసరం. కాంతి, వేడి అనే రూపాల్లో ఉండే విశ్వ అగ్ని చైతన్యానికి ఈమె సంకేతం. ఇక తర్వాత నాగ్నజితి, మరి ఆకాశం మరియు అంతరిక్ష శూన్యం. ఇక పురాణ రూపం విషయానికి వస్తే కోసల దేశ రాజకుమారి, మరి శ్రీకృష్ణుడు 7 భయంకరమైన ఎత్తులను ఒకేసారి బంధించి ఈమెను వివాహం చేసుకున్నాడు. ఇక తార్కిక సైన్స్ విషయానికి వస్తే నాగ్నజితి అంటే ఆకాశం లేదా శూన్యం. మరి విశ్వంలో గ్రహాలన్నీ తిరగడానికి కావలసిన ఖాళీ ప్రదేశమే ఆకాశం. 7 ఎత్తులు అంటే అంతరిక్షంలోని 7 ప్రధాన గురుత్వాకర్షణ శక్తులు లేదా సప్తర్షి మండలాలు. అంతరిక్షం ఆ శక్తులన్నింటినీ తనలో ఇముచ్చుకుని కృష్ణ చైతన్యంతో కలిసి ఉంటుందని దీనికి భౌతిక శాస్త్ర అంతరార్థం.
ఇక తర్వాత భద్రాదేవి అంటే మనస్సు మరియు బుద్ధి తరంగం.

హలో. ఇక పురాణ రూపం విషయానికి వస్తే, శ్రీకృష్ణుడి యొక్క మేనత్త కూతురు, కృష్ణుడి మాత్రమే పెళ్లాడాలని నిశ్చయించుకున్న సాత్వి. ఇక తార్కిక సైన్స్ విషయానికి వస్తే, భద్ర అంటే మానవ లేదా విశ్వ మనస్సు. ఇప్పుడు మనం చెప్పిన ఈ పంచభూతాలు ఉన్నా, అంటే నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఉన్నా, వాటిని వీక్షించడానికి, అనుభవించడానికి ఒక మనస్సు కావాలి. ఆలోచనలు, బుద్ధి మరియు విశ్వ చైతన్యాన్ని సమతుల్యం చేసే మానసిక విజ్ఞాన శాస్త్రానికి ఈమె ప్రతీక. ఇక తరువాత లక్ష్మణాదేవి, అహంకారం మరియు పదార్థ స్థితి. పురాణ రూపం విషయానికి వస్తే, మద్రదేశ రాజకుమారి, కృష్ణుడి యొక్క వీరత్వాన్ని, గుణగణాలను మెచ్చి వివాహం చేసుకుంది. ఇక తార్కిక సైన్స్ విషయానికి వస్తే, లక్ష్మణ అంటే అహంకారం. మరి సైన్స్ పరంగా దీన్ని పదార్థ స్థితి అనొచ్చు. మరి విశ్వంలో ప్రతి పరమాణువు తనకంటూ ఒక ప్రత్యేక ఉనికిని కలిగి ఉంటుంది. శక్తి అంటే ఎనర్జీగా, పదార్థంగా మారినప్పుడే సృష్టి అనేది కంటికి కనిపిస్తుంది. ఆ మూల ఉనికిని కృష్ణుడితో అనుసంధానం చేయడమే ఈ లీల. మరి విశ్వ సమీకరణం ఈ విధంగా విశ్లేషించినప్పుడు, అష్టమహిషుల వివాహాలు అనేవి శారీరక సంబంధాలు కావు, అవి పరమ చైతన్యమైన శ్రీకృష్ణుడి చుట్టూ ఈ 8 ప్రకృతి శక్తులు చేరినప్పుడే, ఈ 8 ప్రకృతి శక్తులు చేరినప్పుడే ఈ అనంతమైన విశ్వం సృష్టింపబడి రక్షింపబడుతుంది అనే విశ్వ నియమానికి అద్భుతమైన శాస్త్రీయ రూపకల్పన. మరి సనాతన విజ్ఞానాన్ని కథల రూపంలో భద్రపరిచిన మన సంస్కృతి నిజంగా విస్మయపరుస్తుంది. ఏమంటారు? ఒక లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, నున్న గ్రామం నుండి స్వభరణి గారు అయితే మనకి SMS చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు మా కోసం ఎగిరే పౌర్ణమ చిత్రం నుండి ఆహా ఏమి రుచి అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈ నడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భీమవరం నుండి పిన్ని గారు బాబాయ్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి పిన్ని గారు బాబాయ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ప్రోగ్రామ్స్ అయితే వింటున్నారట, చాలా చక్కని విషయాలు తెలియజేస్తున్నాం, చాలా చాలా బాగుందమ్మా అని చెప్పి అంటున్నారు. అలానే ఒక చక్కని పాటను మా కోసం ప్రసారం చేయండి అని చెప్పి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇక ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భీమవరం నుండి మరి టైలర్ భవానీ గారు అయితే మన ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. భవానీ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ప్రోగ్రామ్స్ అయితే వింటున్నాం, చాలా చాలా బాగున్నాయని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే ఈరోజు మా కోసం గోదావరి చిత్రం నుండి టైటిల్ సాంగ్ అయితే మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని ఇలాంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భీమవరం నుండి లింగరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. లింగరాజు గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. ఒక మంచి కొటేషన్ అయితే పంపించారండి. మరి నేటి ప్రపంచంలో చాలామంది తమ మనసు కంటే ఫోన్ని బాగా చూసుకుంటున్నారు. మరి ఫోన్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నారు. రోజు ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు. దానికి రక్షణగా మంచి పౌచ్ కూడా కొనుక్కుంటున్నారు. మరి ఆ మాత్రం దృష్టి మీ మానసిక ఆరోగ్యం పైన కూడా పెట్టడం చాలా అవసరమని గుర్తించండి అని చెప్పి అంటున్నారు. సూపర్ అండి. మరి ఫోన్కి చక్కగా మనం ఒకరోజు ఫోన్ బాగోకపోతే మరి గ్లాస్ పోతే కవర్ పోతే చక్కగా నీట్గా ఉండాలి, అందంగా ఉండాలి అని చెప్పి పౌచ్ వేసేసుకుంటాం, గ్లాస్ పెట్టేసుకుంటాం, రకరకాల అలంకారాలు చేసేసుకుంటాం. కానీ మన ఆరోగ్యం గురించి మాత్రం మనం చూసుకోం. కాబట్టి మరి అందరూ కూడా హెల్దీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మరి ఫోన్ పౌచ్కి సంబంధించి ఒక చక్కని మాట అయితే పంపించారు. సూపర్ అండి, చాలా చక్కటి మాట అయితే పంపించారు. అలానే ఈరోజు మా కోసం అంతులేని కథా చిత్రం నుండి ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నారు.

వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి, ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

లిజ్నెస్, మరి విన్నారు కదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి పాటలు, చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

పల్లెంచు హరిణాలు మంత్రాలు చదివేనమ్మా. నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివేనమ్మా. పట్ట పుట్టేను.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 MHz పై ఈనాటి కథానిక కార్యక్రమంలో ఆహార దీక్ష కథ వింటారు. జగదాంబ ముక్కుకుంటూ మూలుక్కుంటూ లేచింది. కాళ్ళీడ్చుకుంటూ హాల్లోకి వచ్చింది. డ్రాయింగ్ రూమ్లో కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు సోఫాల్లో కూర్చుని ఉన్నారు. తన రాకను గుర్తించాలని, కావాలని షెల్ఫ్లో ఉన్న పేపర్ వెయిట్ని కింద పడేసింది. జగదాంబ అనుకున్నట్లుగానే నలుగురు పరుగునొచ్చారు. ఎందుకమ్మా ఇంత పొద్దున్న లేచావు? అసలే ఆరోగ్యం బాగలేదు, కాసేపు పడుకోకపోయావా? మంద్రస్థాయిలో మెల్లగా అన్నాడు మధుమోహన్. ఇప్పుడేం తొందరొచ్చిందని? లేచి ఏం చెయ్యాలి? మా పనులకు అడ్డుకాకపోతే హాయిగా పడుకోక, పై స్థాయిలో విసుగ్గా అంది విమల. ఎవరిది ఏ స్థాయి రాగం అయినా తనకంటూ ఓ స్థాయి ఉంది జగదాంబకు. హాస్పిటల్కు వెళ్దామా? నేను రాను. తల

అడ్డంగా ఊగిస్తూ ఖచ్చితంగా చెప్పింది జగదాంబ ఇలా అయితే ఎలా నానమ్మా, ఎన్ని రోజులు అలా గదిలో పడుంటావు? ఈరోజు హాస్పిటల్కు వెళ్లాల్సిందే. డాడీ అంతా కలిసి బలవంతంగా అయినా సరే నానమ్మను హాస్పిటల్కు తీసుకెళ్లాల్సిందే, ప్రేమతో నిండిన స్వరంతో అన్నాడు మురళి. నానమ్మ, నీతో చస్తున్నామే, హాస్పిటల్కంటే రానంటావు, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనియ్యు. పిజ్జా తింటూ దగ్గరికి వచ్చింది వల్లి. మనవరాలి వైపు యావగింపుగా చూసింది జగదాంబ. కావాలని పేపర్ వేట్ని లాగికొట్టావు గదే, మేం నిన్ను చూడాలనే కదా. ఇది మరీ బాగుందే, నా చేయి తగిలి పడింది, తడబడుతూ అంది జగదాంబ. ఆ, నీ చేయి ఇంకో మీటర్ సాగి పొడుగ్గా అయ్యి పేపర్ వేట్ను అందుకుంది. ఇదేమన్నా మాయమంత్రాల సినిమానా? వల్లి, నోరు ముసుకుని అవతలికి పో, నా జోలుకొచ్చావంటే ఊరుకోను. జాగ్రత్త. ఓ, మీ గొడవ మొదలైతే ఇక ఆగదు. ఈరోజు ఆదివారం, కాస్త ప్రాణానికి హాయిగా ఉంది. వల్లి, నువ్వు స్నానానికి వెళ్ళు. మురళి, నీ ఫ్రెండ్స్ని కలిసి వస్తానోగా, కలిసిరా. ఏమండి, మీరు షేవింగ్ చేసుకోండి, ఈలోగా నేను బ్రెడ్ని కాల్చి కొత్త రకం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. మమ్మీ, నాకైతే జామ్ కంపల్సరీ. జగదాంబకు వాంతి వచ్చినట్లయింది. బలవంతంగా ఆపుకోవాలని చూసింది, కానీ కంట్రోల్ చేసుకోలేకపోయింది. వా అంటూ పరిగెత్తుతున్నట్లుగా సింక్ దగ్గరికి క్షణాల్లో చేరింది. కాళ్ళీడ్చుకుంటూ తిరిగే నానమ్మ అలా పరిగెత్తేసరికి మురళి, వల్లి ఆశ్చర్యంగా చూశారు. మధుమోహన్, విమల ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఏంటండి, ఇప్పటికి 5 డాక్టర్ని మార్చాం, అన్ని టెస్టులు చేస్తారు, ఏమీ లేదంటారు. అసలు ఏమున్నట్లు? ఏం లేకపోతే ఆవిడ అలా ఎందుకుంది? అసలు కారణం ఏంటి? ఏంటి, నన్ను నిలదీస్తావు, నేనేం చెప్పను? అబ్బా, అది కాదండి, విషయం అంటూ తేలాలిగా, ఇలా ఎంతకాలం? అదే కదా నా బాధ. నీ ఒక్కదాని బాధే కాదు, అందరి బాధ అదే. ఏదో తిన్నానన్నట్లు 4 మెతుకులు తింటారు, ఆ గదిలో పడుకుంటారు. నాన్నగారు అమ్మను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు కదా, అమ్మ ఆ బాధలో ఉంటుంది. నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, కాస్త భోజన విషయంలో కూడా శ్రద్ధగా ఉండు. తప్పకుండా, కొత్త కొత్త వెరైటీస్ బాగానే చేస్తున్నానండి. మధుమోహన్ తండ్రి చనిపోయి 1 ఏడుడి మాసకాలైన తర్వాత ఉన్న 2 అమ్మి తల్లిని తన దగ్గరకు తెచ్చుకున్నాడు. వచ్చినప్పటి నుండి ఇదే తంతు. పొలం అమ్మే విషయంలో ఎలాంటి మనస్తాపాలు గాని గొడవలు గాని జరగలేదు, అంతా జగదాంబ ఇష్టప్రకారమే జరిగింది. కానీ ఇలా నీరసించిపోవటానికి కారణం ఏంటో తెలియక తలలు పట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నారు 4. మమ్మీ, ఈరోజు సండే, యా తినడానికి బయటికి వెళ్దామా అడిగాడు మురళి. ఎల్లుండి నీ బర్త్డే కదా, ఎలాగూ బయటికి వెళ్తాంగా. ఈరోజు మీకిష్టమైన బ్రెడ్స్ లేస్తూ వేపుడు మీల్ మేకర్తో హాల్లో పేపర్ చూస్తున్న జగదాంబకు కడుపులు దేవినట్లయింది. ఇంట్లో వద్దు మమ్మీ, బయటకు వెళ్దాం, గారాలిపోయింది వల్లి. ఎల్లుండి అన్నయ్య బర్త్డే కదా. అయితే ఏంటి, 2 బయట తినకూడదా? ప్లీజ్ మమ్మీ, మీ డాడీని అడుగుతాను, ఆయన ఒప్పుకుంటే ఓకే. ఒప్పుకుంటాడు, చచ్చినట్లు ఒప్పుకుంటాడు. 3 వైపులా పిశాచల్లా పీక్కు తింటుంటే ఒప్పుకోక చస్తాడా? తినండి, రోజు బయట తిళ్ళు తినండి, పాడు పిల్లలు పాడు అలవాట్లు, కసిగా అనుకుంది జగదాంబ. డాడీని అడుగు మమ్మీ, స్నానం చేసిరానివే, నీకన్నింటికి తొందరే. డాడీ నో అంటే మాత్రం మీరు గొడవ పెట్టకూడదు. కొత్తగా నేర్చుకున్న సూపు, వెరైటీగా ఉండే మంచూరియా కూడా చేస్తా. మరి రైస్? అడిగాడు మురళి. రైస్ వద్దు మమ్మీ, బోర్. అన్నం బోరా? ఎంత మాయదారి రుచులకు అలవాటు పడిపోయారు. పేపర్ ఓ పక్కకు తొలగించి వాళ్ళని చూడసాగింది జగదాంబ. మధుమోహన్తో 1/2 చర్చలు జరిగిన తర్వాత హోటల్లో తినడం అన్నది ఖాయమైంది. జగదాంబతో చేసిన చర్చలు మాత్రం ఫలించలేదు. పదమ్మా వెళ్దాం ప్లీజ్, ఎక్కడికి రానంటావు, ఏమి తినంటావు, ఎట్లా నీతో? అందరి వైపు ఓసారి కోపంగా చూసి పేపర్తో గదిలోకి వెళ్ళిపోయింది జగదాంబ. బొంతు కాకరకాయ గురించి టీవీలో చూపిస్తుంటే ఆసక్తిగా చూడసాగింది జగదాంబ. అదే సమయంలో విమలకు ఫోన్ వచ్చింది. విమల, వైటీవీలో జొన్న పేలలతో జ్యూస్ చూపిస్తున్నారు, చూడు. ఉంటాను, బాయ్. ఫోన్ కట్ అయింది. పరుగును వచ్చి జగదాంబ చేతిలోని రిమోట్ లాక్కుని ఛానల్ మార్చింది విమల. పేలలతో జ్యూసటా,

సాయంత్రం మీకోసం చేస్తాను. ఏంటి పేలాలతో జ్యూసా? ఇన్ని పేలాలు నోట్లో వేసుకుని బుక్కేదానికి మరీ అఘోరిస్తున్నాయి వంటకాలు. ఇదిగో కోడలా, ఇలాంటివి నా దాకా తేకండి, మీరే తాగండి, మీకు చాలా బలం. ఏది బలమో ఏది కాదో నాకు తెలుసులే, ఛానల్ మార్చు, బొంతు కాకరకాయ చూద్దాం. పెదప కాలం పెదప బుద్ధులు అన్నట్లుగా ఇప్పటి తిళ్ళు బుద్ధులకు తగ్గట్టుగానే ఉంటున్నాయి. వానగాయ అంటే నాలుక ఆవురవరు మందు, కొత్తగా వచ్చి చిన్న చిన్న పచ్చి చింతకాయల పచ్చడి ఎంత కమ్మగా రుచిగా ఉంటుంది. పోపు సరిగ్గా కుదరాలి కాని ఊరు ఊరంతా ఓ దగ్గరికి రాదు. దోసకాయ పచ్చడి ముక్కల్లో ఆవాలు నూరి కలిపితే ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్న జగదాంబ కోడలి వైపు చూసింది. పేలాల జ్యూస్ చేసే విధానాన్ని శ్రద్ధగా చూస్తోంది. విమలా, విమలా, అబ్బా జడుసుకున్నాను. ఏంటత్తయ్యా? కాఫీ పెట్టు, రెండోసారి మీరు తాగరుగా, ఇప్పుడు తాగుదామనుకుంటున్నాను, పెట్టు. జ్యూస్ కావాల్సినవి నోట్ చేసుకుంటున్నాను, ఒక్క నిమిషం ఆగండి, తర్వాత ఎలాగో యాడ్స్ వస్తాయి, అప్పుడు కల్పిస్తాను. తను చెప్పేది వినిపించుకోలేదన్న కోపం కొంత, అడగగాని కాఫీ కలపటం లేదన్న కోపం కొంత, ముఖ్యంగా బొంతు కాకరకాయ కూర చూడనివ్వలేదన్న కోపం ఇంకొంత. కలగా పులగంగా కలిసి గదిలోకి విసుగుసా వెళ్లేలా చేశాయి జగదాంబను. అత్తయ్యగారు, రేపు మా పెద్దమ్మ పెదనాన్న వస్తున్నారు. అవునా? నీరసంగ పొడుగునున్న జగదాంబ దిగ్గుని లేచి కూర్చుంది. 3 రోజులుంటారట. అవునా? జగదాంబ కళ్ళు మెరిశాయి. వాళ్ల రాకకు అత్తగారి కళ్ళు మెరవటానికి సంబంధం ఏమిటో అర్థంగాక అయోమయంలో పడింది విమల. ఎప్పుడూ లేనిది

ఇప్పుడేం చేస్తావులే, బయట నుండి తెప్పించరాదు. మేమున్న ఈ 3 రోజులు వంట పని పెట్టుకోకు, బయట ఏదో ఒకటి తినేద్దాం. మనం మాట్లాడుకోవడానికి సమయం కేటాయించుకుందాం. అలాగే పెద్దమ్మా. ముఖం వెలిగిపోగా ఆనందంగా అంది విమల. మాయరోగం, మాట్లాడుకుంటూ వంటలు చేసుకోవచ్చుగా. బయట తెళ్లకు మరిగి హోటళ్లకు ఎగబడుకుంటా చెత్తగా తయారయ్యారు. అయినా పెద్దవాళ్లు, వీళ్ళకేం పుట్టిందని కసిగా అనుకుంటూ దిక్కును లేచింది జగదాంబ. ఏంటత్తయ్యా అలా లేచారు? ఏం లేదు, కాళ్ళు ఇడ్చుకుంటూ గదిలోకి నడిచింది జగదాంబ. మీకేం కావాలి పెద్దమ్మా? నాకు దోశ, వడ, మీ పెదనాన్నకు ఉప్మా, పెసరదోశ. అంతా ఎవరికి ఇష్టం అయినవి వాళ్ళు చెప్పారు. పనిలో పని, లంచ్ కూడా ఏం కావాలనుకుంటే ఓ పని అయిపోతుందిగా. అలాగే పెద్దమ్మా. ఏమండి, రాసుకోండి. నేను రెడీ. నాకు 2 నాన్లు, పన్నీర్ బటర్ మసాలా, వెజ్ మంచూరియా అంది విమల పెద్దమ్మ. మీకు పెదనాన్న? నాకు 1 నాను. 1 అంటే 2 ముక్కలు వస్తాయిగా, పెద్దదొకటి చిన్నదొకటి, అది చాలు. పాలక్ పన్నీర్, టమాటో సూప్. మీకండి? నాకు ఏదైనా పర్వాలేదు. దద్దమ్మ అది ఎలా ఆడిస్తే అలా ఆడతాడు. కనీసం తినే విషయంలో కూడా తన ఇష్టాన్ని చెప్పుకోలేని దౌర్భాగ్యుడు. వాళ్ళ మాటలు గదిలోకి వినిపిస్తుంటే రోషంగా అనుకుంది జగదాంబ. నాకు బర్గర్ కావాలి, తినక చాలా రోజులైంది. అలాగే బేల్పూరి. అలాంటివి సాయంత్రం బయటకు వెళ్ళినప్పుడు తినొచ్చులే. ముందు లంచ్లోకి ఏం కావాలో చెప్పు. బిర్యానీ. ఇంకా అది ఆలోచించుకునేలాగా నువ్వు చెప్పరా మురళి. నీకేం కావాలి? మీరేది తింటే అదే నేను కూడా. ఎక్స్ట్రాగా గప్చిప్లు కావాలి. ఓకే ఓకే. జగదాంబ పిడికెళ్ళు కసితూ బిగుసుకున్నాయి. ఏమీ చేయలేని అసక్తురాలిలా అటూ ఇటూ దిక్కులు చూసింది. అత్తయ్య గారు, మీకోసం భోజనం తెప్పించాను. వద్దు, తినాలని లేదు. అదేంటి అత్తయ్య గారు, తినకపోతే ఎలా? మీకోసం ఓన్లీ వైట్ రైస్ తెప్పించాను. పప్పు, కూర, సాంబారు, పచ్చడి. వద్దన్నాగా. ఎటో చూస్తూ ముక్తసరిగా అంది జగదాంబ. ఆ మధ్య మా అన్నయ్య వదిన వచ్చినప్పుడు, మా తమ్ముడు మరిదరు వచ్చినప్పుడు కూడా ఇలాగే చేశారు. ఏదో అదా సరదా, వెరైటీ కోసం అలా బయటకు వెళ్తాం. మీకు కులం మతం అంటూ పట్టింపులు లేవాయే, ఇంకేంటి ఇబ్బంది? ఈసారి ఇంటికి తెప్పించానుగా. వాళ్ళేమన్నా అనుకుంటారు. రండి, రానన్ననా? శివమెత్తినట్లుగా అరిచింది జగదాంబ. గది బయటకు వచ్చింది విమల. ఏంటో ఈవిడ చాదస్తం, చేస్తున్నాననుకో పెద్దమ్మా. నా వంట నచ్చదు, నేను నచ్చను. మీరెంత ఫ్లెక్సిబుల్గా ఉంటారు. నా కర్మ, ఉన్నంతకాలం ఈవిడ్ని భరించక తప్పదు. ఎవరు ఉన్నంతకాలమే? పళ్ళన్నీ కనబడేలా ఇగిలిస్తూ అడిగాడు విమల పెదనన్న. ఇంకెవరు, ఆవిడ ఉన్నంతకాలం. నాకేమైంది, దుక్కులా ఉన్నాను. పళ్ళ బిగువన రోషంగా అంది విమల. ఊరుకోవే, ఆవిడ వింటుంది, గుసగుసగా అంది విమల పెద్దమ్మ. అంతా చేరి ఏదో బతిమాలగా బతిమాలగా 4 ముద్దలు తిన్నారనిపించింది జగదాంబ. 3 రోజులు 3 యుగాలైనట్లుగా అనిపించింది జగదాంబకి. వాళ్ళు వెళ్లిన 12వ రోజు ఏదో యాత్రకు వెళ్తున్నామంటూ 2 కార్లలో జగదాంబ బంధువులు వచ్చారు. జగదాంబ కొత్త ఉత్సాహంతో ఎదురెళ్ళింది. అక్కా బాగున్నావా, నిన్ను చూద్దామని వచ్చామే. పెద్దమ్మా నిన్ను చూసి ఎన్నాళ్ళైందో. వదిరిగారు, ఆరోగ్యం కులాసానా? అమ్మమ్మా ఎలా ఉన్నావే? ఇలాంటి పలకరింపులకు ముఖం వాచిపోయిన జగదాంబ ఉబ్బి తబ్బిబ్బైపోతూ అందరినీ పేరు పేరున యోగక్షేమాలు అడిగింది. ఎలా చూసుకుంటున్నారే కొడుకు కోడలు? ఏదో చూస్తున్నారులే, వాళ్ళ ఇష్టానికే మనం మొక్కాలి. చిన్న నోటికి పెద్ద కోతలొకటి. అదేంటే, ఏం చేస్తాం మరి, నా మహారాజు నన్ను వదిలిపెట్టిపోయాడుగా, వీళ్ల చేతుల్లో పడ్డాను. కోడలికి బాగా వంటొచ్చా? అసలే భోజనం అంటే నీకెంతో ఇష్టం. గడ్డ పెరుగు జున్ను చూస్తే చాలు, నువ్వే గుర్తుకొస్తావు. కళ్ళు ఒత్తుకుంది జగదాంబ. ఇంతకు వంట బాగా చేస్తుందా? ఏదో చేస్తుందిలే, తినాలి కాబట్టి తినడం అంతే. అత్తయ్య గారు, ఇప్పుడు ఏ రాగాలు వద్దులేమ్మా, కాస్త బద్ధకం వదిలించుకుని వంట చెయ్యి. ఎప్పుడో గాని వీళ్ళు రారు, అది వెళ్లేదారి కాబట్టి వచ్చారు. కోపంగా చూసింది విమల. గెలిచినట్లుగా తల పైకెత్తి గర్వంగా చిరునవ్వు నవ్వింది జగదాంబ. వాళ్ళంతా హోటల్లో తినే వచ్చారట, కేవలం మిమ్మల్ని చూసిపోదామని వచ్చారట. బయట నుండి స్వీటు కారా తెప్పించి టీ ఇవనా అని అడుగుదామని వచ్చాను.

0: డాక్టర్, ఇదే పరిస్థితి. తల్లి గురించి వివరించాడు మధుమోహన్. ముక్కు మీదకి జరిన కళ్ళజోడులోంచి జగదాంబని గుచ్చిగుచ్చి చూశాడు డాక్టర్ పరంతం. ఆవిడ చూపు మూత బిగించిన గాజు చీసా మీద నుంచి కదలకపోయేసరికి అతనికి అంతో ఇంతో అర్థమైనట్లు అనిపించింది. మీరు బయటకు వెళ్ళండి అంటూ మధుమోహన్ని బయటకు పంపి జగదాంబతో మాటల్లోకి దిగాడు డాక్టర్ పరంతం. ఏవేవో చాలానే అడిగాడు. అన్నింటికీ సమాధానం చెప్పింది. ఇవి అంటూ డబ్బా వైపు ఆశగా చూసింది. అరిసెలు, నా ఫేవరెట్, హాస్పిటల్కి కూడా తెచ్చుకుంటాను, తిందామని బయటకు తీశాను. మీరొచ్చారు, మీ జబ్బేమిటో నాకు అర్థమైందిరేండి. మన వయసు వాళ్లకు కామన్గా ఉండే జబ్బే ఇది అంటూ జగదాంబను అడుగుతూ ప్రిస్క్రిప్షన్ రాశాడు. నర్స్ చేత మధుమోహన్ని లోపలికి పిలిపించాడు. ఇదిగోండి, ఇవి వాడితే సరిపోతుంది అంటూ ప్రిస్క్రిప్షన్ చేతిలో పెట్టాడు. ప్రిస్క్రిప్షన్ చూసి గుడ్లు తేలేశాడు మధుమోహన్. డాక్టర్, ఎస్, ఆవిడకి కావలసింది అవే. అరిసెలు, బూరెలు, భక్ష్యాలు, పూర్ణాలు, బూందీ లడ్డు, కారం కారంగా కారపూస, దిబ్బరొట్టె, గారులు, అలసందలు వేసి తప్పాల చిక్కలు, బొంతు కాకరకాయ కూర, కాకరకాయ కారం, వంకాయ పూర్ణం, దోసకాయ పప్పు, పాలకూర పప్పు, గోంగూర, బచ్చలి కూర, చిక్కుకూర, రోటీ పచ్చళ్ళు, ఇంకా స్పెషల్గా పచ్చి చింతకాయ పచ్చడి, దోసకాయ ముక్కల పచ్చడి. అమ్మా, నిర్ఘాంతపోయి తల్లి వైపు చూశాడు మధుమోహన్. నేను చేస్తూనే ఉన్నానండి. ప్రిస్క్రిప్షన్ చూసి కళ్ళు తేలేసింది విమల. ఏదో చేయడం వేరు, రుచిగా చేయడం వేరు. మోడ్రన్ వంటకాలతో నీ తడక బాగానే చూపించావు. అమ్మకవి రుచించలేదు, పాపం అభిమానం ఎక్కువ. ఇవి చేసి పెట్టండి అని నోరు తెరిచి అడగలేకపోయింది. అయినా ఎలా అడగగలదు, తన వంటల సామ్రాజ్యానికి తానే మహారాణి. ఏ రోజు చేయి చాచి అడగని మనిషి. ఓ గంట ఆలస్యం అయితేనే ఆకలికి ఉండలేం. అలాంటిది అమ్మ ఆకలిమంటుతో ఇన్నాళ్ళు. దుఃఖం రాబోతుంటే ఆపుకున్నాడు మధుమోహన్. విచిత్రంగా చూసింది విమల భర్త వైపు. మన పెళ్ళైన కొత్తలో మాలతీ చందూర్ వంటల పుస్తకం కొన్నావుగా, ఇక దాన్ని తీసి కుస్తీ పట్టు. చూసావుగా ప్రిస్క్రిప్షన్, దాన్ని ఫాలోక. అలాగే హాస్పిటల్ ఫీజుల ఖర్చులు, టెస్టుల ఖర్చులతో పోలిస్తే ఇది చాలా తక్కువ కూడా. ఎటో చూస్తూ గొనుక్కున్నట్లుగా అంది. మార్కెట్కు వెళ్ళొస్తాను. అలాగే. డైనింగ్ టేబుల్ మీద రకరకాల పదార్థాలతో డిష్లు నిండి ఉన్నాయి. మురళి, వల్లి వాటిని చూసి ముఖం చిట్లించారు. ఈరోజు మా మ్యారేజ్ డే, బయటకు వెళ్దాం అన్నారుగా మమ్మీ. వెరైటీగా ఉంటుందని డాడీ ఇలా చేయమన్నారు. అవునా? ఏడుపు ముఖంతో కుర్చీల్లో కూర్చున్నారు వల్లి, మురళి. ఆగు విమల, వాళ్లకు నేను కలిపి పెడతాను అంటూ చిన్న బేసిన్లు వేడివేడి అన్నం వేసి, బొద్దపప్పు, చింతకాయ పచ్చడి, కూరలు వేసి, బాగా ఇంత నెయ్యి వేసి కలిపి మూడు వాయిల వాళ్ళకు తినిపించింది జగదాంబ. గుటుకు గుటుక్కుమంటూ మింగారు వాళ్ళు. విమలకి, మధుమోహన్కి నోట్లో నీళ్లురాయి. టేబుల్ మీద వద్దంటూ కింద కూర్చుని లొట్టలు వేస్తూ మొదటిసారిగా తృప్తిగా భోజనం చేసింది జగదాంబ. ఈరోజు హోటల్ మారుద్దామా? కొత్త హోటల్ సింధులో తిందాం. వద్దు మమ్మీ, జగదాంబ హోటల్లో తిందాం. ఏంటి? నానమ్మ హోటల్. నానమ్మ చెబుతుంటే నువ్వు వచ్చేయి, అవే మాకు చాలా బాగున్నాయి. నానమ్మ దగ్గర అన్ని ఐటమ్స్ బాగా నేర్చుకో, వెరైటీగా తిందాం అంటున్న పిల్లల్ని ఆశ్చర్యపోతూ చూసింది విమల. మధుమోహన్ తల్లివైపు ఆపేక్షగా, కృతజ్ఞతగా చూశాడు. ఎందుకంటే అతనికి జిహ్వ చచ్చిపోయి చాలా కాలమైంది మరి. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్పై కథానిక కార్యక్రమంలో ఆహార దీక్ష కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది బండెడి విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: మీకు తెలుసా, భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
2: లఖపతి దీదీ బనానే కా ఈ అభియాన్ ఆనే వాలి పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
1: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
3: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య

0: దేశంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. డ్రగ్స్ నిర్మూలన కోసం యువత ముందుండాలని, మత్తు పదార్థాలపై పోరాటం మనతోనే ప్రారంభం కావాలని సిఐ మురళీకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో తాడిమళ్లవారి కాంప్లెక్స్ ఆవరణలో మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాబోయే వారం రోజుల్లో అన్ని ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ తరగతులు ప్రారంభమవుతాయని రాష్ట్ర ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. మహాదేవపట్నం ఉన్నత పాఠశాలలో ఆధునిక సౌకర్యాలతో కూడిన కంప్యూటర్ ల్యాబ్ను మంగళవారం ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కంప్యూటర్ విద్య అందరికీ అవసరమని అన్నారు. విద్యామంత్రి నారా లోకేష్ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు భీమవరంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలతో చర్చించి అక్కడ అధ్యాపకులు, ఎంటెక్ విద్యార్థులతో ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ తరగతులపై శిక్షణ ఇచ్చేందుకు డీఈఓ నారాయణతో కలిసి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు భీమవరం మండలం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జూలై 11 జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని భీమవరం జిల్లా 3 అదనపు న్యాయమూర్తి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి బి లక్ష్మీనారాయణ తెలిపారు. సివిల్ కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్, ప్రామిసరీ నోటు బాకీ, మోటారు ప్రమాద బీమా, భార్యాభర్తల తగాదాలు, మనోవర్తి, గృహహింస, చెక్కు బాకీ కేసులు రాజీ చేసుకోవచ్చని అన్నారు. ప్రజలందరి భాగస్వామ్యంతో స్వచ్ఛాంధ్ర సాధ్యమవుతుందని పలువురు ప్రతినిధులు అన్నారు. మంగళవారం భీమవరం బస్టాండ్ సమీపంలో ఉన్న దాసాంజనేయ స్వామి ఆలయ పరిసర ప్రాంతాలలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా రహదారులు శుభ్రం చేసి మాట్లాడారు. ఈవోలు జి సీతారామరాజు, టి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దంతాలు బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ దంతాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సమితి అధ్యక్షుడు కాగిత వీర మహంకాళిరావు అన్నారు. మంగళవారం బ్యాంక్ కాలనీలో ఉన్న శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో విష్ణు దంత వైద్య కళాశాల వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత దంత వైద్య శిబిరం ప్రారంభించి మాట్లాడారు. సమితి ప్రతినిధులు సంతం సత్యనారాయణమూర్తి, బండి సురేష్ కుమార్, రామాయణం రమేష్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెవెన్యూ క్లినిక్ల ద్వారా సమస్యలకు సత్వర పరిష్కారం దొరుకుతుందని కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు వాటి ద్వారా 469 దరఖాస్తులు పరిష్కరించినట్లు వెల్లడించారు. భూ సమస్యలపై అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి భవిష్యత్తులో అలాంటి సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యా విధానంలో మార్పులు తీసుకువస్తే మంచి ఫలితాలు సాధించిన ప్రభుత్వం ఇప్పుడు పాఠశాల భవనాలకు మహర్దశ తీసుకురానుంది. మనబడి మన భవిష్యత్ కింద ప్రణాళిక సిద్ధం చేసింది. దానికి సంబంధించిన నిధులను రాష్ట్రానికి 929 కోట్లు కేటాయించారు. జిల్లాలో చేయవలసిన పనులు బట్టి ఎంత మేరకు అవసరం అవుతాయో నిర్ణయించాల్సి ఉంది. వారం రోజుల్లో జిల్లాలో సెకండ్ ఫేజ్లో పెండింగ్లో అభివృద్ధి పనులు జరిగిన 750 పాఠశాల భవనాల్లో పెండింగ్ ఉన్న వివరాలు సేకరించి పాఠశాలలకు ఎంత నిధులు కావలసి ఉందనేది అధికారులు నిర్ణయించనున్నారు. దాన్ని బట్టి జిల్లాకు ఎన్ని నిధులు అవసరం అన్నది తేలనుంది. గ్యాస్ ఇబ్బందులు వెంటాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులకు అందించే భోజనం, పౌష్టికాహారం విషయంలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు జిల్లాలోని 1,626 అంగన్వాడీలకు త్వరలో ఇండక్షన్ స్టవ్లు అందించనున్నారు. ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా గ్యాస్ ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా వీటిని అందిస్తుంది. గతంలో పట్టణ పరిధిలోని అంగన్వాడీలకు అందించారు. ఇండక్షన్ స్టవ్తో పాటు దానిపై వంటలు చేసుకునేందుకు అవసరమైన వంట సామగ్రిని కలిపి అందిస్తారు. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా 11,400 అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేయనున్న క్రమంలో జిల్లాకు వీటిని కేటాయించారు. సార్వా సాగుకు సమాయత్తం అవుతున్న తరుణంలో నీటి కోసం రైతులు ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు. జూన్ నెల వచ్చిందంటే కాలువలకు నీరు వదలడం, ఋతుపవనాలు రాకతో సార్వా సాగుకు రైతులు ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. జూన్ 1 కాలువలకు నీరు వదిలారు. ఇంకా పాత వయ్యేరు కాలువ శివారు ప్రాంతాలకు నీరు చేరలేదు. మోటార్ల ద్వారా 1 నీరు పెట్టుకుని దుక్కిదున్నారు. ప్రస్తుతం మోటార్లకు నీరు అందని స్థితి నెలకొంది. నర్సాపురం నుంచి తమిళనాడులోని చుటికోరన్ కొత్త రైలు ప్రతిపాదించారు. తెంగల్పట్టు, తంజావూర్, చిదంబరం, తిరుచనాపల్లి మధుర మీదుగా చుటికోరన్ వెళ్లే విధంగా ఈ రైలు షెడ్యూల్ను ప్రతిపాదించారు. రైల్వే జోన్ మారడంతో ఈ కొత్త రైలు ప్రతిపాదన పెండింగ్లో పడినట్లు సమాచారం. గత

0: నెల వరకు జిల్లాలోని అన్ని రైల్వే స్టేషన్లు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొనసాగాయి. ఈ నెల ఆరంభం నుంచి జోన్ పరిధి మారింది. విశాఖ కేంద్రంగా సౌత్ జోన్ రైల్వే పరిధిలోకి వెళ్లాయి. దీంతో పరిపాలనంతా విశాఖ కేంద్రంగా నడుస్తోంది. ఈ కారణంగా గత జోన్లో ప్రతిపాదించిన కొత్త రైలు పనులకు కొత్త జోన్ అనుమతించాల్సి ఉంటుంది. రైతులు అధిక ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని ఏడీఏ రాఘవేంద్ర అన్నారు. ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని వాసవి పెనుగొండ మండలంలోని వడలి గ్రామంలో నిర్వహించారు. సార్వాలో సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సహదేవరెడ్డి వేస్ట్ డికంపోజర్ తయారు చేసుకునే విధానం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలిపారు. ఏవో స్పందన మాట్లాడుతూ యూరియా డీఏపీ పంపిణీ ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా అందిస్తున్నామని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
4: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
5: పన్నెండేళ్లు
4: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
6: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను నిర్మించాం.
3: జబ్ ఏక్ పరివార్ కో అప్నా ఘర్ మిల్తా తో ఉస్కా ఆత్మ సమ్మాన్ బఢ్ జాతా వో అప్నా వర్తమాన్ సుధారనే కే సాథ్ హీ బెహతర్ భవిష్య కే బారే మే సోచనే లగ్తా.
2: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
0: హై లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. మలయాళి మట్టిలో పుట్టి కన్నడ కస్తూరిగా మెరిసి తెలుగు వెండితెరపై తన నిండైన రూపంతో, అంతకు మించిన అభినయంతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన స్వరూపం, పక్కింటి అమ్మాయి లాంటి రూపంతోనే పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వగల నటనల సిరిమల్లి. వెండితెరపై కొందరు నటీమణులు కేవలం అందంతో ఆకట్టుకుంటే మరికొందరు తమ కళ్లతోనే అభినయాన్ని పలికిస్తారు. అలాంటి ఒక అరుదైన నటి దక్షిణ భారత సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న మన సింధు మీనన్ సినీ అంతరంగ ప్రయాణం ఈనాటి మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో. కర్ణాటకలోని బెంగళూరులో జన్మించిన సింధు మీనన్ ఒక మలయాళి కుటుంబం నుండి వచ్చింది. ఆమె సినీ ప్రస్థానం చాలా చిన్న వయసులోనే ప్రారంభమైంది. భరతనాట్యం నేర్చుకున్న ఆమెలోని కళాకారుణ్ణి గుర్తించి కన్నడ సినీ ఇండస్ట్రీ ఆమెకు చిన్నప్పుడే ఆహ్వానం పలికింది. 1994లో రష్మి అనే కన్నడ సినిమాతో బాలనటిగా వెండితెరకు పరిచయమైన ఆమె ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రేమ ప్రేమ ప్రేమ అనే సినిమాతో కథానాయికగా మారి తన అందచందాలతో కన్నడ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఇక తర్వాత తన మాతృభాష అయిన మలయాళంలో కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి అగ్రనాయకుల్లో ఒకరిగా ఎదిగారు. ఇక తెలుగులో సింధు మీనన్ గారి పేరు చెప్పగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చే చిత్రం క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారి చందమామ. మరి సినిమాలో మహాలక్ష్మిగా ఆమె పలికించిన నటన అద్భుతం. అచ్చమైన పల్లెటూరి పద్ధతులు, కట్టుబాట్లు ఉన్న ఒక మర్యాద గల అమ్మాయిగా, కాజల్ అగర్వాల్కి చెల్లిగా ఆమె చేసిన నటన తెలుగు ప్రేక్షకులను కట్టేసింది. ముఖ్యంగా ఆ సినిమా క్లైమాక్స్ లో తన తండ్రి గౌరవం కోసం ఆమె పడే ఆరాటం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
2: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: ఇక అంతకుముందే శ్రీహరి గారి సరసన భద్రాచలం సినిమాలో ఒక పవర్ఫుల్ రోల్తో తెలుగు వారికి దగ్గరయ్యారు సింధుమీనన్. మరి ఆ సినిమాలో భార్యగా ఆమె చూపించిన కుందతనం, భర్త ఎదుగుదల కోసం ఆమె పడే తపన అంజలి గారి లాంటి సీనియర్ నటీమణులను గుర్తు చేస్తాయి. అలానే శంకర్ గారి వైశాలి చిత్రంలో ఒక నిగూఢమైన రహస్యాన్ని మోసే పాత్రలో ఆమె చూపించిన వేరియేషన్స్ ప్రేక్షకులను థ్రిల్కి గురిచేశాయి. ఇక సింధు మీనన్ గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మరి మీరన్నట్లు ఆమె చేసిన సినిమాలు సంఖ్యాపరంగా తక్కువే కావచ్చు, కానీ ఆ చేసిన ప్రతి సినిమాలోనూ ఆమె చూపించిన క్యారెక్టర్ వేరియేషన్స్ చూస్తే ఒక నటిగా ఆమె రేంజ్ ఏంటో మనకు అర్థమవుతుంది. గ్లామర్ పాత్రల కోసం కరువైపోతున్న రోజుల్లో కేవలం నటనను, తన ముఖ కవళికలను నమ్ముకుని ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన ముద్ర వేశారు సింధు మీనన్. అసలు ఆమె హావభావాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె కళ్ళు చాలా పెద్దవిగా, ఎంతో ఎక్స్ప్రెసివ్గా ఉంటాయి. మరి డైలాగ్ లేకపోయినా కేవలం ఆ కళ్ళ కదలికలతోనే గుండెలోని బాధను, పెదవుల అంచున ఉండే చిరునవ్వును, మనసులోని భయాన్ని పక్కాగా పలికించగలరు. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయడం ఆమెకున్న దైవదత్తమైన వరం. ఇక భద్రాచలం సినిమాలో శ్రీహరి గారి లాంటి పవర్ఫుల్ మాస్ హీరో ప్రక్కన పల్లెటూరితనం ఉట్టిపడి భర్త ఆశయాల కోసం నిలబడి ఒక హుందాతనమైన భార్యగా అద్భుతమైన నటన కనపరిచారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన సుబ్బు చిత్రంలో ఒక మోడ్రన్ అండ్ యూత్ఫుల్ కాలేజ్ గర్ల్గా గ్లామర్ షేడ్స్లోనూ అలరించారు. ఇక వన్ ఆఫ్ ది బెస్ట్ కాల్డ్ హారర్ థ్రిల్లర్ అయిన వైశాలి చిత్రంలో ఆమె చేసిన పాత్రను ఎవరు మాత్రం మర్చిపోగలరు? ఒక అభాగ్యురాలైన గృహహింసకు గురై అనుమానాస్పద స్థితిలో మరణించే భార్యగా ఆ సినిమాలో ఆమె పలికించిన భయం, ఆ వేదన థియేటర్లలో ప్రేక్షకులకు వెన్నులు వణుకు పుట్టించాయి. మరి ఆ పాత్రకు సింధు మీనన్ గారు కాకుండా మరెవరూ అంతగా న్యాయం చేయలేరేమో అనింతగా అందరూ జీవించారు.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622345.
3: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
4: అనుసంధాన్ సే ఆత్మనిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
3: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ఒక పక్క వైశాలి లాంటి ఇంటెన్స్ క్యారెక్టర్, మరోపక్క చందమామలోని నిండైన మహాలక్ష్మి పాత్ర. ఒకే నటి ఇంతటి విభిన్నమైన పాత్రలను అంతే అలవోకగా ఎలా చేయగలిగింది అని ఇండస్ట్రీ వర్గాలు సైతం ముక్కును వేలేసుకున్నాయి. మరి దర్శకుడు కృష్ణవంశీ గారు ఎంతో పట్టుపెట్టి ఆమెను ఆ పాత్ర కోసం ఎంచుకోవడానికి కారణం ఎంతటి బరువైన ఎమోషన్ అయినా చాలా కూల్గా, క్లాసిక్గా పండించగల ఆమె నటనే. అందుకే అంటారు వెండి తెరపై ఎంతకాలం ఉన్నాం, ఎన్ని 100 సినిమాలు చేశాం అనేది ముఖ్యం కాదు. మనం చేసిన కొన్ని పాత్రలైనా ప్రేక్షకుల గుండెల్లో ఎంత బలంగా నాటుకున్నాయి అనేదే ముఖ్యం. మరి ఆ విషయంలో సింధు మీనన్ గారు 100కు 100 మార్కులు సాధించారు. మరి తక్కువ సినిమాలే అయినా ప్రతి పాత్రలోనూ తన నటనలోని నవరసాలను, వేరియేషన్స్ను చూపిస్తూ తెలుగు సినిమా క్లాసిక్ హీరోయిన్ల జాబితాలో తనకంటూ ఒక చెరగని స్థానాన్ని లెక్కించుకున్నారు మన సింధు మీనన్. సింధు మీనన్ కేవలం నటి మాత్రమే కాదు, ఆమె ఒక అద్భుతమైన వ్యాఖ్యాత కూడా. మలయాళ టెలివిజన్ రంగంలో కూడా ఆమె ఎన్నో పాపులర్ షోలను హోస్ట్ చేశారు. తన కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే లండన్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రభుని వివాహం చేసుకుని గృహిణిగా తన కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మరి ప్రస్తుతం ఆమె తన 2 పిల్లలతో కలిసి లండన్లో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక సింధు మీనన్ గురించి మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న వెండి తెర పాత్రలు ఒకెత్తైతే అసలు ఎవరికీ పెద్దగా తెలియని ఆమెలోని సరికొత్త నైపుణ్యాలు మరియు ఇతర భాషల్లో ఆమె సృష్టించిన సంచలనాలు మరో ఎత్తు. మరి చాలా మందికి సింధు మీనన్ కేవలం హీరోయిన్ గానే తెలుసు, కానీ ఆమె అద్భుతమైన క్లాసికల్ డాన్సర్ అన్న విషయం తెలీదు. మరి చిన్నతనం నుండి భరతనాట్యంలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకున్న ఆమె తన నటనలో అంతటి అద్భుతమైన ఐ మూమెంట్స్ పలికించడానికి ఆ నృత్య సాధన కారణం. అందుకే ఏ సీన్లోనైనా డైలాగ్స్ చెప్పేటప్పుడు ఆమె కళ్ళల్లో ఆ క్లాసికల్ బ్యూటీ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆమె సినిమా రంగానికి పరిమితం కాలేదు. మలయాళ టెలివిజన్ పరిశ్రమలో ఆమె ఒక స్టార్ యాంకర్ అండ్ హోస్ట్గా ఒక వెలుగు వెలిగారు. ముఖ్యంగా సూర్య టీవీ, ఏషియో నెట్ వంటి టాప్ ఛానల్స్లో ఆమె చేసిన పాపులర్ రియాలిటీ షోలు, యూత్ఫుల్ గేమ్ షోలు అప్పట్లో కేరళలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మరి సినిమాల్లో ఎంత పద్ధతిగా సైలెంట్గా కనిపించే సింధు మీనన్ స్టేజ్ పైకి వచ్చేసరికి తన మాటకారితనంతో ఎంతో చమత్కారంగా మాట్లాడుతూ బుల్లితెర ప్రేక్షకులను కూడా కట్టిపడేశారు. ఒక నటిగా, యాంకర్గా,

0: అనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100191193.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: ఇక ఇతర భాషల్లో ఆమె చేసిన ప్రయోగాల విషయానికి వస్తే, కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ గారు, దర్శన్ గారు లాంటి టాప్ స్టార్స్ సరసన నటించి కమర్షియల్ సక్సెస్ అందుకున్న సింధు మీనన్, అటు తమిళంలో లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ సుచేతన ఫిల్మ్స్ బ్యానర్లు, ఇటు మలయాళంలో విలక్షణ నటుడు దిలీప్ సరసన, మిస్టర్ బట్లర్ వంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రాల్లో నటించారు. మన తెలుగు వాళ్ళు ఆమెనెప్పుడూ కాస్త సీరియస్ లేదా సెంటిమెంట్ పాత్రల్లోనే చూశారు, కానీ మలయాళంలో ఆమె చేసిన కామెడీ టైమింగ్ చూస్తే ముక్కుని వేలేసుకోవాల్సిందే. అలానే ఆమె భాషల పరంగా ఉన్న పట్టు కూడా సామాన్యమైంది కాదు. ఒక మలయాళీ కుటుంబంలో పుట్టి బెంగళూరులో పెరగడం వల్ల కన్నడ నేర్చుకుని ఆ తర్వాత టాలీవుడ్, కోలీవుడ్లలో నటిస్తూ తెలుగు, తమిళ భాషలను కూడా సొంతంగా నేర్చుకుని తన క్యారెక్టర్స్ యొక్క ఆత్మను పట్టుకోగలిగారు. మరి ప్రస్తుతం గ్లామర్ ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా లండన్ మహానగరంలో ఒక సాధారణ గృహిణిగా తన భర్త ప్రభు మరియు ఇద్దరు పిల్లలతో కలిసి ఎంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నప్పటికీ, ఆమె చేసిన ఆ కొన్ని వైవిధ్యమైన ప్రయోగాలు, ఆ బుల్లితెర మ్యాజిక్ ఇప్పటికీ కూడా సౌత్ ఇండియన్ మీడియా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతాయి. వెండి తెరపై నటన, బుల్లి తెరపై యాంకరింగ్, స్టేజ్ పైన నృత్యం, ఇలా ఏ రంగంలో అడుగుపెట్టినా అక్కడ తనకంటూ ఒక కొత్త వైబ్ని క్రియేట్ చేసిన మల్టీ టాలెంటెడ్ క్వీన్ మన సింధు మీనన్. ఆమె ఇండస్ట్రీలో వరుసగా 100 సినిమాలు చేయకపోయినా చేసిన ఆ కొన్ని పాత్రలు ఇప్పటికీ తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. ముఖ్యంగా ఆ నిండైన కళ్ళు, ఆ పవిత్రమైన చిరునవ్వు సింధు మీనన్ గారి ట్రేడ్ మార్క్. మరి తన నటనతో దక్షిణాది సినీ చరిత్రలో ఒక మధురమైన జ్ఞాపకాన్ని మిగిల్చిన మన సింధు మీనన్కి మన సిల్వర్ స్క్రీన్ తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ తిరిగి రేపు ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో బయట కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
3: Both our love went together. Chanda, mama, chanda.

0: Hey, baby!
1: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వలా గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
2: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: FM 90.4. శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. మనిషి జీవనం ఈ రోజుల్లో టెన్షన్ గా తయారైంది. అన్నింటికీ టెన్షన్లే. ఆ టెన్షన్లు పోగొట్టుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు, ప్రశాంతంగా ఉండడం కోసం కొంతమంది యోగా చేస్తూ ఉంటారు. మంచి సంగీతం కూడా మనలో టెన్షన్ ని తగ్గిస్తుందని ఎంతో మంది నిపుణులు చెప్పారు. మరి ఇలాంటి ఎన్నో రకాల సాధనాలు ఉన్నాయి. వీటిలో ఒక మంచి మార్గం వీణలకు విందైన అలనాటి పాటలు వినడం. ఇలా వినడం ద్వారా మనసుకు హాయిని కలిగిస్తూ ఉంటాయి. అలా ఉల్లాసాన్ని కలిగించే పాటలు వినాలంటే రేడియో విష్ణు 90.4 ప్రసారం చేసే ఆణిముత్యాలు కార్యక్రమాన్ని విని ఆనందించండి.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8866558773.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
3: స్మార్ట్ క్లాస్ రూమ్, ల్యాబ్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9119193.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణ జయప్రద ప్రధాన పాత్రదారులుగా 1981లో విడుదలైన చిత్రం ఊరికి మొనగాడు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన అందాల జవ్వని మందార పువ్వని పాట వింటారు. గీతరచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

చక్రవర్తి స్వరపరిచిన బాలు సుశీల పాడిన అందాల జవ్వని పాట విన్నారు కదా. తర్వాత పాట శోభన్ బాబు, జయసుధా, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో 1981లో విడుదలైన చిత్రం ఇల్లాలు. తాతినేని రామారావు దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలోంచి కేజే యేసుదాస్, ఎస్పి శైలజ గానం చేసిన ఓ బాటసారి ఇది జీవిత రహదారి పాట వింటారు. గీత రచన ఆత్రేయ, సంగీతం చక్రవర్తి.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, విశ్వ కేలియ తయార్.
1: చిగుళ్ళ సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ళ వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ళ నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ళ రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ళ వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్, కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్. పేపరు

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఇల్లాల చిత్రం నుంచి కేజే జేసుదాస్, ఎస్పి శైలజ గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట దర్శకత్వం బాలయ్య, తారాగణం చిరంజీవి, కవిత సుధాకర్, మాధవి. చిత్రం విడుదలైన సంవత్సరం 1981. ఏ సినిమా అనుకుంటున్నారా? అదే, ఊరికిచ్చిన మాట. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన సి నారాయణ రెడ్డి గీతం వింటారు. ఎంఎస్ విశ్వనాథన్ స్వరపరిచిన చూపుల్లో చుట్టేసి మాటల్లో పట్టేసి పాట మీ అందరి కోసం. మరి విందామా?

గజదొంగ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట కె బాపయ్య దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, సుజాత, శ్రీదేవి ప్రముఖ తారాగణంగా నటించిన గురు శిష్యులు చిత్రం నుంచి అపురూప రూపసి నీవు పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ గీత రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
3: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకి గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నామిరం, భీమవరం.
1: ఫోన్ 0881622354.
4: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ GDPకి దాదాపు 3 రెట్లు.
5: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
4: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: గురు శిష్యుడు చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఈనాటి ఆణిముతలు కార్యక్రమంలో చివరిగా గువ్వల జంట చిత్రం నుంచి పి సుశీల గానం చేసిన పులకింత పూసిందమ్మో పాట వింటారు. గీతరచన వేటూరి, సంగీతం జేవి రాఘవులు. ఈ చిత్రంలో కృష్ణంరాజు, జయసుధ జంటగా నటించగా కె వాసు దర్శకత్వం వహించారు. మరి పాట వినండి.

0: గువ్వల జంటి చిత్రం నుంచి పి సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఆణిముత్యాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: विष्णु एफएम 90.4।
1: హలో లిస్నర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు మహిళ. మరి ఈ రోజు మహిళ కార్యక్రమంలో మనం మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం ఎందుకు, ఆ విషయాలేంటో చూసేద్దాం. ఓ 10 ఏళ్ల క్రితం పెళ్లి కూతురి జడ అలంకరణలో మల్లెలు, గులాబీలు, లిల్లీలు వంటి సుగంధ పుష్పాలు మాత్రమే కనిపించేవి. ఆ తర్వాత చామంతులు, కార్నేషన్లు, ఆర్కిడ్లు చొచ్చుకొచ్చాయి. ఇప్పుడు ఎక్కడ చూడండి, పెళ్లి కూతుర్ని చేసినప్పుడో, మంగళ స్నానం చేయించేటప్పుడో అమ్మాయి జడలోనో సిగలోనో తెలుపు రంగు గడ్డి పూల గుత్తులు కనిపిస్తుంటాయి. ఇంతకీ ఏమిటివి, ఎక్కడివి, నిజంగానే గడ్డి పూలేనా అన్న విషయాలేంటో చూసేద్దాం. 4 చినుకులు పడగానే నేలలోంచి పైకి లేచిన పచ్చని తివాచి మీద మంచు పూలను ఆరబోసినట్లుగా మెరుస్తుంటాయి గడ్డిపూలు. వాటిని చూసి పరవశిస్తామే గాని తలలో తురుముకోవాలనుకో. కాని ఎవరు మాత్రం ఊహించగలరు, ఏదో ఒక రోజున కొండల్లో, కోనల్లో, రోడ్డు పక్కన స్నిగ్ధ సోయగంతో మెరిసే ఆ గడ్డిపూలకి మార్కెట్లో బోలెడు డిమాండ్ రావచ్చు.

అమ్మాయిల జడలో సిగలో ఆపులే అందంగా విరియను వచ్చు. అవును మరి, నేడు పెళ్లిళ్లలో అమ్మాయిల తలలో గుత్తులుగా కనిపించే పూలను చూస్తే ఎవరికైనా ఇలానే అనిపించడం సహజం. వాటి పేరే బేబీస్ బ్రెత్. దూరం నుంచి చూస్తే గడ్డి పూల మాదిరిగా కనిపిస్తాయి. అసలు ఏమిటి బేబీస్ అన్న విషయాలేంటో చూసేద్దాం. 4 ఏళ్ల కిందట ఈ పూలతో అంతో ఇంతో పరిచయం ఉన్న వాళ్లెవ్వరూ కూడా మున్ముందు ఇవి భారతీయ పెళ్లి అలంకరణలోనూ అందంగా విరుస్తాయని ఊహించి ఉండరు. ఎందుకంటే ఐరోపా, అమెరికా దేశాల్లో ఎక్కువగా పెరిగే కార్నేషన్ జాతుల్ని పోలిన పుష్పాలివి. ఆకు కనిపించకుండా కొమ్మలు రెమ్మలుగా విరిసే ఈ పూలను అందం కోసం ఉద్యానవనాల్లో పెంచుతుంటారక్కడ. తెలుపుతో పాటు లేత గులాబీ, ఎరుపు రంగుల్లోనూ పుష్పిస్తాయివి. దాంతో అక్కడి వేడుకల్లోనూ బొకేల అలంకరణలోనూ తరచూ కనిపిస్తుంటాయి చిట్టిపూలు. క్రమంగా పెళ్లి వేడుకల్లో వేసుకునే హెయిర్ స్టైల్స్ లో ఇతర కార్నేషన్స్ తో కలిపి వీటిని అలంకరించడం మొదలైంది. ఆ పూలగాలి మన వాళ్లకి చేరినట్లయింది. దాంతో ఇప్పుడు ఉత్తరాది దక్షిణాది అన్న తేడా లేకుండా అందరి పెళ్లి వేడుకల్లో ఈ పూలే కనిపిస్తున్నాయి. మెహందీ, సంగీత్, హల్దీ, పెళ్లి కూతురు, ఇలా ఒక్కో వేడుకకి ఒక్కోలా తయారయ్యే పెళ్లి కూతుళ్ల హెయిర్ స్టైల్స్ లో భాగంగా ఈ పూలని అలంకరించడం పెరిగింది. ఆకుపచ్చ దారానికి చిట్టి ముత్యాల్ని గుచ్చినట్లుగా తెలుపు ఆకుపచ్చ రంగుల కలయికతో కనిపించే ఈ బేబీస్ బ్రెత్ పూలు మల్లెలు, ఆర్కిడ్లు, గులాబీలు ఇలా అన్నింటిలో ఇమిడిపోతాయి. పైగా బరువు కూడా ఉండవండి. దాంతో జడతో పాటు విరబోసిన జుట్టులోనూ ఈ పూలను పెడుతున్నారు. ముఖ్యంగా పొట్టి జడలో అక్కడక్కడా ఈ రెమ్మల్ని గుచ్చితే ఆ లుక్కే వేరు అంటారు హెయిర్ స్టైలిష్లు. పొడుగు జడలకు పెట్టే వేణీల్లోనూ బేబీస్ బ్రెత్ అందాలు చిందిస్తున్నాయి. ముడుల్ని ఈ పూరెమ్మలు చుట్టేస్తున్నాయి. ముడి చుట్టు లేదా ముడి మొత్తంగా పెట్టినా ఆ సోయగాన్ని చూసి తీరాల్సిందే. పైగా వీటికి రంగులద్ది చీరలకి మ్యాచింగ్ గాను పెట్టేసుకుంటున్నారు కొందరు. హల్దీ వేడుక కోసం చేతులకి పెట్టుకునే జ్యువెలరీలోనూ ఈ పూలముచ్చటే. ఈ పూలమాలల్నే వరమాలలుగాను వేసుకుంటున్నారు. ఇక వేదిక నుంచి ఫోటోబూత్ అలంకరణ వరకు ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ చిట్టిపూల సందడే. ఇంట్లో అలంకరించుకునే వేజ్ లోనూ ఈ బేబీస్ ఫ్లవర్స్ పలకరిస్తున్నాయి. మొత్తం మీద కళ్ళకి మనసుకి ఆహ్లాదాన్ని పంచే బేబీస్ బ్రెత్ లేకుండా పెళ్లి వేడుక పూర్తి కావడం లేదంటే నమ్మండి. మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్ బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
3: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ సే హమారీ సేనా తేజీ సే ఆత్మ నిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి మువ్వల చెప్పులట, ఆ విషయాలేంటో తెలుసుకుందాం. అమ్మాయిల పాదాల్ని అంటిపెట్టుకుని ఉండే పట్టిల్లోని మువ్వలు కాళ్ల చెప్పులపైకి చేరితే అదిరిపోదు అనుకున్నారేమో. ఫ్యాషన్ డిజైనర్లు ఘుంగ్రూ ఫుట్వేర్ పేరుతో గజ్జలతో అలంకరించిన నయా చెప్పుల్ని మార్కెట్లోకి దించేశారు. రకరకాల సైజుల్లోని మువ్వల్ని వేరువేరు డిజైన్లతో పాదరక్షకులపైకి చేర్చేస్తున్నారు. మగువల మనసు దోచుకునేలా వాటికో సరికొత్త లుక్ ను తీసుకొస్తున్నారు. పార్టీ వేర్ శాండల్స్ నుంచి ఫ్లాట్స్ వరకు మువ్వల సవ్వళ్లతో వస్తున్న ఈ వెరైటీ ఫుట్వేర్ కొత్తదనం కోరుకునే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చేస్తాయి. మరి ఆలస్యం ఎందుకండి, మీరు కూడా మువ్వల చెప్పుల్ని ట్రై చేసేయండి. మరి నెక్స్ట్, ఎంబ్రాయిడరీ గాజులు కూడా వచ్చేసాయటండి. ఆ విషయాలేంటో చూసేద్దాం. చూడగానే వావ్, భలే రెడీ అయ్యారే అని కితాబు అందుకోవడానికి చాలా మంది అమ్మాయిలు చక్కని చీరతో పాటు దానికి సరిపోయే గాజుల్ని ఎంచుకుంటారు. శారీ రంగుకి మ్యాచింగ్ గా వేసుకోవడానికి సిల్క్ దారపు గాజుల ట్రెండ్ అలా వచ్చిందే. అయితే ఇప్పుడు అదే ఫ్యాషన్ ఒక అడుగు ముందుకేసి ఎంబ్రాయిడరీతో దర్శనమిస్తోంది. రంగే కాదండి, బ్లౌజ్ మీద చేయించుకున్న వర్కు మ్యాచ్ అయ్యేలా ఎంబ్రాయిడరీ గాజుల్ని తయారు చేసేస్తున్నారు. క్లాత్ పైన ముందుగానే పూసలు, రాళ్లతో ఎంబ్రాయిడరీ చేసేసి ఆ తర్వాత దాన్ని గాజులకు అతికిస్తున్నారు. దీంతో ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ లా కాకుండా ఎక్కువ రోజులు మన్నుతున్నాయి. పైగా మెరిసే వర్క్ శోభగులతో మరింత అందంగానూ ఉంటాయి. కావాలంటే మీ బ్లౌజ్ క్లాత్ తోనే ప్రత్యేకంగా చేసుకోవచ్చు కూడా. మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ

0: కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
2: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి ఈ రోజు మహిళా కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్న వంటకం గార్లిక్ ఓక్రా పకోడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాల విషయానికి వస్తే, బెండకాయలు 15, ఉల్లిపాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 6, పచ్చిమిర్చి 2, కారం 1.5 చెంచా, టొమాటో సాస్ 2 చెంచాలు, సోయా సాస్ 1/4 చెంచా, మిరియాల పొడి 1/2 చెంచా, మైదా 3 టేబుల్ స్పూన్లు, మొక్కజొన్న పిండి 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె వేయించేందుకు సరిపడా. మరి దీని తయారీ విధానానికి వస్తే, బెండకాయల్ని కాస్త పొడుగాటి ముక్కల్లా కోసి పెట్టుకోవాలి. వీటిపైన 1 టేబుల్ స్పూన్ మైదా వేసి కలుపుకోవాలి. మిగిలిన మైదా, మొక్కజొన్న పిండి, మిరియాల పొడి, తగినంత ఉప్పు ఓ గిన్నెలో వేసుకుని చల్లని నీళ్లతో బజ్జీల పిండిలా చేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని ఆ మిశ్రమంలో ముంచి కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకొని తరువాత టొమాటో సాస్, సోయా సాస్, కారం, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని వేయించుకున్న బెండకాయ పకోడీలు అందులో వేసేయాలి. వాటికి ఈ మిశ్రమం పట్టిందనుకున్నాక స్టవ్ కట్టేయాలి. అంతేనండి గార్లిక్ ఓక్రా పకోడీ తయారైపోయినట్లే. ఇదండి మరి ఈ రోజు మహిళా కార్యక్రమం. మరలా రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మీ ఆర్జే అఫ్రీన్.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
2: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: నీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో అల్సర్ల గురించి తెలుసుకోబోతున్నామండి. గొంతులోకి ఆహారం తన్నుకురావటం, ఛాతీలో మంట, పుల్లటి త్రేపులు లాంటి ఆసిడిటీ లక్షణాలు కనిపిస్తే చేతికి అందిన యాంటాసిడ్ మింగేస్తూ ఉంటాం. కానీ సమస్యను తాత్కాలికంగా దూరం చేసే ఈ మందుల మీదే ఆధారపడుతూ ఉంటే సమస్య మరింత ముదిరి కడుపులో అల్సర్లు తయారవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ విషయాల్లోకి వస్తే, తిన్న ఆహారం జీర్ణం కావడానికి కడుపులో ఒక ఏర్పాటు ఉంటుంది, అదే హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ ఆమ్లం నుంచి రక్షణ కోసం జీర్ణాశయం లోపల పల్చని పొర ఉంటుంది. అయితే ఈ యాసిడ్ అవసరానికి మించి ఉత్పత్తి అయినా జీర్ణాశయం లోపలి రక్షణ పొర బలహీనపడినా సమస్యలు మొదలవుతాయట. అరుదుగా కొందరిలో అసలు లక్షణాలే కనిపించవటండి. అయితే యాసిడిటీ నుంచి తప్పించుకోవడం కోసం యాంటాసిడ్స్ మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ నిజానికి ఈ మందులన్నీ ఆ ఆమ్లాన్ని పలచన చేసేవే తప్ప దాని స్రావాన్ని నియంత్రించలేవు. అలాగే జీర్ణాశయం లోపలి రక్షణ పొర బలహీనపడటానికి కారణాలన్నీ తెలుసుకొని వాటిని సరిదిద్దినంతకాలం ఈ సమస్య పదే పదే తలెత్తుతూనే ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మూల కారణాన్ని కనిపెట్టి తగిన చికిత్సను అందించాలి. ఒకవేళ పూర్తిగా యాంటాసిడ్ల మీదే ఆధారపడుతూ కాలం గడిపేస్తూ ఉంటే కొంతకాలానికి సమస్య మరింత ముదిరి జీర్ణాశయం లోపలి గోడలు దెబ్బతిని పరిస్థితి సర్జరీకి దారితీయొచ్చటండి. మరి అల్సర్లలో చాలా రకాలున్నాయట. ఆ రకాల విషయానికొస్తే సాధారణంగా అల్సర్లు

నిర్ణాశయం, చిన్న పేగు మొదటి భాగమైన డియోడినంలో తలెత్తుతాయి. అల్సర్లు తలెత్తటానికి ఎన్నో కారణాలుంటాయి. శరీరంలో రక్షణ వ్యవస్థ మందగించటం వల్ల, జీర్ణాశయం లోపలి పొర బలహీనమైతే అందుకు కారణాలను కనిపెట్టి వాటిని చక్కదిద్దాలి. ఒకవేళ ఆమ్లం అవసరానికి మించి ఉత్పత్తి అవుతుంటే దానికి మూల కారణాన్ని వెతికి దాన్ని సరిచేయడంతో పాటు స్రావం ఉత్పత్తిని నియంత్రించాలి. అలాగే అల్సరు రకం, తీవ్రత, మందులకు స్పందించే విధానం ఆధారంగా చికిత్సనందించాలి. అల్సర్లలో కూడా రకాలుంటాయి. అవేంటంటే, అవసరానికి మించిన ఆమ్లస్రావం వల్ల అల్సర్లు తలెత్తుతాయి. కలుషిత నీటి ద్వారా హెలికోబాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియా పొట్టలోకి చేరి అల్సర్లు తయారవుతాయట. ఈ అల్సర్లన్నీ నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్గా కూడా మారతాయి. క్యాన్సర్తో కూడిన అల్సర్లు కూడా తయారవుతాయి. మరి అల్సర్లకు ప్రధాన కారణాలేంటంటే, అస్తవ్యస్త జీవన విధానం, ఆహార నియమాలు పాటించకపోవటం, ఎక్కువ మసాలాలు, కారం ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవటం, ఒత్తిడి, ఆందోళన, నొప్పి తగ్గించే మందులు, యాంటీబయాటిక్ మందుల్ని విచక్షణరహితంగా వాడటం, మద్యపానం, ధూమపానం, పొగాకు నమలటం, కాఫీలు ఎక్కువగా తాగటం, హెచ్ పైలోరీ బ్యాక్టీరియా జీర్ణాశయంలోకి చేరటం, క్యాన్సర్ మొదలైన కారణాల వల్ల అల్సర్లు తయారవుతాయట. మరి అల్సర్ల గురించి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాటైతే ప్లే అవబోతుంది లిజనర్స్, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి అల్సర్లకు లక్షణాలు ఈ విధంగా ఉంటాయట. ఆ విషయాలకొస్తే, ఛాతీ ఎముక, నాభికి మధ్య, పక్కటెముకల కింద, వీపులో నొప్పి అల్సర్ ప్రధాన లక్షణాలట. సాధారణంగా ఈ లక్షణాలు ఆహారం తీసుకున్న కొన్ని గంటల తర్వాత మొదలవుతూ ఉంటాయి. అంటే భోజనానికి మధ్య ఖాళీ సమయంలో రాత్రి వేళ విడవకుండా నొప్పి ఉంటుంది. అలాగే ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే నొప్పి తగ్గిపోతూ ఉంటుంది. కొందరిలో వాంతి, ఉబ్బరం లక్షణాలు కూడా ఉంటాయి. ఇవన్నీ అల్సర్ ప్రారంభ లక్షణాలు. అల్సర్ మరింత ముదిరినప్పుడు జీర్ణాశయం రక్తనాళాలు చిట్లి రక్తస్రావం అవుతుంది. రక్తస్రావం ఎక్కువగా ఉంటే రక్తం, యాసిడ్ కలిసి కాఫీ రంగులో వాంతులవుతాయి. ఈ సమస్య మరింత ముదిరితే జీర్ణాశయంలో రంధ్రం పడి తిన్న ఆహారం పేగులు, పొట్ట మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలోకి వెళ్లిపోతుందట. అప్పుడు ఎంతో ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది. ఈ స్థితికి చేరుకున్న రోగి ప్రాణాలను కాపాడటం కష్టం. కొందరిలో డియోడినంలో పదే పదే అల్సర్లు తయారవుతూ వాటంతటవే మానుతూ ఆ ప్రదేశంలో మచ్చలా తయారవుతుంది. ఈ మచ్చ వల్ల చిన్న పేగు మార్గం మూసుకుపోయి సమస్య తలెత్తుతుంది. దాంతో తిన్న ఆహారం వెంటనే వాంతి అయిపోతూ ఉంటుంది. మరి అల్సర్ల గురించి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవబోతుంది. లిజనర్స్, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ అల్సర్లకి యాంటాసిడ్స్ వాడొచ్చా వాడకూడదా అన్న విషయాలకొస్తే, యాంటాసిడ్లు ప్రభావవంతమైనవి కావు. అవి కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందించగలుగుతాయి. ఎందుకంటే ఏ రకమైన యాంటాసిడ్ అయినా పొట్టలోని ఆమ్లాన్ని స్థిరం చేయగలుగుతుందే తప్ప దాని ఉత్పత్తిని తగ్గించలేదు. ఆమ్లం ఉత్పత్తి కారణంగా తలెత్తే అల్సర్లకైతే యాంటాసిడ్లను వాడినా పర్వాలేదు. అల్సర్కు కారణం బ్యాక్టీరియా, క్యాన్సర్లు అయిన పక్షంలో యాంటాసిడ్లు వాడుతూ పోతే సమస్య మరింత ముదిరి ప్రాణాలకే ప్రమాదం తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఏ రకమైన అల్సరో తెలుసుకోకుండా తక్షణ ఉపశమనం కోసం యాంటాసిడ్లను వాడుతూ కూర్చోకూడదు. అల్సర్ లక్షణాలు అడపాదడప అందరిలో ఏదో ఒక సందర్భంలో కనిపిస్తాయి. అయితే ఎప్పుడైనా భారీ భోజనం తిని అల్సర్ లక్షణాలు కనిపించినప్పుడు యాంటాసిడ్ వాడి ఉపశమనం పొందటం మంచిదే. అయితే ఈ అవసరం ఎంత తరచుగా వస్తుందో గమనించాలి. ఒకవేళ వారంలో 4-5 రోజులు అల్సర్ లక్షణాలు కనిపించినా పదే పదే యాంటాసిడ్ వాడాల్సిన అవసరం పడుతూ ఉన్నా ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. యాంటాసిడ్లకు దుష్ప్రభావాలు కూడా ఉంటాయండి. మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనే 2 రకాల యాంటాసిడ్లలో వేరువేరు సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. అల్యూమినియం హైడ్రాక్సైడ్ కలిగిన యాంటాసిడ్ వల్ల మలబద్ధకం, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కలిగిన యాంటాసిడ్ వల్ల డయేరియా వస్తుంది. మనంతటా మనం యాంటాసిడ్లను ఎంపిక చేసుకుంటే ఈ దుష్ప్రభావాలను బలవంతంగా భరించాల్సి ఉంటుంది. అలా కాకుండా వైద్యుల పర్యవేక్షణలో వాడితే ఆ సైడ్

ఎఫెక్ట్స్ ను వైద్యుల దృష్టికి తీసుకెళ్తాం కాబట్టి వైద్యులు వేరే మందులను లేదా కాంబినేషన్ డ్రగ్స్ ను సూచిస్తారు. మరి ఈ అల్సర్లు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా అవసరమండి. ఆ జాగ్రత్తల విషయానికొస్తే సమయానికి ఆహారం తీసుకోవాలి. మసాలాలు, కారం, కొవ్వులు, పుల్లటి పదార్థాలు, వీటిలో వేటి వల్ల మంట తెలెత్తుతుందో కనిపెట్టి వాటికి దూరంగా ఉండాలి. కలుషిత నీరు తాగకూడదు. పరిశుభ్రత పాటించాలి. నొప్పి తగ్గించే మందులు పరిమితంగా వాడాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధూమపానం, మద్యపానం మానేయాలి. ఇదండి మరి ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమం. అల్సర్ల గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు కదా. మరి ఈ అల్సర్లు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. మరలా రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొత్త విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మీ ఆర్జే అఫ్రీన్.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
1: పన్నెండేళ్లు
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.

0: FM 90.4.
1: వరదలను తట్టుకునే వరి.
2: వరదలు వచ్చినప్పుడు 10-15 రోజుల పాటు నీళ్లు నిలిచిపోయాయి. నాట్లు వేసిన వరి పొలం నీళ్లలో మునిగిపోయి పూర్తిగా దెబ్బతిన్నది.
3: మేము నాట్లు వేసినప్పుడు వరదలు వస్తే మొలకలు మునిగిపోయి పాడైపోతాయి, కాబట్టి నాట్లు వేయం. ఏడాదికి ఒక పంటనే వేస్తాం.
1: లోతట్టు ప్రాంతాల్లో చేసే వరి సాగుకి పంటను నాశనం చేయగల వరదలొచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. వాయువ్య బంగ్లాదేశ్ కు చెందిన అక్బర్ అలీ కొన్ని సంవత్సరాలుగా వరదలు మారిన తీరు గురించి చెప్తున్నది విందాం.
2: 20-30 సంవత్సరాల క్రితం వరదలు చాలా తరచుగా వచ్చేవి, కానీ నీళ్లు ఎక్కువ కాలం నిలిచేవి కావు. ఇప్పుడు వరదలు తక్కువే వస్తున్నా నీళ్లు ఎక్కువ కాలం నిలుస్తున్నాయి. ఎందుకో నాకు తెలియదు, బహుశా డ్రైనేజ్ సరిగా లేకపోవడం వల్లనేమో. వరద నీళ్లు ఎక్కువ కాలం నిలుస్తుంటే వరి మొక్కలు దెబ్బతింటున్నాయి.
1: వరద నీళ్లలో పూర్తిగా మునిగిపోయిన మొలకలకు ఎండ తగలదు, కాబట్టి అవి ఎక్కువ కాలం బతకలేవు. తరచుగా వరద నీళ్లు తగ్గిన తర్వాతే రైతులు నాట్లు వేయాల్సి వస్తుంది. వాళ్ళు మార్కెట్ నుంచి మళ్లీ కొత్త నాట్లు కొనాల్సి వస్తుంది. చాలాసార్లు అవి ఏ రకమో వాళ్ళకి తెలియదు. ఒక్కోసారి నాట్లు దొరకకపోవచ్చు కూడా. చాలామంది రైతులకి తమ భూములని బీడుగా వదిలేసి తర్వాతి సీజన్ కోసం ఎదురు చూడడం తప్ప వేరే మార్గం ఉండదు. మరి వరద ముంపుకి గురయ్యే ప్రాంతాలకు పరిష్కారం ఏమిటి? సమాధానం, వరదలను తట్టుకునే వరి. ఈ వీడియోలో ఈ క్రింది విషయాలని మనం నిశితంగా పరిశీలించబోతున్నాం. తగిన వరి రకాలను ఎంచుకోవడం, నాణ్యమైన వడ్లను వాడడం, ఆరోగ్యంగా బలంగా ఉండే మొలకలను పెంచడం, వరదలు తీసేసిన తర్వాత మీ పొలాన్ని నిర్వహించడం, ముందు కొన్ని కొత్త రకాల వరి వంగడాలు 2 వారాల వరకు వరదలను తట్టుకోగలవని మీరు తెలుసుకోవాలి. మీ స్థానిక డీలర్ వద్ద గాని, రైతు క్షేత్ర పాఠశాల నుంచి గాని, పరిశోధనా సంస్థ నుంచి గాని వరదలను తట్టుకునే వరి రకాలు దొరుకుతాయేమో కనుక్కోవాలి. బినతరి గ్రామంలో రైతు క్షేత్ర పాఠశాల నుంచి రహీమా, ఆమె తోటివారు వరదలను తట్టుకునే కొత్త వరి వంగడాన్ని వాడిచూశారు.
3: వరద నీళ్లలో మునిగిపోతే పంట కుళ్ళి పాడైపోతుందని మా అందరికీ దిగులుగా అనిపించింది. నాట్లు వేశామే, అవి పాడవుతాయేమో అని మదన.

0: సిగ్గుపడ్డాం. నీళ్లు తగ్గిన తర్వాత మా పొలాలకు వెళ్లి చూస్తే పంట బురద ఆకులతో కనిపించింది, కాని పంటలు కోలుకున్నాయి. అందరం సంతోషించాం. మా వరి పంట బాగా పండింది.
1: రెండోది, వరదలను తట్టుకునే వరి రకాల్లో పురుగు పట్టిన తెగుళ్లు లేని మిశ్రమం కాని నాణ్యమైన వడ్లని వాడండి. సూత్రాపూర్ గ్రామానికి చెందిన మాణిక్ మియా 2008 నుంచి నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాడు.
2: కోతల తర్వాత వడ్లను ఎండలో ఆరబెట్టి శుభ్రం చేసి పాలిథిన్ సంచిలో పోసి దాన్ని గోనె సంచిలో ఉంచి నిల్వ చేస్తాను. నా స్వంత వాడకానికి వడ్లని మా ఇంట్లోనే దాస్తాను. కొంత మా చుట్టాలకిచ్చి కొంత బజార్లో అమ్ముతాను. కొందరు రైతులు మా ఇంటికే వచ్చి కొంటారు. ఈ సంవత్సరం 8 టన్నుల వడ్లని కిలో 30 టాకాల చొప్పున రీటైలర్లకు అమ్మాను.
3: మూడోది, బలమైన శక్తివంతమైన మొలకలను పెంచడం. ఎక్కువ వడ్లను వాడితే మొలకలు సన్నగా బలహీనంగా వస్తాయి. నాట్లు వేసిన తర్వాత వరదలొస్తే అవి తేలికగా దెబ్బతింటాయి.
1: కాబట్టి బలమైన మొలకలు రావాలంటే పొందడానికి మీ నారుమడిలో తక్కువ వడ్లని వాడాలి. 3 వారాల నారు కంటే 4 వారాల వయసున్నవి బలంగా ఉంటాయి. కాబట్టి వరద ముంపు రాగల ప్రాంతాల్లో కాస్త ఎక్కువ వయసున్న మొక్కలను నాటుకోవడం మంచిది. వరదలను తట్టుకునే వరి రకం నాట్లు వేయడానికి మహమ్మద్ నూరుజ్మాన్ బలమైన మొలకలను ఎలా పెంచుతున్నాడో తెలుసుకుందాం.
2: ఇదివరకు 10 చదరపు మీటర్లకు 2.5 కిలోల వడ్లని వాడాం. వాటి మొలకలు సన్నగా బలహీనంగా వచ్చాయి. అవి 10-15 రోజుల పాటు నీళ్లలో మునిగి ఉండేసరికి పాడైపోయాయి. ఇప్పుడు మేము వడ్లని తక్కువ మోతాదులో వాడుతున్నాం. అంతే విస్తీర్ణంలో 1/2 కిలో వడ్లనే వాడుతున్నాం. ఇప్పుడు మొలకలు బలంగా వస్తున్నాయి. 10-15 రోజుల పాటు వరదల్లో మునిగి ఉన్నా ఈ మొక్కలకు ఏమీ కాదు.
1: నాలుగోది, వరద నీళ్లు తగ్గాకనే మీ పొలాన్ని నిర్వహించడం. వరద నీళ్లలో ఎక్కువ బురద ఉంటే అది ఆకులను అంటుకుంటుంది. ఆకులు ఊపిరి పీల్చుకోవడానికి, మొక్కలు పెరగడానికి అవసరమైన ఎండ తాకకుండా ఈ బురద అడ్డుకుంటుంది. ఆకుల మీది బురదను జాగ్రత్తగా కడగాలి. వరద నీరు తగ్గిపోయిన వారం తర్వాత వరద నీళ్లతో వచ్చిన కలుపు మొక్కలని, చెత్తని తొలగించండి. మనం నేర్చుకున్నదేమిటి? వరద పరిస్థితులను తట్టుకోగల వరి రకాలను ఎంచుకోవాలి. దెబ్బతినని, మిశ్రమాలు లేని నాణ్యమైన వడ్లను వాడాలి. నాణ్యమైన విత్తనం వల్ల బలమైన మొలకలు వస్తాయి. బలమైన మొలకలను పెంచాలి. బలమైన మొలకలు రావాలంటే మీ నారుమడిలో తక్కువ వడ్లని వాడాలి. కొద్దిగా పాతబడిన మొలకలని నాటాలి. అవి కొత్త మొలకల కన్నా వరదలను బాగా ఎదుర్కొంటాయి. వరద తీసేసిన తర్వాత నీళ్లలోని చెత్త, కలుపు మొక్కలను తొలగించండి. అవసరమైతే ఆకులకి అంటిన బురదను జాగ్రత్తగా కడగాలి.
2: వడ్లు తెచ్చిన తర్వాత మొలకలను పెంచాను. 12 రోజులు పూర్తిగా వరద నీళ్లలో మునిగి ఉన్నా మొక్కలు దెబ్బతినలేదు.
1: వరదలను తట్టుకునే వరి రకాలను వాడితే వరదలొచ్చే ప్రాంతాల్లో మంచి పంటను పండవచ్చు. మీరు వరదలను ఆపలేకపోవచ్చు, కానీ అవి వరి పొలాలకి చేసే నష్టాన్ని తగ్గించుకోగలరు.
4: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, విశ్వ కేలియ తయార్.
5: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: మీకు తెలుసా, భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
1: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను నిర్మించాం.
3: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
2: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర

సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

0: 3516955. మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: अब दिल के भी पास है, दिल्ली के भी पास है.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మాననీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కే నేతృత్వ మే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కా ఏక్ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ భారత్ ఇన్నోవేట్స్ 2026, జిస్మే హెల్త్ కేర్ ఆర్ AI సే లేకర్ అగ్రికల్చర్ ఆర్ సెమీ కండక్టర్స్ తక్ 13 సెక్టర్స్ కే 120 స్టార్ట్అప్స్ 14 సే 16 జూన్ తక్ నీస్ ఫ్రాన్స్ మే అప్నీ ఇన్నోవేషన్ ఆర్ ఆంటర్ప్రినోరియల్ క్షమతాహో కా ప్రదర్శన్ కరేంగే. భారత్ ఇన్నోవేట్స్ 2026, భారత్ మే నిర్మిత్, విశ్వ కే లియే తయార్.

0: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
1: పన్నెండేళ్లు
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
3: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
3: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
3: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
3: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
2: ఫోన్ 0881622354.
0: మీకు తెలుసా, భారత్ లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల, దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
4: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలి పీడియో కో

0: सशक्त करने का एक महाअभियान है।
1: విశ్వాసానికి వికాసానికి ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు. మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ వి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
3: నిన్నుగన్న నేల తల్లి, ఊపిరి పోసిన సెట్టు సేవ, పేరు పెట్టిన కోండు జాతి నీతో మాట్లాడుతున్నారు.

0: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను నిర్మించాం.
1: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
3: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికి అది సంగతి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. మరి అది సంగతి అంటే మీ అందరికీ తెలిసిందే కదా, ఒక మనం 3 వింతలతోటి మీ ముందుకు వచ్చేస్తూ ఉంటానని. మరి ఏంటో మరి ఈవేళ ఆ 3 వింతలు? ప్రపంచంలో ఎన్నో వింతల్లో ఒక్కొక్కటి వింటుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది కదండి. మరి అటువంటి వింతలు మన రేడియో విష్ణు శ్రోతల కోసం ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు మీకు వినిపిస్తూ ఉన్నాం. మరి మీరందరూ కూడా విని ఆనందిస్తూ ఉన్నారు కదా. మరి ముందుగా ఈవేళ కార్యక్రమంలో ప్రపంచంలో విషం ఉన్న 3-4 పక్షుల్లో ఇది ఫేమస్. మనం తాగితే వేళ్ళు మొద్దుబారిపోతాయి, నోట్లో పెడితే 4 పెదాలు తిమ్మిరెక్కుతాయి. కోడి సైజ్ అంత ఉంటుందండి. నారింజ నలుపు రంగు అమాయకంగా కనిపిస్తుంది, కానీ పాయిజన్ లెవెల్ అయితే మాత్రం సూపర్ పీక్లో ఉంటుంది. మరి ఈ పాయిజన్ స్కిన్ మీద ఈకల్లోనూ ఉంటుంది. మరి ఈ పక్షి పేరు ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి, ఈ పక్షి పేరు పిటోహుయి. ఈ విషపు పక్షి వింతలేంటో ఒకసారి చూద్దాం. ఈ పక్షిలో మొత్తం 6 రకాలు ఉన్నాయండి. హూడెడ్ పిటోహుయి అతి విషపూరితం. దీని సైజు 22 నుంచి 25 సెంటీమీటర్లు పొడవు ఉంటుంది. బరువు 65 నుంచి 100 గ్రాములు ఉంటుంది. దీని తల రెక్కల బరువు 65 నుంచి 100 గ్రాములు ఉంటుంది. దీని తల రెక్కలు తోక నలుపు, బాడీ ముదురు 6 ఇంచ్, ముక్కు నలుపుగా బలంగా ఉంటుంది. ఇది ఎక్కువగా ఎక్కడుంటుందంటే పాపువా న్యూగినియా అడవుల్లో మాత్రమే ఉంటుంది. అడవుల్లో కూడా కింద ఉండదండి, 350 మీటర్ల నుంచి 1700 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది అందంగా పాడుతుంది, టువీట్ టువ్వు అని పాడుతూ ఉంటుంది. దీని వయసు 10 నుంచి 12 ఏళ్ళు. వింత ఏంటంటే 1989 వరకు సైంటిస్టులకి దీనికి విషం ఉందని తెలియదు. పావువా గిరిజనులకి మాత్రం తెలుసు. దీన్ని వాళ్ళు చెత్త పక్షి అని పిలుస్తూ ఉంటారు. పిటోహుయి పుట్టుకతో విషపూరితం కాదండి, తిండి వల్ల విషం వస్తుంది. ఈ పక్షి చోరిసిన్ అనే చిన్న నారింజ పురుగుని తింటుంది. ఆ పురుగులో బట్రాకోటాక్సిన్ అనే విష పదార్థం ఉంటుంది. ప్రపంచంలో అతి పవర్ఫుల్ న్యూరోటాక్సిన్లో ఇదొకటి. 0.002 గ్రాములు విషం మనిషిని చంపగలదు. పిటోహుయి ఆ విషాన్ని తన శరీరంలో ఈకల్లో మజిల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. తనకి ఏమీ కాదు. పాములు గద్దలు తినవు, ఇవి తినకుండా రసాయన రక్షణ కవచంగా ఉంటుంది. దీని ఈకలు

పొల్లటి ఘాటు వాసన వస్తూ ఉంటాయండి. అడవి గిరిజనులు వాసనని బట్టి ఇది విషపు పక్షి అని పసిగెడుతూ ఉంటారు. ఒకవేళ ఈ పీటోహీ పక్షిని జూలో పెంచి చోరీసిన్ అనే పురుగుని తినకుండా చేస్తే ఈ పక్షిలో విషం మాత్రం ఉండదు, అడవి పక్షిలో మాత్రమే ఉంటుంది. ఒకవేళ మనిషిని తాగితే చెయ్యి మొద్దుబారడం గ్యారంటీ. సైంటిస్ట్ జాక్ డబంచర్ 1989 దీన్ని పట్టుకుని ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేశాడు. దీన్ని తాకని వెంటనే వేళ్ళు, అరచెయ్యి తిమ్మిరి, మంట సూదులు గుచ్చినట్టు 2-3 గంటలు ఉందట. నీళ్లతో కడిగినా పోదు, నోట్లోకి టచ్ చేసుకుంటే పెదాలు, నాలిక, గొంతు మొద్దుబారిపోతాయి. పుల్లటి కారం రుచి, వాంతులు, కడుపు నొప్పి, చెయ్యి తగిలి కన్ను రుద్దుకుంటే మంట, నీళ్లు కారి మసకబారుతాయి. ఈ పక్షిలో ఉన్న విషం ఎంత పవర్ అంటే దీన్ని స్కిన్లో 15-20 మైక్రోగ్రాములు బట్రాకోటాక్సిన్ ఉంటుంది. ఇది 800 ఎలకల్ని చంపగల డోస్. మనిషిని చంపదు కానీ హాస్పిటల్కి మాత్రం పరుగులు పెట్టిస్తుంది. దీని గూడు జోలికి రావండి. పాపువా గిరిజనులు దీన్ని తినాలంటే స్కిన్ ఈకలు తినేసి బొగ్గులో బాగా కాల్చి చాలాసేపు ఉడకబెడతారు, అయినా చేదు. అందుకే దీన్ని చెత్త పక్షి అంటారు. పిటోహోయి అంటే అందమైన పాయిజన్ పక్షి, బాగా పాడుతుంది, కలర్ సూపర్గా ఉంటుంది. కానీ ముట్టుకుంటే షాకేగా డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని అంటారు. సో దానికి ఇది మాత్రం పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. మరి విన్నారుగా అండి, పీటోహోయి ఈ విషపు పక్షి వింతలు విశేషాలు. మరి మరో వింత వినలోగా మీ అందరి కోసం ఒక సూపర్ డూపర్ సాంగ్ అయితే వస్తుంది, దీన్ని ఎంజాయ్ చేయండి.

0: ఏడాది. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఆది సంగతిలు. మరి ఇప్పటి వరకు పిటో హోయి విషపు పక్షి వింతలు విశేషాలు విన్నారు కదా. ఇప్పుడు మరో జంతువు వింత తెలుసుకుందాం. దాని పేరు స్లో రోరిస్. ఇది బొమ్మలాగా ఉండే కిల్లర్. కళ్ళు పెద్దవి, గుండ్రంగా ఉంటాయి, నెమ్మదిగా కదులుతుంది, క్యూట్గా చూస్తుంది. కానీ మోచేతి దగ్గరున్న గ్రంథి ద్వారా విషం కార్చి అది నాకి పళ్ళకు పూసుకుని కొరుకుతుంది. అది కనుక మనిషిని కొరికితే ప్రాణాంతకమైన ఎలర్జీ వస్తుంది, శ్వాస ఆడకపోవడం, ఒక్కోసారి చావు కూడా వస్తుందండి. ఇంత విషపూరితమైన స్లోలోరిస్ వింతలు విందాం. దీనిలో 8 రకాలు ఉన్నాయి. ఇండియాలో అయితే బెంగాల్ స్లోలోరిస్, జావన్, బోర్నియన్, పిగ్మీ లోరిస్ ముఖ్యంగా ఉన్నాయి. దీని సైజు 18 నుంచి 38 సెంటీమీటర్లు పొడవు ఉంటుంది. బరువు 265 గ్రాములు ఉంటుంది. దీని లుక్ ఎలా ఉంటుందంటే బొచ్చు మెత్తగా బూడిద బ్రౌన్ కలర్లో ఉంటుంది. కళ్ళు పెద్దవిగా గుండ్రంగా ఉంటాయి. కళ్ళు చుట్టూ నలుపు, తోక చిన్నది. చేతులు కాళ్ళకి బొటన వేలు ఎదురుగా ఉంటుంది. ఇది ఎక్కువగా సౌత్, సౌత్ ఈస్ట్ ఏషియా, ఇండియా, ఈశాన్య రాష్ట్రాలు, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఇండోనేషియా, వియత్నాం అడవుల్లో ఉంటుంది. దీని వయసు అడవిలో అయితే 20 ఏళ్ళు, జూలో అయితే 25 ఏళ్ళు బతుకుతుందండి. ఇది అంతరించిపోయే జాబితాలోకి ఆల్రెడీ

వచ్చేసింది. అసలు దీని విషం సిస్టమ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా? స్లోలోరిస్ విషం పాముల డైరెక్ట్ కాదండి, టూ స్టెప్ ప్రాసెస్ అన్నమాట. దీనికి రెండు ముందు కాళ్ల మోచేతి లోపల గ్రంథి ఉంటుంది, అక్కడి నుంచి నూనె లాంటి స్రావం వస్తూ ఉంటుంది. వాసన రంగు ఉండదు. ప్రమాదం వస్తేనేమో చేతిని నాకుతుంది. ఆ స్రావం నోట్లో లాలాజలంతో కలిస్తే యాక్టివ్ విషం అవుతుంది. కింద పళ్ళు దువ్వెనలాగా పంటి దువ్వెన ఉంటుంది, వాటిలోకి విషం ఎక్కుతుంది. ఒకవేళ శత్రువు వస్తే గట్టిగా పట్టుకుని వదలకుండా నవ్వులుతూ ఉంటుంది. నవిలిన చోట గాయం ఏర్పడుతుంది కదా, ఆ గాయంలోకి విషాన్ని దింపుతుంది. అప్పుడు మంట, వాపు, రక్తం గడ్డకడుతుంది, ఊపిరి ఆడదు, చావు మాత్రం తథ్యం. ఈ విషం ఎందుకు అంటే పిల్లల్ని కాపాడుకోవడానికి. తల్లి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్ల బొచ్చు మీద విషం రాస్తుంది. పైతాన్, పెద్ద కోతి వాసన చూసి వదిలేస్తూ ఉంటాయన్నమాట. 2012 37 ఏళ్ల మహిళని పెంపుడు స్లోరోరిస్ కోరికింది. ప్రాణాంతకమైన ఎలర్జీ వచ్చి ICUలో జాయిన్ అయింది. చచ్చి చెడి బతికింది. ఇది నెమ్మదే కానీ సూపర్ పవర్ అండి, స్లో మోషన్ కిల్లర్ అని కూడా చెప్పుకోవచ్చు. పేర్లో స్లో ఉంది కానీ వేటలో మాత్రం చాలా ఫాస్ట్. నార్మల్గా గంటకి 2 కిలోమీటర్లు నడుస్తుంది కానీ వేట చూస్తే సెకండ్కి 1.5 మీటర్లు దూకుతుంది. నెమ్మదిగా వెళ్ళి సడన్గా అటాక్ చేస్తుంది. కదిలినప్పుడు శబ్దం అయితే రాదు, ఆకు కదలదు. కీటకాలు బల్లెల్ని పసిగట్టలేవు. దీని చేతులు గ్రిప్ అద్భుతం అండి. 24 గంటలు కొమ్మని వదలకుండా వేలాడగలుగుతూ ఉంటుంది. రక్తం ఆగిపోకుండా స్పెషల్ వాల్వ్స్ ఉంటాయి. దీనికి 2 నాలికలు ఉన్నాయి. కింద సబ్ లింగ్వా అనే 2వ నాలిక దువ్వెన పళ్లతో బొచ్చు క్లీన్ చేస్తూ ఉంటుంది. అలాగే తను ఏ ప్లేస్లో ఉంటుందో గుర్తు పెట్టుకునేందుకు తను మూత్రం చేతులు కాళ్ళకి పోసుకుని అవి చెట్ల కొమ్మలకి రాస్తూ ఉంటుంది. దానికి వాసన అంటుకుంటుంది, ఆ వాసనతో పసిగడుతూ ఉంటుంది. దీని తిండి విషయానికి వచ్చేసరికి ఇది 60% చెట్ల బంకని తింటూ ఉంటుందండి. పండ్లు, కీటకాలు, బల్లులు, పక్షిగుడ్లు, చిన్న పక్షుల్ని తింటూ ఉంటుంది. పక్షుల తల కొరికి మెదడు తింటుంది. దీనిది క్యూట్ ఫేసే కానీ క్రూరమైన డైట్. ఏది ఏమైనా స్లోరోరిస్ అంతరించిపోయే జాతి జాబితాలో చేరడం నిజంగా దురదృష్టకరం. అంచనా ప్రకారం 95% అంతరించిపోయాయి. స్లోరోసిస్ ముద్దొచ్చే మోసం, కళ్ళు పెద్దవి, నెమ్మదిగా కదులుతుంది. ప్లీజ్ ఎత్తుకో అన్నట్టుగా చూస్తుంది కానీ దానిలో విషం ఉంటుంది, కొరుకుతుంది. ఒకవేళ దాని పళ్ళు పీకితే మాత్రం చచ్చిపోతుంది. అడవి జంతువుని అడవిలోనే ఉంచాలి కదా. విన్నారు కదండి స్లోలోరిస్ గురించి. మరో వింత వినే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో ఇన్ఫెర్టిలిటీ

0: మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116.
1: అది సంగతి కార్యక్రమంలో మరి ఈ రోజున మనం ఇంతవరకు రెండు వింతలు అయితే చెప్పేసుకున్నాం అండి. మరి స్లోరో ఇప్పటి వరకు మనం స్లోరోరీస్ గురించి విన్నాం, ఇప్పుడు మరో వింత గురించి మాట్లాడుకుందాం. వింత జంతువు గురించే తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే జంతువు పేరు ఐ. ఇది ఒక్క చోటే ఉంది, అది కూడా మెడగాస్కర్లో మాత్రమే. దీన్ని అక్కడ వాళ్ళు మెడగాస్కర్ దెయ్యం అని పిలుస్తారు. ఎముకలు వేలుతో చెట్టు తట్టి పురుగులు తీసి తినే రాత్రి తిరిగే వింత కోతిది. ఇన్ని వింతలున్న ఐ గురించి తెలుసుకుందామా? కళ్ళు పెద్దవి, పసుపు రంగు చెవులు, బ్యాట్ లాగా ఉంటాయి. బొచ్చేమో పీచు, పళ్ళు ఎలకలాగా, మధ్య వేలైతే సన్నగా 8 సెంటీమీటర్ల పడవు. అదే ఐ. వింత ఏంటో తెలుసా? సన్నగా ఉన్న ఆ వేలుతో చెట్టు బెరడు దగ్గర టక్ టక్ అని కొడుతుంది. లోపల పురుగు ఉందో లేదో వింటుంది. ఉంది అంటే చెక్కని కొరికి 8 సెంటీమీటర్లు, అంటే పెన్ కన్నా కొంచెం చిన్నది. ఎముక లాంటి సన్నని వేలు దూర్చి లాగి తింటుంది. మెడగాస్కర్ జనాలు ఇది దెయ్యం శకునం అని చంపేస్తూ ఉంటారు. అందుకే అరుదైన జాబితాలోకి వెళ్ళిపోయింది. అసలు దీని పేరు ఐ అని ఎలా వచ్చిందంటే, మెడగాస్కర్ ప్రజలు భయంతో ఐ అని అరిచేవారు. ఫ్రెంచ్ వాళ్ళు దానికి అదే పేరు పెట్టారు. దీని సైజు 30 నుంచి 37 సెంటీమీటర్లు అండి. బాడీ ఉంటుంది. దీని తోక 44 నుంచి 53 సెంటీమీటర్లు, బరువు 2 కిలోల వరకు ఉంటుంది. దీని బొచ్చు నలుపు లేదంటే బ్రౌన్ కలర్లో ఉంటుంది. తల గుండ్రంగా, కళ్ళు చెవులు పెద్దవిగా ఉంటాయి. చెవులు పల్చగా, తోక ఉడతలాగా బుషీగా ఉంటుంది. ఈ ఐ ఒక్క మెడగాస్కర్ దీవిలో తప్ప ఎక్కడా లేదు. దీని వయసు 20 ఏళ్ళండి. ఇది 1933లో చనిపోయిందని అనుకున్నారు. 1957లో మళ్ళీ కనిపించింది. 50 ఏళ్ళు కనిపించలేదు. దీనికి మధ్యవేలే స్పెషల్. దీని మధ్యవేలు ఎముకల సన్నగా 8 సెంటీమీటర్లు ఉంటే మిగతా వేళ్లు మాత్రం 3 సెంటీమీటర్లే ఉంటాయి. బంతి గిన్నె కీలులా 360 డిగ్రీలు తిప్పగలదు. రాత్రిపూట చెట్టు మీద నడుస్తూ సెకనుకి 8 సార్లు వేలుతో చెక్కని టక్ టక్ మని కొడుతుంది. వడ్రంగి పిట్టలాగన్నమాట. చెక్క లోపల లార్వా ఉంటే హ్యాలో సౌండ్ వస్తుంది. దాని పెద్ద చెవులు ఆ సౌండ్ని పసిగడతాయి. 90% యాక్యురసీగా ఉంటాయి. ముందు పళ్ళు ఎలకలాగా ఎప్పుడూ పెరుగుతూ ఉంటాయండి. 10 సెంటీమీటర్ల మందం చెక్కని కూడా కొరికి రంధ్రం చేస్తూ ఉంటుంది. ఆ రంధ్రంలో మధ్య వేలైన ఈ సన్నని వేలు లోపలికి దూర్చి హుక్కులాగా లార్వాని బయటికి లాగి తింటుంది. వేలు మీద గోర్ లేదు, నేరుగా ఎముక మాత్రమే. ఇక దీని తిండి లార్వాలు, పురుగులు 40% ఉంటాయి. కొబ్బరి, మామిడి, లిచే గుజ్జు 30% తింటుంది. చెట్ల బంక, విత్తనాలు, ఫంగస్ కూడా తింటుందండోయ్. కొబ్బరి లోపల నీళ్లు తాగుతుంది. దీని బాడీ పార్ట్స్ వింతగా ఉంటాయి తెలుసా? పళ్ళు ఎలక లేదంటే కుందేల్లాగా, ముందు పళ్ళు ఎప్పుడూ పెరుగుతాయి. కొరకపోతే నోరు క్లోజ్ అవ్వదు. దీని చెవులు బ్యాట్లాగా పెద్దవి, స్వతంత్రంగా కదుపుతుంది. 1 మీటర్ నుంచి రాలిన ఆకు రాలిన సౌండ్ ఉంటుంది. కళ్ళు గుడ్ల గోబలాగా పెద్దవి, రాత్రి ట్యూబ్ లైట్లా కనపడతాయి. కానీ కలర్ బ్లైండ్, నలుపు తెలుపు మాత్రమే కనపడుతుంది దీనికి. చేతులు కోతిలాగా, ఎదురు బొటనవేలు కొమ్మల్ని గట్టిగా పట్టుకుంటుంది. తోక ఉడతలాగా గుబురుగా ఉంటుంది. నిద్రపోయేటప్పుడు దుప్పటిలా కప్పుకుంటుంది. సైంటిస్టులు చాలా ఏళ్ళు ఏ జాతో కన్ఫ్యూజ్ అయ్యారు. డిఎన్ఏ టెస్ట్ తర్వాత లీమర్ ఫ్యామిలీ అని తేల్చారు. మెడగాస్కర్లో ఉండే ఈ ఐ నార్మల్ రాత్రిపూట తిరిగే జంతువు, మనుషులకి హాని చేయదు, పారిపోతుంది. కానీ మూఢనమ్మకం వల్ల 60% ఐలను మనుషులే చంపేశారు. ఈ ఐ పగలంతా నిద్రపోతుందండి, రాత్రి మేల్కొని తిండి తింటుంది. దీనిని నిద్ర చెట్టు తొర్రలో కొమ్మల మీద గూడు కట్టుకుని బంతిలా ముడుచుకుని పడుకుంటుంది. తోకని కప్పుకుంటుంది. రోజుకి 3 నుంచి 4 గూళ్ళు మారుతుంది. ఇది లేచేది సూర్యుడు అస్తమించిన గంటకి లేస్తుంది. చిమ్మ చీకట్లో యాక్టివ్గా ఉంటుంది. 1-30 నుంచి 100 హెక్టేర్ల విస్తీర్ణంలో ఒంటరిగా తిరుగుతుంది. మగది ఆడది కలిసేది మేటింగ్ టైంలోనే. ఇది సౌండ్ క్రీ క్రీ అని ఏడ్చినట్లు అరుస్తుంది. వాసన మార్కింగ్ చేస్తుంది. పిల్లలు పుట్టుక 5 నెలలు కడుపులో మోస్తూ ఉంటుంది. ఒక్క పిల్లనే కంటుంది. పిల్ల 2 ఏళ్ళు తల్లితో ఉంటుంది. తల్లే టక్ టక్ టెక్నిక్ నేర్పిస్తుంది. ఇది 80% ఒంటరిగానే ఉంటుందండి. ఐ చూడడానికి దెయ్యంలా ఉంటుంది, నెమ్మదిగా కదులుతుంది. వేలు ఎముకలా ఉన్నా టెక్నాలజీతో చేసినట్టు చెట్టుని టక్ టక్ అని కొట్టి ఎకోవిని పళ్లతో డ్రిల్ చేసి వేలుతో లాగి తింటూ ఉంటుంది. ఇది ఒక ఫుడ్ ప్యాకర్. డాక్టర్ ఇంజనీర్. అంతేకాదు పంట తెగుళ్లను తినే పురుగుల్ని

కంట్రోల్ చేస్తుంది కూడా. ఫార్మర్ ఫ్రెండ్ అయినా దీనిని మనిషి తప్పుగా అర్థం చేసుకుని చంపేస్తూ ఉన్నారు. ఇది అంతరించిపోయే జాబితాలోకి ఆల్రెడీ చేరిపోయింది. మరి విన్నారు కదండి ఐ గురించి కథ కమమిష. మరి రేపు ప్రసారమయ్యే అది సంగతి కార్యక్రమంలో మరో మూడు వింతలతోటి మీ ముందుంటా. మరి అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0%

0: నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం సెల్ 9849124000.
1: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
2: అనుసంధాన్ సే ఆత్మనిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

FM 90.4. హలో లిజనర్స్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మీరు వింటున్నారు రేడియో 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేనండి మియా జజిన్సేని. ఈరోజు మీతో మాట్లాడడానికి నేను వచ్చేసాను. మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. ఇంకొకసారి మీకోసం 9704949492. సో మన టాపిక్ ఏంటో తెలుసుకునే ముందు మన కాలర్స్తో మాట్లాడేసే ముందు లెట్స్ హ్యావ్ ఎ షార్ట్ బ్రేక్.

0: సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. సో ఈరోజు నేను ఒక పొడుపు కథ వచ్చేసానండి మీ ముందుకి. సో పొడుపు కథ ఏంటంటే, దాస్తే పిడుకుల్లో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది. ఏంటది? సో మన ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో
2: హలో
1: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?

0: మా నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం చంద్రలూరు పాడు మేడం. నా పేరు బండారు శంకరయ్య.
1: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
0: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
1: బాగున్నానండి. మరి ఈ రోజు నా పొడుపు కథ విన్నారా?
0: లేదు మేడం.
1: ఓకేనండి, మీకోసం మళ్ళీ చెప్తున్నాను. దాస్తే పిడికల్లో దాగుతుంది, దాస్తే పిడికల్లో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది. ఏంటది?
0: పొగ అనుకుంటున్నాను మేడం.
1: మీరైతే పొగ అనుకుంటున్నారు అయితే సరే, మరి ఆన్సర్ తెలియాలంటే లాస్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరి రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: భాగ్య చక్రం సినిమాలో నుంచి వాన కాదు వాన కాదు వరద రాజానే తాను.
1: తప్పకుండా అండి. మరి ఎవరైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: మా మిత్రులు బండారు త్రిమూర్తులు గుప్తా గారికి, పాలెం పోలే గారికి, కర్నూలు బెమ్మయ్య గారికి, మా భావార్థి సోమరాజు జనార్దన్ గారికి మేడం.
1: తప్పకుండా అండి. మీరు చెప్పిన వాళ్ళందరికీ ఒక పెద్ద హాయ్ చెప్తే మీరు అడిగిన పాట అయితే వస్తుంది. మీరు ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి మెలోడియస్ సాంగ్ అయితే వినేసాం కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం.
1: హలో,
0: హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను విజయవాడ దగ్గర ఉన్న గ్రామం నుంచి శోభారాణి మాట్లాడుతున్నానమ్మా.
0: శోభారాణి గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు?
0: నేను చాలా బాగున్నానండి. మరి నా పొడుపు కథ విన్నారా?
1: లేదమ్మా వినలేదు, నీకు ఫోన్ కాల్ ట్రై చేస్తూ ఉన్నాను కదా.
0: అవునా, సరే అయితే మీకోసం పొడుపు కథ చెప్తున్నాను, వినేయండి.
1: చెప్పమ్మా.
0: దాస్తే పిడికిలలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారు.

0: అవుతుంది. ఏంటది?
1: దీపం.
0: మీరు దీపం అనుకుంటున్నారు. సరే, అయితే మరి ఆన్సర్ తెలియాలంటే లాస్ట్ వరకు వెయిట్ చేయాల్సింది.
1: అవునా? ఈరోజు అయితే మరి
0: చెప్పండి.
1: ఈరోజు నేను ఒక చిన్న కవిత ఇస్తాను రా.
0: చెప్పండి.
1: వన్ మినిట్.
0: హలో.
1: కరువైన కరువైన మానవత్వం. శీర్షిక వచ్చేసి కరువైన మానవత్వం. ధనదాహంలో మానవ రూపం బడిబడిగా పరుగులు పెడుతూ యంత్రాలతో పోటీ పడుతూ మానవత్వం అంటే ఏమిటని నిఘంటువులో వెతుకుతోంది. స్త్రీలపై పిల్లలపై అత్యాచారాలు చేస్తూ మూగజీవాలను హింసిస్తూ మట్టు పెడుతూ వికలాంగులను హేళన చేస్తూ పేదుబంధాన్ని అనుబంధాలని మరుస్తూ తల్లిదండ్రులను అనాథ శరణాలయాల పాలు చేస్తూ నేను నా కుటుంబం అనే స్వార్థాన్ని ప్రదర్శిస్తూ కలిమి లేని వానిపై బలిమిని ప్రదర్శిస్తూ మత్తులో తూలుతూ కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తూ మేధస్సు కల మానవుడు అగాధంలో కూరుకుపోతున్నాడు. మానవత్వం కరువై కొట్టు మిట్టాడుతున్నాడు.
0: చాలా బాగా చెప్పారండి.
1: థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.
0: మరి రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఈరోజు మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం స్వాగతం. ఆ పాట మా మూవీ గుర్తు రావట్లేదు.
0: ఓకేనండి. పాట కూడా చాలా బాగా పాడారు.
1: థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.
0: ఓకేనండి. మీరు అడిగిన పాట అయితే వస్తుంది. విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకేనండి, ఒక మంచి మెలడీ సాంగ్ అయితే వినేసాం కదా, మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? భాష గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం.
0: ఓకేనండి, మొన్న పొడుపు కథ విన్నారా?
1: చెప్పండి మేడం. పొడుపు కదా? పొడుపు కథ చెప్పలేము మేడం.
0: అదే ట్రై చేయండి. దాస్తే పిడికల్లో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది, ఏంటది?
1: ఐడియా లేదు మేడం, చెప్పలేను.
0: అవునా, సరే అండి. మరి అయితే ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మాకు దేవత.
0: దేవత నుంచి
1: అలా వెలిసి నా దేవుని.
0: ఓకేనండి, తప్పకుండా. మీరు అడిగిన పాట అయితే వస్తుంది, మీరు ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకేనండి, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలేపల్లి మాట్లాడుతున్నా మేడం. బాగున్నారా మేడం?
0: పోలయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. నా పొడుపు కథ విన్నారా?
1: ఇల్లే చెప్పండి మేడం.
0: ఓకేనండి. దాస్తే పిడికల్లో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది, ఏంటది?
1: దాస్తే
0: పిడికల్లో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది, ఏంటది? ఏమనుకుంటున్నారు? మీరు దీపం అనుకుంటున్నారు. మరి ఆన్సర్ తెలియాలంటే లాస్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరి రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకేనండి.
2: మేడం నమస్తే. మేడం బాగున్నారా? మేడం
0: నమస్తే అండి. బాగున్నాను. మీరు బాగున్నారా? మీ పేరు?
2: మా పేరు చిన్నప్ప మేడం. మరి మార్కాపు దగ్గర సూర్యపల్లి మేడం.
0: చిన్నప్ప గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నాను మేడం. మీరు బాగున్నారు కదా మేడం?
0: బాగున్నానండి.
2: మాకు రాజకుమారుల్లో ఇంద్రుడు చంద్రుడు అనే సాంగ్ కావాలి మేడం.
0: తప్పకుండా అండి.
2: మా మిత్రుడు పాలెం పోలయ్య, మా ఫ్రెండ్స్ సాల్మన్ అశోక్, మీకోసం మా శ్రోతలందరి కోసం.
0: తప్పకుండా అండి. మీరు అడిగిన పాట అయితే అందరి కోసం ప్లే చేస్తూ విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: థ్యాంక్ యూ మేడం.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
3: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: ఓకేనండి, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
5: హలో,
4: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకేనండి, మీ పేరు?
5: హలో,
4: మీ పేరు?
5: హలో, నా పేరు చిరంజీవి అండి.
4: చిరంజీవి గారు ఎలా ఉన్నారు?
5: హలో,
4: హలో,
5: బాగున్నాం మేడం, మీరు బాగున్నారండి?

0: బాగున్నానండి. నా పొడుపు కథ విన్నారా?
1: హలో
0: హలో,
1: విన్నాం మేడం.
0: మరి ఆన్సర్ చెప్పేయండి.
1: ఆయిల్ అనుకుంటున్నాం మేడం.
0: ఆయిల్ అనుకుంటున్నారా? సరే, అయితే మరి ఆన్సర్ తెలియాలంటే లాస్ట్ వరకు వినాల్సిందే. ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: సాంగ్ వచ్చేసి మాకు ఎంసీఏ నుంచి ఒక సాంగ్ ఏంటి మేడం, సరిపోతుంది ఏదైనా పడుతుంది.
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట అయితే వస్తుంది. మీరు ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకేనండి, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నల్గొండ జిల్లా చన్నపేట మండలం చీసురాల గ్రామం దమ్మోజి వెంకటాచారి మాట్లాడుతున్నాను మేడం.
0: వెంకటాచారి గారు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నాను మేడం.
0: మరి రోజున పొడుపు కథ విన్నారా?
1: చెప్పండి మేడం, చెప్తా.
0: అవునా, సరే. దాస్తే పిడికిల్లో దాగుతుంది, తీస్తే ఇల్లంతా.

0: జారుతుంది. ఏంటది?
1: దీపం మేడం.
0: దీపం అనుకుంటున్నారు అయితే, మరి ఆన్సర్ తెలియాలంటే లాస్ట్ వరకు వెయిట్
1: చేయాలి. జోషిలు తీసేస్తే ఇరుమతం వెళ్తుందంటే.
0: ఓకే సరే, అయితే మరి ఆన్సర్ తెలియాలంటే లాస్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: లాస్ట్ చెప్పండి మేడం, మేము వింటాము.
0: ఆ తప్పకుండా అండి చెప్తాను.
1: అంతా మన మంచికే.
0: ఆ
1: నవ్వదేనా చెలి.
0: ఓకేనండి,
1: ఆ పాట వినిపించండి మేడం.
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట అయితే వస్తుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే అండి, ఒక మంచి మెలోడియస్ సాంగ్ అయితే వినేసాం కదా, మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
1: హలో, నమస్తే. శుభ సాయంత్రం మేడం.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి కాలనీ నుంచి మస్తాన్ భాష మేడం.
0: మస్తాన్ భాష గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం. బాగున్నారు మేడం.
0: బాగున్నానండి. మన పొడుపు కథ విన్నారా?
1: చెప్పండి మేడం.
0: దాస్తే పిడికల్లో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది, ఏంటది?

0: పిలుకుల్లో దాగుతుంది, లేకుంటే ఇల్లంతా
1: అవునండి జారుతుంది
0: జారుతుంది. సరే మేడం, పాట వచ్చి డాడీ సినిమాలో నుంచి వానా వానా వెన్నెల వానా
1: మేడం. తప్పకుండా.
0: మా ఫ్రెండ్స్ అందరూ ఆళ్ళగడ్డ పాలెం పోలే గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, గురుశంకర్ గారు, అనుగుల మోహన్ గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్భాయ్ గారు, మా పెద్దవారు, మా మిత్రులు బండారు త్రిమూర్తులు గుప్తా గారు, అందరికోసం మేడం.
1: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట
0: అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి, సంతోషం. సెలవు.
1: అవునండి, మీరు అడిగిన పాట అయితే వస్తుంది, మీరు ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే అండి, ఒక మంచి మెలోడియస్ సాంగ్ అయితే వినేసాం కదా, మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: వైఎస్ఆర్ కడప జిల్లా పొండూరు మండలము కోరవాలపల్లి.
0: మీ పేరు?
1: ఈశ్వర యాదవ్. వైఎస్ఆర్ కడప జిల్లా పొండూరు మండలము కోరవాలపల్లి.
0: దీక్ష్మ యాదవ్ గారు ఎలా ఉన్నారు?
1: హలో,
0: ఈశ్వర్ యాదవ్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. మన పొడుపు కథ విన్నారా?
1: లేదు, పవర్ పోయినది.
0: సరే, మీకోసం చెప్తానైతే వినండి. దాస్తే పిడికల్లో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది, ఏంటది? దాస్తే పిడికల్లో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది, ఏంటది? సరే, మరి ఆన్సర్ తెలియాలంటే లాస్ట్ వరకు మీరు వినాల్సిందే. ఓకేనండి. మరి అయితే ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: బావా విజయం నుంచి సుందర అనే పాట కావాలా.
0: ఏంటండి మళ్ళీ చెప్పరా?
1: బావా విజయం సినిమా.
0: ఓకే,
1: బావా విజయం సినిమా.
0: ఓకే,
1: తారా సుందర సుందర అనే పాట కావాలా.
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట అయితే వస్తుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
1: థ్యాంక్ యూ మేడం.

0: ఓకేనండి, ఒక మంచి మెలోడస్ సాంగ్ అయితే వినేసాం కదా, మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం.
0: మీ పేరు?
1: నా పేరు బాలాజీ మేడం.
0: బాలాజీ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం. మీరు ఎలా ఉన్నారు మేడం?
0: బాగున్నానండి. మన పొడుపు కథ విన్నారా?
1: విన్నాను కానీ స్టార్టింగ్ లో మళ్ళీ మర్చిపోయినా మేడం, చెప్పండి.
0: అవునా అండి, సరే మళ్ళీ చెప్తున్నాను నేనండి. దాస్తే పిడకల్లో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది, ఏంటది?
1: దాస్తే పిడకల్లో దాస్తుంది,
0: దాన్ని తీస్తే ఇల్లంతా జారుతుంది, ఏంటది?
1: పొగ అనుకుంటా మేడం.
0: మీరు అది అనుకుంటున్నారా? సరే, అయితే ఆన్సర్ తెలియాలంటే లాస్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఇది ప్రేమాభిషేకం మేడం.
0: ప్రేమాభిషేకంలో నుంచి
1: ఇది నాగేశ్వరరావుది. అట్లానే ఉంది, వస్తలేదు మేడం. అది క్యాన్సర్ ఉంటుంది అసలు నాగేశ్వరరావుకు.
0: ఓకేనండి, మీరు
1: ఆగదు, ఈ నిమిషం ఆగదు అనే సాగు ఉంది మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట అయితే వస్తుంది, మీరు ఆనందించండి.
1: మేడం మీ పేరు తెలుసుకోవచ్చా మేడం?
0: నా పేరు జిన్సీ అండి.
1: జిన్సీ మేడం, మా శ్రోతలకు పేరు చెప్తా మేడం.
0: ఓకేనండి.
1: ఈ కర్నూలు నుంచి బ్రహ్మయ్య, సతాపూర్ లక్ష్మయ్య, మెమ్నార్ నుంచి పుల్పాటి వెంకటేష్, మళ్ళా వాళ్ళ నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పొలం పోలయ్య, మీ రెడీ స్టాఫ్ అందరి గురించి పాట డెడికేట్ చేస్తూ నేను పాట కోరుతున్నాను.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట అయితే వస్తుంది, మీరు ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకేనండి, మరి ఈరోజు మన మస్తు టైంపాస్ ఇదన్నమాట. క్లోజింగ్ టైం అయితే వచ్చేసింది. నేను అన్నట్టు లాస్ట్కి ఆన్సర్ చెప్పాను కాబట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్ రెండు చెప్పేస్తానండి. దాస్తే పిడికల్లో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది, ఏంటది అంటే దీపము దీపం వెలుతురు రెండు వస్తుందండి ఆన్సర్. చాలామంది రెడ్గా గెస్ చేశారు. అండ్ అలానే ఈరోజు మస్తు టైంపాస్ ఎండింగ్ టైం అయితే వచ్చేసింది కాబట్టి క్లోజింగ్ ఇచ్చేయాలి. ఇవ్వడం నాకు ఇష్టం లేకపోయినా ఇచ్చేస్తున్నాను. మళ్ళీ రేపు ప్రసారమయ్యే మస్తు టైంపాస్లో మళ్ళీ కలుద్దాం. అంతల స్టేట్ ఇంటూ రేడియో విషయం 90.4 విజ్ఞాన వికాస వినోదాల సంగమం సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే జిన్స్.

0: FM 90.4.
1: Hi listeners, good evening. Welcome to Career Choice. Central Bank of India 4,500 అప్రెంటిస్ల భర్తీకి ప్రకటనను వెలువరించింది. మరి డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు, పరీక్షలు ప్రతిభతో ఎంపిక చేస్తారు. ఇలా అవకాశం వచ్చిన వారు ఏడాది పాటు ప్రతి నెల 15,000 రూపాయలు స్టైఫెండ్ అందుకోవచ్చు. ఇటీవల కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు నియామకాల్లో అప్రెంటిస్ విధానానికి ప్రాధాన్యమిస్తున్నాయి. మరి ఇవి శాశ్వత ఉద్యోగాలు కానప్పటికీ అప్రెంటిస్ గా చేరిన వారు బ్యాంక్ వ్యవహారాలు, పని విధానం తెలుసుకోవడానికి వీలవుతుంది. ఈ అనుభవం భవిష్యత్తులో చేయబోయే ఉద్యోగాలకు పునాదిగా సహకరిస్తుంది. ముఖ్యంగా ఇటీవలే గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసుకున్న వారు, బ్యాంక్ ఉద్యోగాలు లక్ష్యంగా ఉన్నవాళ్లు అప్రెంటిస్ గా సేవలందించడానికి ఆసక్తి చూపచ్చు. ఈ అనుభవంతో ప్రైవేట్ బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు, ఆర్థిక సేవలందించే ఇతర కంపెనీలు ఉపాధికి మార్గం ఏర్పడుతుంది. రియల్ టైం పరీక్ష రాయడం వల్ల సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి వీలవుతుంది. తర్వాత రాసే పరీక్షలకు ఈ అనుభవం ఉపయోగపడుతుంది. గతంలో అప్రెంటిస్ గా సేవలందించడానికి మాత్రం అవకాశం లేదు. ఆసక్తి ఉన్న పట్టభద్రులు ముందుగా నాట్స్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. కోరుకున్న రాష్ట్రంలో ఖాళీలకు పోటీ పడచ్చు. ఆ రాష్ట్ర అధికారిక భాషల్లో మాట్లాడటం, చదవడం, రాయడం వచ్చుండాలి. ఇక పరీక్ష విషయానికి వస్తే ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, ఒక్కో విభాగం నుంచి 20 చొప్పున 100 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ప్రతి సరైన జవాబుకు 1 మార్క్. రుణాత్మక మార్కులనేవి లేవు. ప్రశ్నలు ఇంగ్లీష్ మరియు హిందీ మాధ్యమాల్లో అడుగుతారు. పరీక్షలో అర్హులకు స్థానిక భాషలో ఇంకో పరీక్ష నిర్వహిస్తారు. పోటీ పడుతున్న ప్రాంతానికి చెందిన స్థానిక భాషను 10 లేదా ఇంటర్లో చదువుకున్న వారికి మినహాయింపు అనేది ఉంటుంది. ఇక స్థానిక భాషలు ఉత్తీర్ణులకు ధృవపత్రాలు పరిశీలించి వైద్య పరీక్షలు నిర్వహించి అప్రెంటిస్ గా నియమిస్తారు. ఏపీ, తెలంగాణలో ఖాళీలకు పోటీ పట్టడానికి తెలుగు భాష చదివిన వారే ఉండాలి, లేదా తెలుగు అనేది రావాలి. ఇక ప్రశ్నాంశాల విషయానికి వస్తే జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్, ఈ విభాగంలో ఆర్థిక అంశాలకు ప్రాధాన్యం. ఆర్బీఐ, బ్యాంకింగ్ వ్యవస్థ, బ్యాంక్ పదజాలం, బీమా, రెపో, రివర్స్ రెపో, వడ్డీ రేట్లు, బ్యాంకుల కార్యకలాపాలు, బ్యాంకుల విలీనం, తాజా ఆర్థిక నిర్ణయాలు, బ్యాంకులు ప్రధాన కార్యాలయాలు, అధిపతులు తెలుసుకోవాలి. దేశ చరిత్ర, సంస్కృతి, భూగోళం, పాలిటీ, సైన్స్లో ప్రాథమిక అవగాహనను పరిశీలిస్తారు. మరి వీటికోసం 8, 9, 10 తరగతుల్లోని ముఖ్యాంశాలు చదువుకుంటే సరిపోతుంది. వర్తమాన వ్యవహారాల కోసం జులై 2025 నుంచి పరీక్షా తేదీ వరకు ముఖ్య సంఘటనలు అంటే నియామకాలు, అవార్డులు, విజేతలు, ఎన్నికలు, పుస్తకాలు, రచయితలు, ప్రముఖుల పర్యటనలు, మరణాలు ఇవన్నీ కూడా చదవాలి. ఇక జనరల్ ఇంగ్లీష్ విషయానికొస్తే ఖాళీలు పూరించడం, వాక్యంలో తప్పును గుర్తించడం, సమానార్థాలు, వ్యతిరేక పదాలు, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు ప్రత్యక్ష పరోక్ష వాక్యాలుగా మార్చడం, వాక్యంలో పదాలను క్రమ పద్ధతిలో అమర్చడం, కాంప్రహెన్షన్ తదితర విభాగాల నుంచి వీటిని అడుగుతారు. ఇక హైస్కూల్, ఇంటర్మీడియట్ స్థాయి ఆంగ్ల పాఠ్య పుస్తకాల్లోని వ్యాకరణాంశాలు చదివితే ఎక్కువ మార్కులనేది పొందొచ్చు. ఇక తర్వాత క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్. క్వాంటిటేటివ్ విభాగంలో నెంబర్ సిస్టమ్స్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. అర్థమెటిక్ ఆపరేషన్స్ లో భాగంగా శాతాలు, నిష్పత్తి, సరాసరి, చక్రవడ్డీ, వారు వడ్డీ, లాభ నష్టాలు, కాలం, పని, కాలం, దూరం, డిస్కౌంట్ బాగా చదవాలి. రీజనింగ్ లో వెర్బల్, నాన్ వెర్బల్ ప్రశ్నలు ఉంటాయి. ఇక కంప్యూటర్ నాలెడ్జ్, మరి కంప్యూటర్ ఉపయోగించి చిన్న పనులు పూర్తి చేయగలరా లేదా తెలుసుకునేలా ప్రశ్నలుంటాయి. వర్డ్, ఎక్సెల్, ఇంటర్నెట్, వెబ్ బ్రౌజింగ్, ఈమెయిల్, యుఆర్ఎల్, HTTP వెబ్సైట్లు, వీటి గురించి తెలుసుకోవాలి. డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ నేపథ్యం ఉన్నవారు సులువుగానే సమాధానాలు గుర్తించగలరు. ఇక తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, మరి ఈ విభాగానికి 20 మార్కులు. మరి ఇందుకోసం సంస్థ వెబ్సైట్ను పరిశీలించాలి. ఆ బ్యాంక్ అందిస్తున్న పలు సేవల గురించి అవగాహన పెంచుకుంటే పూర్తి మార్కులు పొందచ్చు. డిపాజిట్లు, పలు లోన్ల వడ్డీ రేట్లు, ఇలా సెంట్రల్ బ్యాంకుకు సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి. ఇక ఎలా సన్నద్ధత అవ్వాలి అంటే ఈ జులై మొదటి వారంలోనే పరీక్ష నిర్వహిస్తారు. చాలా తక్కువ సమయం అందుబాటులో ఉంది. మరి ఉన్న వ్యవధిని

పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి సారించాలి. ఇటీవల పలు బ్యాంకులు విడుదల చేసిన అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకుని సన్నద్ధమవుతున్న వారికి ఈ ప్రకటన అనేది బాగా ఉపయోగపడుతుంది. మరి ప్రతి ప్రశ్నకి గరిష్టంగా 36 సెకండ్ల సమయమే ఉంటుంది. మరి ఇంత తక్కువ వ్యవధిలో సరైన సమాధానం గుర్తించాలంటే పరీక్షకు ముందు వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తేనే సాధ్యమవుతుంది. పరీక్షలు సులువుగా ఉండి తక్కువ వ్యవధిలో జవాబు రాబట్టగలిగే ప్రశ్నలే ముందు ప్రయత్నించాలి. సమాధానం కోసం ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలను చివరిలోనే ప్రయత్నించాలి. రుణాత్మక మార్కులు అనేవి లేవు కాబట్టి బాగా ఆలోచించి తెలియని ప్రశ్నలకు జవాబులు గుర్తించవచ్చు. మరి గతంలో నిర్వహించిన అప్రెంటిస్ ప్రశ్న పత్రాలు వీలైనన్ని సాధన చేయాలి. 5-6 నమూనా పరీక్షలైనా రాసి జవాబులు విశ్లేషించుకోవాలి. మరి ఇబ్బంది పడుతున్న విభాగం లేదా చాప్టర్లను ప్రాధాన్యంతో చదివి వీలైనన్ని ప్రశ్నలు సాధన చేస్తే పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. ఇక ఖాళీలు వచ్చేసి 4,500. మరి ఏపీలో 128, తెలంగాణలో 100. అర్హత వచ్చేసి డిగ్రీ. వయసు May 31, 2026 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే May 31, 1998 May 31, 2006 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు కేటగిరీ ప్రకారం 10 నుంచి 15 ఏళ్లు గరిష్ట వయసులో సడలింపు అనేది వర్తిస్తుంది. ఇక దరఖాస్తు ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ట్రాన్స్జెండర్లు ఇంటిమేషన్ ఛార్జ్ ₹200 చెల్లిస్తే సరిపోతుంది. జనరల్ ఓబీసీ మహిళలు ₹600, మిగిలిన వారు ₹800 చెల్లించాలి. జీఎస్టీ అదనం. ఇక ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ June 22. ఆన్లైన్ పరీక్షలు July 1 వారంలో ఉంటాయి. లిజినెస్ మరింతవరకు మనం సెంట్రల్ బ్యాంకులో అప్రెంటిస్ గురించి నోటిఫికేషన్ తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక చక్కని పాటను విందాం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867.
2: ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
3: అనుసంధాన్ సే ఆత్మనిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ చాయిస్. లిజినెస్, ఉద్యోగంలో చేరడం, బాస్ ఇచ్చిన పని చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కడం, ఎంతో కొంత సంపాదించుకోవడం, అదే సంస్థలో రిటైర్ అయిపోవడం, ఓ నిశ్చిల్లా సాగే ఈ మూస పద్ధతికి కాలం చెల్లింది. ఏ అను మరోటను సరికొత్త సాంకేతికతలు కంపెనీలకు మానవ వనరుల అవసరాన్ని తగ్గించేస్తున్నాయి. కొలువులు ఎప్పుడుంటాయో, ఎప్పుడు పోతాయో తెలియని అయోమయ పరిస్థితులు, జిగ్జాగ్ కెరియర్తో భవిష్యత్తుకు ఏ డోకా ఉండదంటున్నారు నిపుణులు. అసలేంటి పద్ధతి తెలుసుకుందాం. జిగ్జాగ్ కెరియర్ అంటే ఏళ్లకేళ్లు ఒకే రంగాన్ని పట్టుకుని వేలాడటం కంటే ఉన్న ఉద్యోగం చేసుకుంటూనే మరో 4-5 రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవడం అన్నమాట. మరిప్పటి యువతకు ఇదో ట్రెండ్లా కాకుండా జీవన మంత్రంలా మారింది. ఉదాహరణకి ఓ సివిల్ ఇంజనీర్ రైటింగ్ స్కిల్స్ ని నేర్చుకోవడం, ఓ డిజైనర్ మార్కెటింగ్ స్కిల్స్ పైన పట్టు పెంచుకోవడం, ఓ సాఫ్ట్వేర్ డెవలపర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ను నేర్చుకోవడం లాంటి వాటి వల్ల బహుముఖ ప్రజ్ఞ అనేది సాధించవచ్చు. ఒక వ్యక్తి ఒకే రంగానికి పరిమితం కాకుండా ఇతర నైపుణ్యాలు పెంచుకోవడం చూసేవాళ్లకు అంతగా అర్థం కాకపోవచ్చు. కొన్నిసార్లు మీరు ఒకచోట కుదురుగా ఉండలేరని, ఏ విషయంపైనా పూర్తిస్థాయి దృష్టి పెట్టలేరని తప్పుడు అంచనా కూడా రావచ్చు. కానీ ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా తమని తాము ఫ్యూచర్ రెడీగా తీర్చిదిద్దుకునే విధానంలా దీన్ని భావిస్తున్నారు జంజీలు. ఇక నాకు ఈ పని మాత్రమే వచ్చు, ఇదే చేస్తా అంటూ అందులోనే పట్టు సాధించి అక్కడే ఎదుగుతానని గిరగీసుకుని కూర్చుంటే ఏమాత్రం కుదరదు. ఎందుకంటే అనుకున్న దానికంటే వేగంగా టెక్నాలజీ మారిపోతూ ఉండటం ఒక కారణమైతే, ఎంట్రీ మిడిల్ లెవెల్ ఉద్యోగుల అవసరం తగ్గిపోతుండటం మరో కారణం. మరి వీటికి తగినట్లే సంస్థలు తమ అంతర్గత వ్యవస్థలను కాస్ట్ ఎఫిషియెంట్గా ఎప్పటికప్పుడు రీస్ట్రక్చరింగ్ చేసుకుంటున్నాయి. మరి ఇటువంటి మార్కెట్లు ఒకే అంశంపైన పట్టు సాధిస్తే చాలనుకుని సరిపెట్టుకుంటే మిమ్మల్ని మరొకరు భర్తీ చేయడము లేదా మీరు చేసే పని ఆటోమేషన్ అయిపోవడమో జరిగితే మీ పరిస్థితి ఏంటి? అందుకే ఒకటికి మించి విధానానికే ఓటేస్తున్నారంట. ఇక జిగ్జాగ్ కెరియర్ వల్ల ఒక రంగంలో అవకాశాలు తగ్గినా తమకున్న నైపుణ్యాలతో వెంటనే మరో రంగంలోకి వెళ్లగలరు. ఈ అడాప్టబిలిటీనే వారిని నిరుద్యోగ భయం నుంచి గట్టెక్కించగలదు. కంపెనీలు, కన్సల్టింగ్ ఏజెన్సీలు ఇప్పుడు డిగ్రీలను మాత్రమే చూడటం లేదు,

ఒక వ్యక్తి కొత్త విషయాలను ఎంత వేగంగా నేర్చుకోగలరనే సామర్థ్యాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఈ స్కిల్ హైబ్రిడిజేషన్తో సమస్యకు ఒకే మార్గంలో కాకుండా వివిధ కోణాల్లో పరిష్కారం చూపగల నేర్పు అనేది అలవడుతుంది. ఒక రంగంలో నేర్చుకున్న కోడింగ్, మరో రంగంలో అలవడిన క్రమశిక్షణ, ఇంకో దగ్గర అబ్బిన మార్కెటింగ్ మెలకువలు అన్నీ కలిసి పరిపూర్ణమైన వృత్తి నిపుణుడిగా తీర్చిదిద్దుతాయి. మరి ఎన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టి ఎక్కువ పనుల మీద అవగాహన ఉండి వాటిని సమన్వయం చేయగల వారికి మార్కెట్లో డిమాండ్ అనేది ఎక్కువ. మరి నేను ఎక్కడైనా ఏ పనినైనా వేగంగా నేర్చుకుని రాణించగలను అని నమ్మకాన్నిచ్చే ఈ అప్ స్కిల్లింగ్ కాన్సెప్ట్ను తారక మంత్రంగా అందిపించుకోమంటుంది ఇప్పటి తరం. మరి అంతేకాదు, కెరియర్ గురువుదే అదే మాట. ఈ జిగ్జాగ్ ప్రయాణంలో ఎదురయ్యే మలుపుల్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత త్వరగా గ్లోబల్ లీడర్స్గా ఎదగగలరు అని సూచిస్తున్నారు. అందుకే మాస్లిన్ వల్లా కాకుండా జాకిన్ ఆల్లా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటే సరి. ఏమంటారు లిజినెస్? మరిప్పుడు మీకోసం ఒక చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
3: దిల్లీ కే భీ పాస్ హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ చాయిస్ లిజినెస్. మరి దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్, ఇతర జాతీయ స్థాయిలు నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ప్రకటన వెలువడింది. పోస్టులు వచ్చేసి 1484. హోదాలు డైటీషియన్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, క్యాషియర్, ఓటీ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, మెకానిక్, అటెండెంట్. అర్హత మరి పోస్ట్ ప్రకారం 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ వీటిని అనుసరించి ఉంటుంది. ఇక వయసు 18 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి. మరి కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్టులతో ఎంపిక అనేది ఉంటుంది. మరి దరఖాస్తు ఫీజు 3,000 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్లకు 2,400 రూపాయలు. దివ్యాంగులకైతే ఉండదు. ఇక ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 3, 2026. సీబీటీ పరీక్ష తేదీలు జూలై 25, 2026 నుండి జూలై 27, 2026 వరకు. లిజినెస్, మరింతవరకు కెరియర్ చాయిస్ కార్యక్రమంలో కొన్ని నోటిఫికేషన్ వివరాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और AI से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
2: పన్నెండేళ్లు
1: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి

0: विष्णु एफएम 90.4।
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమ కథలకు భిన్నంగా దీవానాలో ఓ సరికొత్త పాయింట్ను చూపిస్తున్నాం. ఇది ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన యువకుడి కథ అని హీరో హర్షిత్ రెడ్డి అన్నారు. మెయిల్, శుభం వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన నటించిన తాజా చిత్రం దీవానా. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో అర్హా మీడియా, వి స్టూడియోస్ బ్యానర్లపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపుడి నిర్మించారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19 విడుదలవుతుంది. ఈ సందర్భంగా మీడియాతో దీవానా విశేషాలను పంచుకున్నారు హర్షిత్. ఇందులో నా పాత్ర పేరు మున్నా. నటనలో పాత బస్తీకి చెందిన కుర్రాడి వైపు అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు నేను చేసిన అన్ని క్యారెక్టర్ల కంటే ఇదే కొంచెం కష్టంగా అనిపించింది. ఈ సినిమా విరామ సన్నివేశంలో వచ్చే మలుపు ప్రేక్షకులను షాక్ గురి చేస్తుంది. ప్రేమ కోసం దీవానా అయిన వారందరి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఇది దర్శకుడు శ్రీకాంత్ టేకింగ్ రచన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పారు. తమిళ హీరో చియాన్ విక్రమ్ కొత్త సినిమా ఇటీవలే మొదలైంది. అయితే యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. రెగ్యులర్ గా తను తీసుకునే భారీ పారితోషికం కాకుండా కేవలం 20 కోట్లు మాత్రమే ఈ సినిమాకు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే చిత్ర నిర్మాణ వ్యయంలో అధిక శాతం హీరోల పారితోషికం కోసమే ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఇటీవలి కాలంలో విమర్శకులు ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో విక్రమ్ ఇలా తన పారితోషికం తగ్గించుకోవడం అభినందనీయమే అంటున్నాయి తమిళ చిత్రరంగ వర్గాలు. అయితే తెలుగులో కొంతమంది హీరోలు వెళ్తున్న బాటలో తను కూడా నడవాలని, పారితోషికం తగ్గించుకుని సినిమా లాభాల్లో వాటా తీసుకోవాలని విక్రమ్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. రియా సింబు కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం పేరు ఏమిటన్నది త్వరలోనే వెల్లడిస్తారు. ఈ ఏడాది చివరిలో కానీ వచ్చే ఏడాది ఆరంభంలో కానీ ఈ సినిమా విడుదలవుతుంది. మరొక ఫిల్మ్ న్యూస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: నేను సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళను, కానీ నా

దర్శకుల్లో అటు ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ ఈ సినిమా హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన బిజినెస్ ఫుల్ స్వింగ్లో సాగుతున్నట్లు చిత్రవర్గాలు చెప్పాయి. ఇది జయకృష్ణకి తొలి చిత్రమైన, నటనలో అద్భుతమైన పరిణితి కనబరిచాడని, సవాల్తో కూడిన యాక్షన్ ఘట్టాల్ని అద్భుతంగా చేసి చూపించాడని, డాన్స్లను చక్కటి ఈజ్ కనబరిచాడని, ముఖ్యంగా భావోద్వేగభరితమైన ఘట్టాల్లో అతని నటన అందరిని కట్టిపడేస్తుందని చిత్రవర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమా తప్పకుండా సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో ఉంటుందని చెబుతున్నారు. RX100, మంగళవారం లాంటి విజయవంతమైన చిత్రాలతో మెప్పించిన దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సమర్పణలో జెమిని కిరణ్ నిర్మించారు. రషాద్ అడాని కథానాయిక. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమాని జులై 9 విడుదల చేసేందుకు సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. మరి ఇప్పటికే వైజయంతి సంస్థ ద్వారా తెరకు పరిచయమైన మహేష్, NTR, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి వారంతా పాన్ ఇండియా స్థాయిలో మెరుపులు మెరిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సంస్థ నుంచి హీరోగా అడుగు పెడుతున్న జయకృష్ణ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడన్నది అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది. కొన్ని రోజుల్లో పెళ్లిపీటలెక్కాల్సిన సంతోష్ ప్రమాదంలో జ్ఞాపకాలన్నీ కోల్పోతాడు. కానీ వాటిని తిరిగి పొందడానికి జీవితం అతనికి 2 అవకాశం ఇస్తే, అప్పుడు ఆ ప్రయాణంలో ప్రేమ, స్నేహం లాంటి భావోద్వేగాలతో ఎలాంటి పోరాటం చేశాడు, ఆ అన్వేషణలో తనను తను తెలుసుకునేంత కొత్త మధురానుభూతులు ఏం గుర్తొచ్చాయి, ఇవన్నీ తెలియాలంటే గుర్తుకొస్తున్న ఈ సిరీస్ చూడాల్సిందే. విరాజ్ అశ్విన్, యశశ్రీరావు జంటగా తెరకెక్కిన సిరీస్ ఇది. వినోద్ గాలి దర్శకత్వం వహిస్తున్నారు, శరత్ చంద్రనాయుడు నిర్మిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ETV విన్ వేదికగా ఈ సిరీస్ జులై 3 నుంచి ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో టీజర్ను విడుదల చేసింది సిరీస్ బృందం. వైశాలి మన ప్రిన్సిపల్ రఘునాథ్ గారి అమ్మాయి, బాబోయ్ జీడిపప్పు లాంటి అమ్మాయి, గన్నెరు పప్పు లాంటి వాళ్ళ నాన్న, మరి నువ్వు బేసిక్ జనరల్ నాలెడ్జ్ కూడా లేని వీడెల్లా నచ్చాడమ్మా లాంటి సంభాషణలతో ఈ టీజర్ హీరో స్నేహితుల మధ్య సన్నివేశాలతో నవ్వులు పూయిస్తుంది. ఈ సిరీస్లో రోహిణి, హట్టంగడి, ప్రియదర్శిని రామ్, పవన్ సిద్ధు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరొక ఫిలిం గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: సూపర్ సబ్బుగా ఓటీటీ వేదికపై వినోదాలు పంచనున్నారు కథానాయకుడు సందీప్ కిషన్. ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ నెట్ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్ ని మల్లిక్ రామ్ తెరకెక్కించారు. రాజీవ్ చిలక భరత్ లక్ష్మీపతి నిర్మించారు. మిథిలా పాల్కర్ కథానాయిక. ఈ సిరీస్ జులై 2 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సోమవారం ప్రకటించారు. దర్శకుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ, లైంగిక విద్యకి సంబంధించిన అంశాలపై ఉన్న సంకోచాన్ని తగ్గిస్తూ వినోదాత్మకంగా ఈ కథ చెప్పనున్నాం అని అన్నారు. వంద దేవుళ్ళు సినిమా అందరిలో ఆలోచన రేకెత్తిస్తుంది అన్నారు నిర్మాత, నటి అయిన నిహారిక కొనిదెల. బిచ్చగాడు విజయం తరువాత హీరో విజయ్ ఆంటోనీ, దర్శకుడు శశి కలయికలు రూపొందించిన చిత్రమే వంద దేవుళ్ళు. జవ్వాజి రామాంజనేయులు నిర్మించారు. శ్వాసిక, కావ్య, అజయ్ దిషాన్, నిజామోన్ జోస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 19 విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించారు. నిర్మాత నిహారిక కొనిదెల, దర్శకుడు త్రినాథరావు నక్కిన అతిథులుగా హాజరయ్యారు. శశి, ఈ కథ వినిపించాక నాకు కన్నీళ్ళాగలేదు. దీంట్లో నా పాత్ర చాలా విభిన్నంగా, ఎంతో కొత్తగా ఉంటుంది అన్నారు విజయ్ ఆంటోని. విన్నారు కథ లిజనర్స్, ఇది ఇవాల్టి టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జీ రూపా.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

0: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ తిన్ మార్. మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ యువర్ రాజేష్ రుజిత. లిజనర్స్, మరి ఇవాళ తిన్ మార్ కార్యక్రమంలో సూపర్ డూపర్ మూవీస్ నుంచి సూపర్ హిట్ తెలుగు తమిళ హిందీ సాంగ్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి. మరి ఇవాళ తిన్ మార్ ప్రోగ్రామ్ లో మనం వినబోయే ఆ బ్యూటిఫుల్ సాంగ్స్ అంటే తెలుసుకోబోయే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్. అండ్ దెన్ కీప్ లిస్నింగ్ టు రేడియో విజన్ 90.4, వినండి మరి వింటూనే ఉండండి.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
3: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: After a short break, welcome back to Teen Mar. So listeners, మరి ఇవాళ Teen Mar program లో first హిందీ సాంగ్ మన ముందుకు రాబోతున్న సాంగ్ సుబానల్లా ఫ్రమ్ ద మూవీ ఏ జవానీ హే దివానీ. రణబీర్ కపూర్, దీపికా పదుకొనే లీడ్ రోల్స్ గా నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి ప్రీతం చక్రవర్తి గారు అయితే మ్యూజిక్ అందించారండి. కుమార్ గారు లిరిక్స్ అందించిన ఈ లవ్లీ సాంగ్ ని శ్రీ రామచంద్ర గారు ఆలపించారు. వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఇవాళ Teen Mar program లో మీకోసం విని ఆనందించండి.

ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి వాళ్ళ తీన్ మార్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ తెలుగు సాంగ్ గా మన ముందుకు రాబోతున్న సాంగ్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మనసిచ్చానే చలి ఫ్రమ్ ద మూవీ బొమ్మరెల్లు. జెనీలియా సిద్ధార్థ్ లీడ్ రోల్స్ గా నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే మ్యూజిక్ అందించారండి. సిద్ధార్థ్ గారు ఆలపించిన ఈ లవ్లీ సాంగ్ కి కులశేఖర్ అండ్ ఆనంద్ శ్రీరామ్ గారు అయితే లిరిక్స్ అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఇవాళ తీన్మార్ ప్రోగ్రామ్ లో మీకోసం విని ఆనందించండి.

ఓకే లిసనర్స్, ఒక లవ్లీ సాంగ్ అయితే వినేసారు కదా, మరి ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే అవబోతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: మీకు తెలుసా, ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడు అయినందుకు గర్వపడండి.
2: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: ఓకే లిజనర్స్, ఒక లవ్లీ సాంగ్ అయితే వినేశారు కదా. మరి నెక్స్ట్ హిందీ సాంగ్ గా మన ముందుకు రాబోతున్న సాంగ్ తేరే వాస్తే ఫ్రమ్ ద మూవీ జరా హత్కే జరా బచ్కే. అమితాబ్ భట్టాచార్య గారు లిరిక్స్ అందించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని వరుణ్ జైన్, షదాబ్ ఫరిది అండ్ అల్తమాష్ ఫరిది గారు అయితే ఆలపించారండి. సచిన్ అండ్ జిగార్ గారు మ్యూజిక్ అందించిన ఈ లవ్లీ సాంగ్ ఇవాళ తీన్మార్ ప్రోగ్రామ్ లో మీకోసం విని ఆనందించండి.

ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదా. మరి నెక్స్ట్ తెలుగు సాంగ్ మన ముందుకు రాబోతున్న సాంగ్ ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చవే ఫ్రమ్ ద మూవీ చిరుత. నేహా శర్మ, రామ్ చరణ్ లీడ్ రోల్స్ గా నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మణిశర్మ గారు అయితే మ్యూజిక్ అందించారండి. కారుణ్య గారు ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి భాస్కర భట్ల రవికుమార్ గారు అయితే లిరిక్స్ అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఇవాళ్ళ థీమ్ మార్ ప్రోగ్రామ్ లో మీకోసం విని ఆనందించండి.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు నెక్స్ట్ హిందీ సాంగ్ గా మన ముందుకు రాబోతున్న సాంగ్ మలంగ్, ఫ్రమ్ ద మూవీ ధూమ్ 3. సిద్ధార్థ్ మహాదేవన్, శిల్పారావు లీడ్ రోల్స్ గా నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి ప్రీతం గారు అయితే మ్యూజిక్ అందించారండి. సమీర్ అంజన్ గారు లిరిక్స్ అందించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని ప్రీతం గారు ఆలపించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఇవాళ్ళ తీన్మార్ ప్రోగ్రామ్ లో మీకోసం అయితే రాబోతుంది. విని ఆనందించండి.

ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి నెక్స్ట్ తెలుగు సాంగ్ మన ముందుకు రాబోతున్న సాంగ్ అసలే పిల్ల మన ఫ్రీజింగ్ ఫ్రమ్ ద మూవీ గటికుడు. భువన చంద్ర గారు లిరిక్స్ అందించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని హరీష్ జయరాజ్ గారు అయితే మ్యూజిక్ కంపోజ్ చేశారండి. కార్తిక్ గారు, బెన్నీ డాయల్ అండ్ హరిణి గారు ఆలపించిన ఈ లవ్లీ సాంగ్ ఇవాళ్ళ తీన్మార్ ప్రోగ్రామ్ లో మీకోసం రాబోతుంది. విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ల వరకు షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి

0: కావాల్సిన హైయర్ కేబీయూపీఎస్ లు మావద్ద లభించును.
1: ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినాస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును.
0: వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్,
1: ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
3: పన్నెండేళ్లు
2: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
0: ఓకే లిజనర్స్, మరి ఇవాళ తిన్ మార్ ఎపిసోడ్ లో లాస్ట్ సాంగ్ గా మన ముందుకు రాబోతున్న సాంగ్ ఇష్క్ వాలా లవ్ ఫ్రమ్ ద మూవీ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్. సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్, అలియా భట్ అండ్ రిషి కపూర్ లీడ్ రోల్స్ గా నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి విశాల్ అండ్ శేఖర్ గారు అయితే మ్యూజిక్ అందించారండి. అన్వితా దత్ గారు లిరిక్స్ అందించిన ఈ లవ్లీ సాంగ్ ని సలీం గారు, నితి మోహన్ అండ్ శేఖర్ గారు అయితే ఆలపించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఇవాళ తిన్ మార్ ప్రోగ్రామ్ లో మీకోసం రాబోతుంది. లిజనర్ అండ్ ఎంజాయ్.

0: ఓకే లిజనర్స్, ఒక లవ్లీ సాంగ్ అయితే వినేశారు కదా. అండ్ అలానే వాల్టి తీన్మార్ ప్రోగ్రామ్ లో మీరు కూడా నాతో కలిసి సూపర్ హిట్ మూవీస్ నుంచి సూపర్ డూపర్ తెలుగు తమిళ హిందీ సాంగ్స్ విని బాగా ఎంజాయ్ అయితే చేశారు కదా. సో లిజనర్స్, మరి ఇదండి వాల్టి తీన్మార్ ప్రోగ్రామ్. రేపు ఇదే సమయానికి మళ్ళీ ప్రసారం అయ్యే తీన్మార్ ప్రోగ్రామ్ లో మరికొన్ని బ్యూటిఫుల్ మూవీస్ నుంచి మరికొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ తో మళ్ళీ కలుసుకుందాం. సేమ్ టైమ్ సేమ్ ప్లేస్ ఓన్లీ ఆన్ రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అజిత్ సృజిత.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622354.
3: మాననీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కే నేతృత్వ మే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కా ఏక్ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ భారత్ ఇన్నోవేట్స్ 2026, జిస్మే హెల్త్ కేర్ ఔర్ AI సే లేకర్ అగ్రికల్చర్ ఔర్ సెమీ కండక్టర్స్ తక్ 13 సెక్టర్స్ కే 120 స్టార్ట్అప్స్ 14 సే 16 జూన్ తక్ నీస్ ఫ్రాన్స్ మే అప్నీ ఇన్నోవేషన్ ఔర్ ఆంటర్ప్రినోరియల్ క్షమతాఓ కా ప్రదర్శన్ కరేంగే. భారత్ ఇన్నోవేట్స్ 2026, భారత్ మే నిర్మిత్, విశ్వ కే లియే తయ్యార్.
4: మీకు తెలుసా, భారత్ లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
5: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
4: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.

ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.